శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 14వ రోజు ఆంగ్ల సంవత్సరం 2026 జూన్ నెల 3వ తేదీ బుధవారం ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో తూము నరసింహదాసు కీర్తనలో మొదటి భాగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం. వినదగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ జింగా లక్ష్మీనారాయణ.
1: ఆత్మగౌరవం స్వాభిమానం సభ్య లక్షణం, దురభిమానం దూర్త లక్షణం, నిరభిమానం నిర్వీర్య లక్షణం అన్నారు ప్రముఖ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అగౌరవంగా ఎక్కువ కాలం జీవించడం కన్నా ఆత్మగౌరవంతో తక్కువ కాలం బతికినా మేలని పెద్దలంటారు. ఆత్మగౌరవం వ్యక్తిత్వానికి దర్పణం లాంటిది. ఆత్మగౌరవం లేని మనిషి జీవితం మరణం కంటే నీచమైందని భర్తృహరి చెప్పాడు. నీతి ప్రౌఢులైన నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతింజందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని ఘాతం బప్పుడ పొందని నియతమై కాని యుగాంతంబునన్ నీతిం శ్లాఘ్య పదంబు దపరు కదా నిత్యంబు ధీరోత్తముల్. మన గురించి మనం సరైన పద్ధతిలో భావించుకొని నడుచుకునే విధానాన్ని ఆత్మగౌరవం అంటారు. ఆత్మగౌరవం మనిషి కర్మఫలాన్ని నిర్ణయిస్తుంది. వ్యక్తి పనితీరు సంబంధ బాంధవ్యాల మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఆత్మగౌరవం జీవితంలో ఆనందాన్ని సంతృప్తిని కలిగిస్తుంది. విజయానికి ఆత్మగౌరవం తొలిమెట్టు. ఆత్మవిశ్వాసాన్ని పని సామర్థ్యాన్ని అది పెంచుతుంది. ఆశావాదంతో సమకాలీన సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని కల్పిస్తుంది. ఒక మంచి పనిని సక్రమంగా చేశామనే దృక్పథం నుండి ఆత్మగౌరవం జన్మిస్తుంది. గురువైన శుక్రాచార్యంతో బలిచక్రవర్తి తన ఆత్మగౌరవాన్ని కీర్తిని దాతృత్వాన్ని నిలబెట్టుకోవడానికి నేను నాశమైపోయిన మాట తప్పను గురువర్యా అంటాడు. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రాణిమ్ము కానిమ్ము పోహరుడైనన్ హరియైన నీరజభౌండభ్యాగతుండైన తిరగన్నేరదు నాదు జుహ్వ వినుమాధివర్య వేయేటికిన్. నాకు నరకం సంభవించిన, ధరణి నాశనమైన, నాకు దుర్మరణం వచ్చిన, కులానికి చేటు కలిగిన ఆడిన మాట తప్పను. వచ్చిన అభ్యాగతుడు హరిహర బ్రహ్మాదులైనా సరే నేనాడిన మాట తప్పును అంటాడు. తన ఆత్మగౌరవానికి ఇది నిదర్శనం. భారతీయ వీరులం భరతమాత బిడ్డలం జాతి కొరకు సేవ చేయ జన్మ నెత్తి కదిలినాం అన్నాడు వెంకటరాజకవి. నా శరీరంలో ఉన్న నెత్తురు నంతటినీ మాతృదేశం కోసం అంకితం చేసిగాని చావునని బెంగాల్ బెబ్బులి జితేంద్రనాథ్ ప్రతిన పూనాడు. ప్రపంచంలోని నదులన్నీ ప్రవహించి ప్రవహించి అలిసిపోని, సప్త సముద్రాలు ఆవిరై ఎండిపోని, నేను బ్రతికినంతకాలం నా దేశ విముక్తి కోసం

0: పోరాడుతానని ముక్కా ముహీద్దీన్ భీష్మించాడు. సన్యాసిగా ఉంటూ శంకరాచార్యుల వారు తమ తల్లికి దహనక్రియలు జరపరాదని ఛాందస్వాదులు అడ్డగించారు. వారి మాటల్ని లెక్క చేయక తన తపోశక్తితే నిప్పును పుట్టించి దహనక్రియలను తానే నిర్వహించి తల్లి రుణం తీర్చుకున్నాడు. సహాయతత్వం, మనోనిబ్బరం, క్రమశిక్షణ, నమ్మకం, నిబద్ధత లాంటి విలువల్ని ఆత్మగౌరవం పోషిస్తుంది. ప్రాణం వాపి పరిద్యస్య మానవేవాభిరక్షతు అనిత్యో భవతి ప్రాణో మానమాచంద్రతారకం. మానానికి ప్రాణ హాని కలిగే సమయంలో ప్రాణాన్నైనా వదలాలి, కానీ మానాన్ని మాత్రం రక్షించుకోవాలి. ప్రాణం క్షణభంగురం, మానం ఆచంద్రతారార్కం. అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల హృదయంలో ఆత్మగౌరవాన్ని తట్టిలేపి బ్రిటిష్ వారిని ఎదిరించాడు. తెలుగు వీరలేవర దీక్ష భూని సాగర దేశమాత స్వేచ్ఛ గోరి తిరుగుబాటు చేయరా అనే నినాదాన్ని మన్యమంతటా మారుమ్రోగించాడు. అబ్రహాం లింకన్ ఆత్మగౌరవ సిద్ధాంతాన్ని నమ్మి నల్లజాతి వారి బానిస బ్రతుకులను అంతం చేశాడు. ఆత్మగౌరవంతో బ్రతికే మనల్ని మించిన అభిమానవంతులు ఉండరని ఆయన తల్లి చెప్పేది. మోసం చేయడం కన్నా ఓడిపోవడం ఎంతో గౌరవప్రదం అన్నాడు లింకన్. ఆత్మగౌరవం కలవారు ధర్మాన్ని కట్టుబడి జీవిస్తారు. ద్రౌపది ఒకసారి ధర్మరాజుతో, ధర్మం కోసం మీరు మీ బంధువులు అష్టకష్టాలు పడడం అవసరమా అని ప్రశ్నిస్తుంది. నేను హిమాలయాల పర్వత వైభవాన్ని చూసి ఆనందిస్తాను, దానికి బదులుగా హిమాలయం నాకేమీ ఇవ్వదు కదా అని సమాధానం. భారత పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఒక పేద రైతు ఎన్నోసార్లు రక్తదానం చేసి సైనికులను రక్షించాడు, దానికి బదులుగా ఆయన ఏది ఆశించలేదు. రక్తదానం చేయమని ఇతరులను ప్రోత్సహించాడు. అంగవికలరు కూడా యాచన లేకుండా శ్రమించి జీవనం సాగిస్తున్నారు. ఆత్మగౌరవం మాతృభాష పట్ల మధురానుభూతిని కలిగించి అభిమానాన్ని పెంచుతుంది. తెలుగు భాష దివ్యవాణిరా, తెలుగువాడి అభిమానిరా అన్నాడు దేవులపల్లి. తెలుగు వాసిని ప్రకటించు, తెలుగు గిరులు తలుచుకున్నంత నా మేను పులకరించు అన్నాడు వేదుల. తరపి వెన్నెల ఆనిముత్యాల సొబగు పుణుగుజవ్వాజి ఆమని పూలవలపు మురళి రవరులు కస్తూరి పరిమళములు కలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు భాష అని నండూరి తెలుగు భాషను
1: వినదగు మాట విన్నారు. వినిపించిన వారు డాక్టర్ జింకా లక్ష్మీనారాయణ గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విందం సేత్యపు శుద్ధులు. ఉద్యాన పంటలలో తెగుళ్ల యాజమాన్యం గురించి డాక్టర్ పి దీప్తి ఉద్యానవన శాస్త్రవేత్త గారి ప్రసంగం.
2: మన భారతదేశంలో పండ్ల తోటలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. మన భారతదేశము సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటామండి పండ్ల ప్రొడక్షన్ చేయడంలో. బట్ అయినా కూడా మనకుండే పాపులేషన్కి, మన జనాభాకి సరిపడ ప్రొడక్షన్ మన దగ్గర లేదు. దానికి కారణం ఏంటి? ఎన్నో రకాలైన కారణాలు అనేటివి ఉండడం జరిగింది. వాటిలో తెగుళ్ళు అనేటివి కూడా ఒక ముఖ్యమైన కారణము. ఆల్మోస్ట్ మన పండ్ల తోటల్లో 60% వరకు లాస్ అనేది తెగుళ్ళ వల్లనే జరుగుతుందన్నమాట. కాబట్టి మనం దీన్ని ఎలా నివారించుకోవాలి, అసలు ఏం చేస్తే మనం ఈ లాసెస్ని తగ్గించుకోవచ్చు అనేది మనం ఆలోచించాలి. ప్రతి రైతు సోదరులు ఏం చేస్తారంటే, పండ్ల తోటల్లో ఏవైనా తెగుళ్ళు వచ్చినాయనుకోండి, వెంటనే క్రిమిసంహారక మందులు అనేటివి వాడటం చేస్తున్నారు. అలా డైరెక్ట్గా మనం చేయడం వల్ల మనం ఏం చేస్తాం, ప్రకృతికి నాశనం జరుగుతుంది, అలానే కాకుండా మీ ఖర్చు అనేది కూడా పెరుగుతుందన్నమాట. అలా కాకుండా మనకు ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే అన్ని రకాలుగా మనం పండ్ల తోటల్ని కరెక్ట్గా ఫస్ట్ ప్రాక్టీసెస్ అన్ని చేసుకుంటే కనుక మనము ఈ తెగుళ్ళు అనేటివి మనం నివారించుకోవచ్చు. కేవలం పురుగుల మందులు కొట్టడం వల్లనే తగ్గుతాయి, తెగుళ్ళ మందులు కొట్టడం వల్లనే తగ్గుతాయి అంటే కాదండి. మనం ఎలా మెయింటైన్ చేస్తామో అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాక్టీసెస్ అన్ని మనకేంటంటే, మన ప్రకృతికి కూడా చాలా సేఫ్, తక్కువ ఖర్చులో మీరు చేసుకోవచ్చు, అండ్ ఎఫెక్టివ్గా మన తెగుళ్ళు అనేటివి నివారించుకోవచ్చు అనమాట. అసలు అప్రోచెస్ ఏంటి, మనం ఏం చేయాలి, ఇవన్నీ చిన్న చిన్నవి అనమాట. ఫస్ట్ ఏంటంటే, మనము తెచ్చుకునే ప్లాంటింగ్ మెటీరియల్, మనము మొక్కలు ఎక్కడి నుంచి అయితే తెచ్చుకుంటామో అక్కడ ఆ మొక్కలు అనేటివి చాలా ఆరోగ్యంగా ఉండాలన్నమాట. అంటే మనకి ఎట్లా వెనుముక ఎలా మనిషికి ఇంపార్టెంటో, మనం నిలబడటానికి మనం చేసే కార్యక్రమాలన్నిటికీ వెనుముక ఎలానో, డిసీజ్ ఫ్రీ ప్లాంటింగ్ మెటీరియల్ అంటే తెగుళ్ళు సోకని ఆరోగ్యవంతమైన మొక్కలు తెచ్చుకోవడం అనేది కూడా ఒక వెనుముక లాంటిది అనమాట. ఒక తోట పెట్టే పండ్ల తోటలు పెట్టే రైతులకి మనం ఇప్పుడు తెచ్చుకుంటాము, జామ తెచ్చుకుంటాము, జామ కేసు తీసుకోండి, మన దగ్గర రైతులు తైవాన్ జామ ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు, అంత నుల్లి పురుగులు వచ్చేసి చాలామంది రైతులు ఆ తోట తీయవలసి వచ్చేసింది. ఇంకోటి దానిమ్మ ఉంటుంది, దానిమ్మ ఏంటి, దానిమ్మలో బ్యాక్టీరియా తెగులు వల్ల మన రైతులు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. బ్యాక్టీరియా తెగులు సోకని ఆరోగ్యవంతమైన మొక్కలు

తెచ్చుకోవాలి. మీరు టిష్యూ కల్చర్లో అయితే మీకు సమస్య ఉండదు. మా చాలామంది రైతులు ఎయిర్ లేయర్స్ తెచ్చుకుంటారు. తల్లి మొక్కకు గనక బ్యాక్టీరియా తెగులు ఉంటే మనకు తోటలో అలా ఉండిపోతుంది అనమాట. మీరు ఇంకా వద్దని, మనం ఏం చేసినా కూడా దాన్ని నివారించుకోలేము. తర్వాత మేనేజ్మెంట్ అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే తెగులు సోకని మంచి మొక్కలని రైతులు ఫస్ట్ సర్టిఫైడ్ నర్సరీస్ నుంచి తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకోలేకపోతే అవే ఒక రిజర్వాయర్ అనమాట, మనమే తెచ్చి మన ఇంట్లో పెట్టుకొని వాటిని పెంచి పోషించినట్లు అవుతుంది. కాబట్టి రైతులు ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకొని ఫస్ట్ తెగులు సోకని మొక్కలను తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, రైతులు ఏం చేస్తారంటే మనకు ఆర్చర్డ్లో మనం పెట్టే స్పేసింగ్ ఇది ఒక సెకండ్ ప్రిన్సిపల్ అనమాట, సెకండ్ మేనేజ్మెంట్. ఏంటంటే స్పేసింగ్ ఉంటుంది కదా, అవి చాలా దగ్గర దగ్గరగా పెట్టేస్తారు లేదా అతిగా దూరం పెట్టడం, అలా చేయకూడదండి. ప్రతి పంటకి, ప్రతి పండ్ల తోటలకి అవి ఆల్రెడీ సైంటిఫిక్ చేసుకొని అన్ని ఎవాల్యుయేషన్స్ చేసిన తర్వాతే ఈ స్పేసింగ్స్ అనేటివి డిసైడ్ అవుతాయి అనమాట. జామలో అల్ట్రా హై డెన్సిటీ అటువంటివి ఉన్నాయి, అలా ప్రాక్టీస్లో ఉండేటివి మీరు ఫాలో అవ్వచ్చు. లేని పక్షంలో మీరు దగ్గరగా పెట్టడం లాంటివి చేయకూడదనమాట. నేను చాలా మటుకు దానిమ్మ తోటల్లో కూడా గమనించడం జరిగింది, ఎక్కువగా స్పేస్ లేకుండా దగ్గర దగ్గరగా పెట్టేస్తారు. అలా గుబురుగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఏమంటారు, ఆ పంటలో ఉండే హ్యూమిడిటీ అనేది, తేమ శాతం అనేది మనం పెంచుతామన్నమాట ప్లాంట్ సర్ఫేస్ పైన, మొక్కల పైన. అట్లా చేసినప్పుడు ఏమవుతాయంటే చాలా వరకు తెగుళ్ళకి అటువంటి అట్మాస్ఫియర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఉక్కపోతతో కూడిన క్లైమేట్ అంటే వాటికి చాలా ఇష్టంగా ఉంటుంది. మనం అలా క్లోజర్ స్పేసింగ్ చేసి రికమెండ్ చేసినది ఫాలో అవ్వకుండా మన ఇష్టం వచ్చినట్టు దగ్గరగా పెట్టుకున్నామని అనుకోండి, మొక్కలు ఎక్కువ పడతాయని చెప్పేసి, దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అరటిలో మీరు కనుక అట్లా దగ్గరగా స్పేసింగ్ పెడితే సిగటోకా తెగులు అనేది ఎక్కువ అవుతుంది. మామిడిలో మనకు సూటీ అంటాం కదండి, అదొకటి పెరుగుతుంది. సిట్రస్ ఉంది కదా, సిట్రస్లో క్యాంకర్ గజ్జి తెగులు అంటాం కదా, అది ఎక్కువ అవుతుంది. మరి మన గ్రేప్స్ తీసుకుంటే మన బూడిద తెగులు కానీ, పక్షికన్ను తెగులు, ఆంత్రక్నోజ్ అంటాం కదా, ఇటువంటి తెగుళ్ళు అనేటివి చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రాపర్ స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైతులు కూడా రికమెండ్ చేసిన స్పేసింగ్ చూసుకొని చేయాలని చెప్పేసి దీని ప్రిన్సిపల్ అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్. మనం ఎలాగండి, మనకు కావలసినంత ఫుడ్ మాత్రమే తీసుకుంటాం. ఎక్కువ తీసుకుంటే మనకు కూడా అజీర్తిగానే ఉంటుంది, తక్కువ తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. మనం ఒక సామెత కూడా తెలుసు, ఆహారం మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం అన్నట్లు అనమాట. మనకెలాగో మొక్కలు కూడా అలాగే అనమాట. కరెక్ట్గా ఒక మంచి న్యూట్రిషన్ మనం డిసైడ్ చేసినట్లు ఆల్రెడీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి వాటికి ప్రతి పంటకి ఒక న్యూట్రిషన్ ఉంటుందండి. మనం ఇప్పుడు పండ్ల తోటలు తీసుకున్నామంటే ఫస్ట్ సంవత్సరంలో ఒక రకంగా, రెండో సంవత్సరంలో ఒక రకంగా, మూడో సంవత్సరంలో ఒక రకంగా, 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక రకంగా అలా ఉంటాయన్నమాట. అవి మీరు ఖచ్చితంగా కనుక్కొని, మీ దగ్గరలో ఉండే వాళ్ళని కనుక్కొని మీరు అవి న్యూట్రిషన్ పెడితే బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ న్యూట్రిషన్ పెట్టారనుకోండి అవి కూడా ససెప్టబిలిటీ అంటే వాటిని ఎక్కువగా తెగులని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. లైక్ ఎక్కువ నత్రజని అప్లై చేసామనుకోండి ఏమవుతుంది, బాగా మొక్కలు గ్రీన్గా పెరిగిపోతాయన్నమాట. పచ్చగా పెరగడం వల్ల ఏమవుతాయంటే ఆ సెల్స్ అనేటివి కూడా ససెప్టబిలిటీ ఎక్కువగా తెగులని ఆకర్షించడం జరుగుతుంది. అదే న్యూట్రిషన్ కరెక్ట్గా ఇచ్చామనుకోండి, నత్రజని శాతం నత్రజని ఇచ్చి పొటాష్ శాతం పొటాష్ ఇచ్చామనుకోండి, పొటాష్ కరెక్ట్గా డోసేజ్ ఇస్తే మనకు చాలా మటుకు తెగుళ్ళకి ఏంటంటే అది ఒక రెసిస్టెన్స్ అనేది మనకి ఇస్తుందన్నమాట. కాబట్టి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తక్కువ ఇచ్చినా కూడా మొక్కలు వల్నరబుల్ అయిపోతాయి, అంటే తొందరగా ఏమంటారు తట్టుకోలేకుండా అన్ని తెగుళ్ళకి ఇదైపోతాయి అనమాట. ఇప్పుడు ఎక్కువ నత్రజని అప్పగి వేసామనుకోండి, మన సిట్రస్ ఉంది కదా, క్యాంకర్ గజ్జి తెగులు అంటాం కదా, అదనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. అదే గ్రేప్స్లో ఏమంటారు బ్యాక్టీరియల్ క్యాంకర్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడు మీరు ఎక్కువ నత్రజని అప్పగి ఇచ్చి జింకు, ఐరన్, మెగ్నీషియం కనుక తక్కువ ఇచ్చారనుకోండి, అది దానివల్ల కూడా ఏమవుతుంది, గ్రేప్లో బ్యాక్టీరియల్ క్యాంకర్. ఇలా నేను ఒకటి రెండు పంటలే చెప్తున్నాను, అలా అన్ని పంటల్లో కూడా మీరు ఎక్కువ న్యూట్రిషన్ తక్కువ న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే తెగుళ్ళు పెరగడం తగ్గడం అనేది కూడా వాటి మీదే డిపెండెంట్. అవన్నీ చూసుకొని మనం అన్నీ డిఫైన్ చేసి ఆల్రెడీ శాస్త్రవేత్తలు అన్నీ రెడీ చేసి పెట్టారు. మీరు రికమెండెడ్ డోసెస్లో అప్లై చేసుకోవడం మాత్రమే చేయాలి. ఎక్కువ వేస్తే అవి ఎక్కువ పెరగడం లాంటివి ఏమీ ఉండదు. మీకు ఎక్కువ ఈల్డ్ రావడము, ఎక్కువ మాకు వస్తుంది అని చెప్పేసి అనుకోవడం కూడా తప్పండి, అలా అనేది జరగదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత ఇరిగేషన్, నీళ్లు. నీళ్లు మనం ఎలా పెట్టాలి? ఇప్పుడు రైతులు ఏంటంటే మనకు కరెంట్ ఉంది, వాటర్ ఉన్నాయని చెప్పేసి కంటిన్యూస్గా వాటర్ వదులుతూనే ఉంటారనమాట. అవసరం లేదు, అవసరానికి మించి తాగితే మనకు కూడా బాగుండదు, అలాగే మొక్కలు కూడా అంతేను మనలాగే. ఎక్కువ వాటర్ తాగడం వల్ల వాటికి ఏమవుతుంది, దానిలో కూడా ఎక్కువ వాటర్ ఇచ్చేస్తే ఏమైపోతుంది, లోపల హ్యూమిడ్ అట్మాస్ఫియర్ అనేది పెరుగుతుంది, పెరిగినప్పుడు కూడా మళ్ళీ తెగుళ్ళు అనేటివి వస్తాయన్నమాట. కాబట్టి వాటర్ అనేది జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. మీరు చూసుకోవచ్చండి, మీకు మాకు ఎలా తెలుస్తుంది మేడం మేము ఇట్లా అనుకుంటే దాని
దానికి కూడా ఫర్టిగేషన్ అనేది అంటే మన ఇరిగేషన్ షెడ్యూల్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఎంతసేపు ఎన్ని గంటలు ఎన్ని ఎమిటర్స్ పెడితే ఎన్ని గంటలు నీళ్ళు వదిలిపెట్టాలి, ఈ వయసుకి ఒక వయసును బట్టి మనం నీరు కూడా ఇస్తాం.

0: అనమాట. ఈ వయసుకి ఇన్ని నీళ్లు తాగి ఇన్ని నీళ్లు పెడితే సరిపోతుంది, ఈ వయసుకి నీళ్లు పెడితే సరిపోతుంది అని ఉంటుంది. అలా వాటిని చూసుకొని నీళ్లు పెట్టుకోవాలి. ఒకవేళ అది కూడా అర్థం కావట్లేదు మాకు అని అనుకుంటే గనక, మీరేం లేదండి చెట్టు కిందకి వెళ్ళేసి కొంచెం మట్టి తీసుకొని ఇలా ముద్ద చేసి నేల మీద వేసి కొట్టారనుకోండి, మీకు తెలుస్తుంది అనమాట అది ముద్దలాగా పడింది అనుకోండి, అలాగే వాటర్ ఎక్కువ అవుతుంది అన్నట్టు. కొంచెం పలకలు పలకలుగా సపరేట్గా పడింది అనుకోండి, దానికి సఫిషియంట్ వాటర్ మనం ఇచ్చేస్తాము, అంతకుమించి మొక్కలకు అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, దయచేసి అంటే మా డ్రిప్ పద్ధతిలో నీరు ఇవ్వడమే మంచిదండి. ఫ్లడ్ ఇరిగేషన్ అంటే నీళ్లు పారిస్తారు కదా, వాటి వల్ల మనకి చాలా సమస్యలు అనేటివి ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనం నేలకు సంబంధించిన శిలీంధ్రాలు ఉన్నాయి, లైక్ ఏమంటారు మీరు డ్యాంపింగ్ ఆఫ్ అని పిథియము ఫైటోప్థెరస్, భూమిలో వృద్ధి చెందే శిలీంధ్రాలు ఏమవుతాయంటే అవి మనం ఫ్లడ్ ఇరిగేషన్ అంటే నీళ్లు పారిచ్చామనుకోండి, ఒక చెట్టును ఆశించాయనుకోండి, పక్క చెట్టు కూడా ఆ నీళ్లతో పాటు ఆ బీజాలు అనేటివి, ఆ శిలీంధ్ర బీజాలు అనేటివి వెళ్తాయన్నమాట. కాబట్టి మీరేం చేయాలంటే ఆ ఇరిగేషన్ ఇచ్చేటప్పుడు కూడా డ్రిప్ పద్ధతిని పాటించడం మంచిది. ఓకే, ఎప్పుడు కూడా నీళ్లు పారించకుండా అవసరమైన మేరకు డ్రిప్లో నీళ్లు పెట్టుకొని మొక్క వయసును బట్టి ఇస్తే కూడా మీకు చాలా వరకు భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళను కూడా మీరు అరికట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రూనింగ్. ప్రూనింగ్ అంటే మొక్కలు కత్తిరించే విధానం అన్నమాట.
1: ఇందులో ఉద్యాన పంటల్లో తెగుళ్ల యాజమాన్యం గురించి పి దీప్తి గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కాస్తుంది, మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి.
0: దీంట్లో ఏం చేస్తామంటే, మనం ప్రూనింగ్ చేసినప్పుడు ఏదైనా తెగులు సోకిన భాగాలు అటువంటివి మనం గమనించినప్పుడు అవి కత్తిరించేస్తాము. కత్తిరించేసి అవి తోట బయటపడేసి మనం అంటించేయాలన్నమాట, వాటిని డిస్కార్డ్ చేసేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతాయి అని అంటే, ఫస్ట్ మనకు సోర్స్ అంటే ఎక్కడ నుంచి అయితే తెగులు రావాలనేది అది తీసేస్తాము. ఇంకా మళ్ళీ మిగతా తోటకంతా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, వేరే ఆప్షనే లేదు కదా మనకు రావడానికి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా కరెక్ట్గా టయానికి చేసుకోవాలి. లైక్ దానిమ్మ ఉంది, మనం దానిమ్మ బ్యాక్టీరియా తెగులు ఉంటుంది, కొమ్మల మీద వచ్చి కొమ్మల మీద కూడా క్యాంకర్ అంటే బాగా గజ్జిలాగా వచ్చేస్తుంది ఆ పోర్షన్ నుంచి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వార్తల వివరాలు: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్భవన్లో తెలంగాణ, గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందని అన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా, జీవ వైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుపుతూ,
3: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports and sharing of best practices, etc.
2: ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్

0: వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, జీపీఎస్ ట్రాకింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో పర్యటించి ప్రజలతో మమేకమవుతానని తెలుపుతూ,
1: నేను ఇప్పటిదాకా నిర్ణయించుకోవాలి, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం, అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఇది తెలంగాణ భారతదేశంలో.
0: శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద నిర్వహించిన ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ 2026 క్రికెట్ ఫైనల్ పోటీలను ఆయన నిన్న వీక్షించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో విజేతలకు ట్రోఫీలు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి వ్యాయామం, క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఢిల్లీలో జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు జరగనుంది. గ్రామీణాభివృద్ది, స్థానిక సంస్థల పనితీరులో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రదానం చేయనుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పలు జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. వివిధ విభాగాల్లో గ్రామీణాభివృద్ది, సుస్థిర పాలన, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, సుపరిపాలనలో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు ఈ అవార్డులు లభించాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం ఉత్తమ బ్లాక్ పంచాయతీగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దీనిపై కుప్పం పంచాయతీ అధికారి సుధాకర్రావు మాట్లాడుతూ,
2: అంటే మేము చేసిన యొక్క వర్క్ కి గుర్తింపు రావడం ఒక ఎత్తు అయితే, ఆ గుర్తింపు ద్వారా ఆయా పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి అవార్డ్స్ తో పాటు క్యాష్ అవార్డ్స్ కూడా రావడం అనేది చాలా సంతోషం. తద్వారా ఆ పంచాయతీలకి అదనపు ఆదాయ వనరులు కాస్త మనం సపోర్ట్ చేసినట్లు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకి కుప్పం బ్లాక్ పంచాయతీ కింద లాస్ట్ టైం మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ పంచాయతీ నేషనల్ లెవెల్లో ఈ కుప్పం బ్లాక్ అంటే 1.5 crores క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ యొక్క నిధుల్ని వీరు ఆ పంచాయతీలో కానీ మండలంలో డిఫరెంట్ పంచాయతీలు అవసరాన్ని మేరకు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం వచ్చింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ డిజిటల్ మౌలిక వసతుల సంస్థ ఎయిట్రంక్ వ్యవస్థాపకులు రాబిన్ ఖుదాతో ముఖ్యమంత్రి నిన్న అమరావతిలో సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి డిజిటల్ హబ్గా అభివృద్ది చేసే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, విశాఖలో 2 గిగావాట్ల సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుపై చర్చలు జరిగాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే కేంద్రం కేటాయిస్తున్న నిధులను వినియోగించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడం లేదని భావిస్తే ఆ విషయంపై ప్రధానికి రాష్ట ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజులు వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి.

0: వేసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలను చేపట్టిందని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు భద్రత ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరమ్మతులు చేపట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో తుంగభద్ర నదీ బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులో ఒకే సమయంలో 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 కొత్త గేట్లను నిర్మించడం దేశంలోనే రికార్డుగా నిలిచిందన్నారు. తద్వారా రాయలసీమ సాగు తాగునీటి అవసరాలకు తీర్చగలిగామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంభాషణ శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి మరియు వి చలపతి, అనంతరం న్యాయ సలహాలు, వివాహ నమోదు చట్టం గురించి సీనియర్ న్యాయవాది ఎల్కే సుధీంద్రనాథ్ గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ హారిక. ఎనిమిది గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ రచన కెఎన్ రామకృష్ణ, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 అభిలాష కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 లేపాక్షి శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు, ఇందులో శ్రీ వై రాజారెడ్డి బృందం వారి జానపద గీతాలు, అలాగే శ్రీమతి వి సులోచనమ్మ బృందం వారి జానపద గీతాలు.

7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8 గంటలకి రసదుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయస్థాయి వార్తలు. 8 గంటల 40 నిమిషాలకు చిత్రగీతం. 8 గంటల 45 నిమిషాలకు సైకిల్ అప్పారావు నాటిక రచన శ్రీ సుబ్రహ్మణ్య శర్మ. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 నాటిక. రాత్రి 10 గంటలకు రాగం తానం పల్లవి. 10:45 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు. 10 గంటలకు చిత్రసీమ. 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

லலித கீதம் விண்ணாரு ஆகாஷவாணி அனந்தபுரம் கேந்திரம். சமயம் 7:05 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా సమానంగా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతుడుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే అది సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆదివాసీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ఆమె ప్రశంసించారు.
1: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है, परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ने. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है.
0: మన దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదిక అందించవలసిన అవసరం ఉందని చెప్పారు. యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతీ యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బలోపేతంపై జాతీయ సదస్సు నిర్వహించనుంది. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సు ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరిమా ఉత్సవ్ 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో కల సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ఫ్యాబ్ ను రాష్టపతి ద్రౌపది ముర్ము వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారు. దీంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 75 స్పేస్ ల్యాబ్లను కూడా ఆమె ప్రారంభిస్తారు.

రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింత పొడిగించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ నోటిఫై చేస్తూ ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాల పరిమితి ఎపిళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. అయితే నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలో మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. దేశ సార్వభౌమాధికారానికి వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచే మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్

0: వార్తలు పెట్టున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న దృష్టి ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్ కేర్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన చెప్పారు. పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవం వేడుకల్లో జేపీ నడ్డా ప్రసంగించారు.
1: 2017 में जब हम हेल्थ पॉलिसी लेकर के आए तो हमने उसको कॉम्प्रिहेंसिव और कॉम्प्रिहेंसिव बनाने में प्रिवेंटिव, प्रोमोटिव, क्यूरेटिव, जेरियाटिक, रिहैबिलिटेटिव सबको जोड़ा और सबका एक इंक्लूसिव प्रोग्राम को हमने आगे बढ़ाया और ये आयुष्मान आरोग्य मंदिर 140 करोड़ की जनता का फर्स्ट हेल्थ का कॉन्टैक्ट पॉइंट है.
0: దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలందించడంలో తొలి వ్యవస్థగా సేవలందిస్తున్నాయని ఆయన తెలియజేశారు. 30 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ, పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. కారుణ్య నియామకాలు, కంపాషనేట్ అపాయింట్మెంట్ల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్ధంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేయులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాల ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవి విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యుడికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన పిల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలనే అభ్యర్థనను తిరస్కరిస్తూ

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహిత కుమార్తెను మినహాయిస్తూ ప్రభుత్వం 2019లో జారీ చేసిన ఉత్తర్వులను ఆ మహిళ కోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్ ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. అవార్డుల కొరకు దరఖాస్తులు సమర్పించడానికి జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov

0: ప్రతిష్టాత్మక పురస్కారాలు అందజేస్తారు. అవార్డుల కొరకు దరఖాస్తులు సమర్పించడానికి జూలై 31 చివరి తేదీగా నిర్ణయించారు. కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే నామినేషన్లు దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమయ్యే ఎల్నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఎల్నినో ఏర్పడేందుకు 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు గురువారం నాటికి కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4వ తేదీ నుంచి నైరుతి ఋతుపవనాలు లక్షద్వీప్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 30వ శ్లోకం.

మోక్షాన్ని, యా ఏ బుద్ధి వేత్తి అర్థం చేసుకుంటుందో సా బుద్ధి, అటువంటి అంతఃకరణము సాత్వికి సత్వగుణ ప్రధానమైనది.

అర్జున, జ్ఞానం చిత్తవృత్తి రూపమైనది. అటువంటి వృత్తులన్నిటి సమష్టి రూపం అంతఃకరణము, అదే బుద్ధి. బంధమంటే ఇది, మోక్షమంటే ఇది, బంధాన్ని కలిగించే కర్మ మార్గం అంటే ఇది, మోక్షాన్ని కలిగించే నివృత్తి మార్గం అంటే ఇది. ఈ ప్రదేశంలో, ఈ సందర్భంలో చేయదగిన పని ఇది, చేయకూడని పని ఇది, భయానికి బంధానికి కారణమైన పని ఇది, అభయానికి మోక్షానికి కారణమైన పని ఇది, బంధమంటే ఇది, మోక్షమంటే ఇది అని ఏ బుద్ధి యథాతథంగా అర్థం చేసుకోగలుగుతుందో అదే సాత్విక బుద్ధి. అంతఃకరణంలో ఒక భాగం సాత్వికంగా ఉంటే చాలదు, అంతఃకరణం మొత్తం సత్వగుణమయం కావాలి అని నొక్కి చెప్పడం కోసమే ఈ శ్లోకంలో ప్రవృత్తి, నివృత్తి మార్గాలను రెండింటినీ ప్రస్తావించడం, బంధమోక్షాలకు కారణమైన భయ అభయాలను మళ్లీ ప్రస్తావించడం, కర్మ మార్గానికి సంబంధించిన ధర్మాధర్మాలను, విధి నిషేధాలను కూడా కార్యాకార్యే అనే పదబంధం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.

0: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ. ఇందులో పర్యావరణ దినోత్సవం సంభాషణ శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి, అలాగే వి చలపతి. అనంతరం న్యాయ సలహాలు, వివాహ నమోదు చట్టం గురించి సీనియర్ న్యాయవాది ఎల్కే సుధీంద్రనాథ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త వి సాయి ప్రసాద్, నిర్వహణ హారిక. ముందుగా

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన్ మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ముందుగా సమాచార వేదిక. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అంగన్వాడీ బడులను తీర్చిదిద్దారు. పౌష్టికాహారం పంపిణీ చేస్తూనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పించే బృహత్తర ప్రక్రియకు గట్టి పునాది ఇక్కడే పడింది. 3 ఏళ్ళు నిండిన పిల్లలను చేర్పించడమే కాదు, 5 ఏళ్ళు నిండిన చిన్నారులను సమీప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించేలా ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అంగన్వాడీ పిలుస్తోంది పేరిట జిల్లా అంతటా ఉద్యమంలో నిర్వహించాలని కలెక్టర్ ఆనంద్ ఇప్పటికే పిలుపునిచ్చారు. దీంతో ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది ఇంటింటా తిరిగి పిల్లలను చేర్పించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3555 మంది పిల్లలు ఉన్నారు. వీరందరినీ జూన్ ఆఖరు నాటికి బడుల్లో చేర్పిస్తారు. 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు వారికి ఇప్పటికే ఇంటికే పోషకాహారం ఇస్తారు. ఈ వయసు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను బోధిస్తారు. ఆటపాటలు, మంచి అలవాట్లు నేర్పిస్తారు. అలాగే గుడ్లు, పాలు, కిట్లు వంటి వాటిని కూడా ప్రతిరోజు పంపిణీ చేస్తారు. నిత్యం ఆరోగ్య పరీక్షలు, బరువు, ఎత్తు కొలతలు, టీకాలు వంటి సేవలు కూడా అందిస్తారు. ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితమే. 2 వారాల పాటు అవగాహన కల్పిస్తూనే బడుల్లో ప్రవేశాలు చేయిస్తారు. సకల సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తోంది అని ఐసీడీఎస్ పీడీ శశికళ గారు తెలిపారు.

0: ఈ నెల 5వ తేదీన శ్రీ సాయి మాస్టర్ మెన్స్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ బసవయ్య తెలిపారు. ఐసిఐసిఐ బ్యాంకు, టీవీఎస్ ట్రైనింగ్ సర్వీసెస్ సంస్థలు మేళాలో పాల్గొంటాయన్నారు. ఎంపికైన విద్యార్థులకు 3.5 లక్షలు వార్షిక వేతనం ఉంటుందని తెలియజేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈ నెల 5వ తేదీన పర్యావరణ దినోత్సవం సందర్భంగా తల్లి పేరు మీద ఒక వృక్షం అన్న ఆలోచనతో కోటి మొక్కలు నాటే కార్యక్రమం మహాయజ్ఞంలా చేపట్టాలని సామాజిక వన విభాగం అటవీ శాఖ అధికారి గురుప్రభాకర్ పిలుపునిచ్చారు. సామాజిక వన విభాగం ఆధ్వర్యంలో చేపట్టే ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు భాగస్వాములు కావాలని తెలిపారు. సమాచార వేదిక విన్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు విందాం చావడి సంభాషణ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంభాషణ శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి మరియు వి చలపతి.
4: ఏ రంగప్ప, ఏందబ్బా చాలా నూరుతానవు సామి? ఏందా ఆల్రెడీ 200-300 పెట్టినావు, ఏమి ఎట్లా ఎందుకు నూరుతానవు?
5: నా మదపన్నా అట్టు ఒక ఏటికి ఎగిరిపోవాలట్లే.
4: ఎవరు ఎగిరిపోవాలి సామి? అవును, ఇంట్లో ఓపెనింగ్కి అందరినీ పిలిచినావు, కాటలేసి కూడా పిలిచినావు, ఏందో సంగతి నాకేం అర్థం కాలేదు సామి.
5: దానికేనన్నా ఇది?
4: ఏందే, వచ్చిన వాళ్ళందరినీ వేసేస్తానో ఏం కదా?

0: నువ్వు నా నెత్తి మీద రాలేసి అట్లుండవు నువ్వు.
1: మళ్ళీ లేకపోతే మా మగమంతా అట్లా ఎర్రబడింది ఎట్లే మంచివి.
0: దావంటి పోయే వాళ్ళందరికీ మా ఇంట్లో కనపడలేదంటే.
1: కనపడకపోతే కళ్ళు చూపెట్టి చూపించుకోమను డాక్టర్ తో.
0: నువ్వు ఇట్లా మాట్లాడతావు చూడు.
1: మడే
0: చూడన్నా, లచ్చలు పోసి కట్టించినా ఇంట్లో.
1: పోసినా, బ్రహ్మాండం కట్టినా, ఓకే.
0: చెట్లు అన్ని దండిగా పెరిగినాయ్యా. రోడ్డు అంటే పోయే వాళ్ళకి కనపడలేదంటే.
1: వాళ్ళకి కనపడలేదనే చల్లగా, అసలు నీడ పడితే ఇంట్లో ఫ్యాన్ వేసే పని కూడా లేదయ్యా. ఏసీ సంగతి ఆడన్న పోనీ చల్లగా ఉంటుంది కదా.
0: ఆడతాండవు వచ్చి నువ్వు ఏం మాట్లాడుతాండవు నాకు తెలుసు. ఇప్పుడు నేను ఇల్లు కట్టించుకుంటే నీ కుళ్ళు ఎత్తుకోందిలే.
1: ఇట్లా తిరుక్కుంటువే.
0: ఎట్లా తిరుక్కోలేదు, ఇట్లా తిరుక్కుండేది. మళ్ళీ నువ్వు అట్లా మాట్లాడుతాండవు.
1: తాను ఫోన్ చేస్తానండు.
0: ఎవరికి?
1: పోలీసు వాళ్ళకే రంగప్ప.
0: పోలీసులకి నువ్వు ఎందుకు చేస్తావు? నేనేం చేసినానప్ప?
1: చెట్లు కొట్టేస్తావు కదా.
0: చెట్లు కొట్టిస్తే సారోళ్ళకి ఎందుకు చేస్తావు?
1: చెట్లు కొట్టేస్తే పోలీసులు ఎత్తపోతారు సమ్. నీకి
0: నువ్వు ఏందన్నా నువ్వు?
1: మళ్ళీ లేకపోతే ఏం తమాష అనుకుంటువే?
0: ఏ నువ్వు ఏం భయపడితావు ప్రతిసారి?
1: లేకపోతే మడే, కానీ ఇంత పచ్చగా ఉండేదాన్ని నువ్వు ఎట్లా మనసు ఒప్పిందయ్యా? నువ్వు రైతువే కదా. నువ్వు ఏదో ఇండ్లు బాగా కనపడలేదని చెప్పి చెట్లు కొట్టేస్తావు రంగప్ప, ఏం ఇంత అద్దమానం అయిపోయినావు నువ్వు?
0: నాకు ఇండ్లే బాగా కనపడాలప్ప అట్లా నేను అనుకున్నాను.
1: ఇండ్లే అడన్నా పోనీ రంగప్ప, ఇండ్లు బాగా కట్టించుకున్నావులే. అట్లనే కాదు, మంచి చెట్టు, ఎంతమందికి నీడ వస్తుంది, వచ్చిపోయే వాళ్ళంతా కూర్చుంటారు కాసేపు. నువ్వు కూడా ఎన్నోసార్లు పొలం పనులు చేసుకుని వచ్చి ఇంటి ముందు వచ్చి ఎంతసేపు కూర్చోలే నువ్వు?
0: కూర్చున్నా
1: మర్చిపోతావు అప్పుడే రంగప్ప. నువ్వు
0: అది గతము జరిగిపోయింది.
1: నువ్వు ఇంట్లో కట్టించుకున్నావు అని చెప్పి నీకు లోపల సెల్లకు ఫ్యాన్ వేసుకుంటాను, ఇది కొట్టేస్తున్నావా?
0: అంతే కదా మళ్ళీ ఉండేది ఏమి?
1: ఏది రంగప్ప, కాదు. ఇప్పుడు ఇట్లాంటి చెట్లు ఉన్న గ్రామే మన విశ్వంలోనే ఇట్లాంటిది ఇంకోటి లేదు, ఇంతవరకు కనుక్కోలే.
0: అంటే ఇట్లా భూమి లేదు ఇంకేడా?
1: ఇట్లాంటిది ఇంకోటి ఎక్కడ ఇంతవరకు కనుక్కోలే సామి.
0: మందొకటే
1: ఇట్లాంటి దాన్ని గబ్బులే పెట్టుకొని ఇంకో దాన్ని వెతకడం ఎట్లుందో నీ ఎట్లా వల్ల ఇట్లా అంతా మొత్తం చెట్లు నరికేసుకుంటూ పోతే ఎట్లా రంగప్ప? పచ్చదనం అంతా వెళ్ళిపోతే మనం మంచి ఉండి కూడా వేస్ట్ కదా.
0: ఏమో లేనా, నేను ఇవన్నీ ఆలోచించలేదు.
1: ఏం ఆలోచిస్తావు లే రంగప్ప నువ్వు అసలు. నేను ఇంకోసేపు ఉంటే పోలీసులు ఫోన్ చేసి పట్టించింది నీకు. ఇంకా
0: ఏందో లేన్నా?
1: కాదు రంగప్ప, ఇప్పుడు ఈ పంచభూతాలు ఈ దేవుడిచ్చిన వరాలు అన్నమాట.
0: ఏంటి భూతాలు దెయ్యాలంటాడు?
1: నువ్వు మళ్ళా చూడు, పంచభూతాలు అంటే ఆకాశము, నేల, గాలి, నీరు, అగ్గి అన్నమాట. వీటితో కలిపి ఈ పర్యావరణం కూడా తోడైతే మనిషి జీవిస్తాడు. లేకపోతే ఈ సమతుల్యత లోపిస్తే సమస్య మొదలవుతుంది అన్నమాట. సమస్య మొదలైంది కూడా.
0: అంటే ఇప్పుడు మనతో పాటు బతికేటువంటి జీవులన్నీ కలిసి ఉంటేనే మనిషి అంటావు?
1: దీనే పర్యావరణం కూడా అంటారు. ఇవన్నీ కలిస్తేనే పర్యావరణం.
0: అదేనా పర్యావరణం అంటే?
1: మరి దీన్ని మనం కాపాడుకుంటేనే మనిషికి మనం కూడా అవుతుంది.
0: ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్పారప్ప, పర్యావరణ దినోత్సవం అప్ప 5వ తారీఖు ఉంది, అందరూ రెండు చెట్లకు నీళ్లు పోసుకోరని చెప్పి.
1: ఒక రోజు పోయడం కాదు, జీవితాంతం మన పిల్లలకి ఎట్లా మనం పోషిస్తామో అట్లా వీటిని కూడా పోషిస్తే మన పిల్లలకి భవిష్యత్తు కూడా తోడవుతాయి అన్నమాట. మరి మన పిల్లలకు నువ్వు ఇండ్లు కట్టించినావు మీ పిల్లల కోసము, నగా నటరా రోంత ఏదో సంపాదించుకొని వాళ్ళు పెళ్లి చేస్తావు
0: కదప్ప. మళ్ళా
1: మరి అట్లే కదా మన ఈ భూమికి కూడా ఇట్లా చెట్లు నరక్కోకుండా చాలు. కొత్తగా నాటినక్కర్లేదయా, ఉండేదాన్ని కాపాడుకుంటే చాలు రంగప్ప.
0: సరిపోతుంది
1: అంతే మడి కదా, మన భవిష్యత్తు తరాలకు ఇదే కదా అందించేది మనము. ఈ ప్రకృతి అమ్మలాంటిది రంగప్ప, అమ్మైనా అడగని అన్నం పెట్టదు అంటారు. కానీ ప్రకృతి మాత్రం మనకి అన్ని ఉచితంగా ఇస్తుంది.
0: పాపములేనా, వాన వస్తాది, ఎండ వస్తాది.
1: మడే
0: చూడప్ప,
1: మన వ్యవసాయ నీకే తెలుసు ఇట్లాంటివన్నీ. గొప్ప మిగతా వాళ్ళకి నువ్వు చెప్పాలి, నువ్వే ఎట్లా చేస్తే ఎట్లా రంగప్ప?
0: పొరపాటే లేనా నాది.
1: అమృతం లాంటిది ఈ ప్రకృతి అన్నమాట. మనం ఏం చేస్తున్నావు, దాన్ని వాడుకొని విషాన్ని కక్కుతాను రంగప్ప.
0: ఓన్లీ ఇట్లా నాట్ల వాళ్ళు ఉంటానులే.
1: మడి
0: ఏమన్నా ఇట్లా కారణము?
1: ఇంక నీ ఎట్ల వల్ల నరికేస్తంటే అడవులన్నీ నశించిపోతాయా? అడవులు లేకపోతే కాలుష్యాన్ని అంతా పీల్చుకునేది అవే కాబట్టి ఇంకా కాలుష్యం ఎక్కువైపోతుంది. దీంతో పిచ్చుకలు, కొన్ని రకాల సీతాకోక చిలుకలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇంకా కొన్ని రోజులకి ఇవన్నీ మన పిల్లలకి ఇంకా ఫోటోల్లోనే టీవీలోనే చూపించాలా.
0: గువ్వులు ఇట్లాంటివన్నీ
1: ఇంకా ఈ వేడి పెరిగిపోతాంటుంది. ఈ మంచు గరిగే ధృవాల వద్ద సముద్ర మట్టాలు ఎక్కువ పెరిగిపోతాయి, నేలంతా కప్పేసుకుని పోతుంది.
0: ఇంకా
1: అట్లా అంతే, ఇంకా ఏం లేదు. ఇట్లాంటివన్నీ నీ అట్లా వాళ్ళు చేసిన పనుల వల్లే. మనిషి లేకపోతే భూమి చాలా పచ్చగా ఉంటుందయ్యా.
0: మనిషి అన్ని కొట్టేస్తే ఇప్పుడు నేను సందకాడు వచ్చి
1: వాళ్తాయి కదా,
0: అనుకుంటున్నా
1: ఎంత బాగుంటుంది తెలుసా? నువ్వు కిటికీలో కూర్చొని చూస్తాను ఎంత బాగుంటుంది కదా. కాబట్టి మనిషి చేసే కార్యక్రమాల వల్లే ప్రకృతి ఇట్లా నాశనం అయిపోతుంది రంగప్ప. పట్టణాలన్నీ పెరిగిపోయి భూ విస్తీర్ణం కూడా ఈ మధ్య తగ్గిపోతాయి.
0: సేద్యం చేసేవాళ్ళు
1: చేసేవాళ్ళు
0: అంతా ఆడు చేరుకుంటున్నారు.
1: దాంతో పాటి ప్రకృతిలో జరిగే కొన్ని విషయాల వలన కూడా భూమి తగ్గిపోతా ఉంది.

0: ఎట్లా ఈ వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుంది, నేలంతా కోసుకొని పోయేసి వాగుల్లో కలిసి వాగుల్లోంచి నదుల్లో పోయేసి నేలంతా కోతకు గురి అవుతుంది.
1: మన వాన వచ్చింది అట్లే బ్రహ్మాండంగా వచ్చింది, ఎక్కడ పోయకుండా నీళ్లు అన్ని ఇండ్లు కట్టుకుంటారో ఇండ్లకు దూరినాయి,
0: ఇండ్లకి దూరినాయి
1: తప్ప నీళ్ళు అన్ని.
0: నువ్వు చెరువులో ఇండ్లు కట్టుకోకపోతే ఇంకా దాని స్థలంలోకి నువ్వు వస్తే అదేం చేస్తుంది, ముంచకోకుండా ఉంటుందా చెప్పమడి? మాడి దాంట్లోకి పోయి ఇండ్లు కట్టుకునేది ప్రభుత్వం మాకేం చేయలేదు అనేది ఏమన్నంటే
1: తప్పులేను,
0: తప్పు కదా,
1: మనం చేసే తప్పులు కన్నా వేరే వాళ్ళ మీద
0: వేరేముంది అట్లా. అది రంగప్ప, మన దేశంలో 60% భూములు వర్షాధారంగానే జరుగుతాయి రంగప్ప. ఎప్పుడైతే వర్షం వస్తుందో ఈ వర్షానికి నేలంతా కోతకు గురేసి ఇదంతా వాగులేకే వెళ్ళిపోతుందని చెప్తే కదా, దీన్ని అడ్డుకోట వేసేయడానికి ఈ చెక్ డ్యాములు, ఈ కాంటూర్ గట్లు ఇవన్నీ కట్టుకుంటే ఎక్కడ నీళ్ళు అక్కడే ఆగిపోతే మనకు భూగర్భ జలాలు కూడా అక్కడే ఇంకిపోతాయి అన్నమాట, పెరుగుతాయి కదా మనకు కూడా. మరి అవన్నీ చెరువులోకి పంపించేసి, చెరువులో నీళ్ళని నదులోకి పంపించేసి మళ్ళీ అక్కడి నుంచి మోటార్లు పెట్టి మన పొలానికి పెట్టుకోవడం కంటే ఎక్కడ పడిన నీళ్ళు అక్కడే ఆపుకుంటే నీ భూగర్భ జలాలు కూడా పెరిగి నువ్వు కూడా బోర్ వేస్తే తొందరగా నీళ్లు పడతాయి.
1: 500-600 అడుగులు ఎక్కువకుండా పైన వస్తాయి నీళ్లు.
0: అది రంగప్ప, వ్యవసాయంలో చివరిలో ఈ వ్యర్థాలన్నీ కాలుస్తావు కదా, ఇవి కాల్చడం వల్ల కూడా గాలి కాలుష్యం కూడా పెరుగుతుంది.
1: అవునన్నా.
0: మరి దీన్ని ఏం చేస్తావంటే, నువ్వు తెలివిగా వర్మి కంపోస్ట్ చేసుకున్నావు అనుకో, మరి వానపాములు వదిలితే అవన్నీ తినేసి మంచి ఎరువు తయారైతుంది కదా,
1: సారం వస్తుంది,
0: సారం వస్తుంది కదా. అది ఎక్కడికక్కడ నువ్వు ఎక్కడికో పోయి తెచ్చుకోకుండా లెక్క ఖర్చు పెట్టి ఇంకా దాంతో నీకు రసాయనాలు వాడే బాధ్యత కూడా తప్పవుతుందయ్యా.
1: ఎరువుతోనే మంచి తయారైతాయి,
0: మంచి తయారవుతుంది, అన్ని నీ చేతిలోనే ఉన్నాయి, అన్ని నీ చేతిలోనే ఉన్నాయి, నువ్వు ఎక్కడికో పోనక్కర్లే. దీంతో పాటు ఏం చేయాలంటే సమీకృత వ్యవసాయం చేయాలా.
1: అంటే ఎట్లన్నా
0: సమీకృత వ్యవసాయం అంటే, ఇప్పుడు పొలంతో పాటు ఎనుములు పెట్టుకున్నావు అనుకో, దాంతోపాటు పాలు వస్తాయి, ఒక సంవత్సరం సాగులో ఏమైనా నష్టం వచ్చినా దీంట్లో నీకు లాభం ఉంటుంది కదా, అట్లా కలగలిపి చేసుకుంటే మళ్ళీ ఆ పేడ ఎరువు ఏం చేస్తా నీ పొలానికి వేసుకుంటావు.
1: ఇట్లా పాల వ్యాపారం జరుగుతుంది, ఎరువు పొలానికి పని జరుగుతుంది
0: అట్లా. కాబట్టి నేలను బట్టి పంటలు వేసుకోవాలా, ఆ నేలకు సరిపోని పంటలు వేసుకున్నావు అనుకో నీకు నష్టం వస్తుంది కదా.
1: అంతే కదా,
0: కాబట్టి నీళ్ళను తక్కువ వాడే పంటలు వేసుకుంటే నీకు కూడా లాభం కూడా బాగుంటుంది.
1: నా కడుపుకి అరిగి అన్నం తినాలి కానీ అరగంది తింటే
0: వాంతులే అయ్యేది, కాబట్టి దానికి సరిపోకపోతే అది పంట పండదు, నీకు లెక్క రాదు కదా. కాబట్టి ఈ నీళ్లు కూడా చాలా వృధా చేయకోకుండా రంగప్ప, డ్రిప్ తో నీళ్లు స్ప్రింక్లర్లతో అందిస్తే తక్కువ నీటితోనే ఎక్కువ ఎకరాలు మనం ఎక్కువ
1: పండించుకోవచ్చు.
0: బలాడతాంట బలు ఉంటుంది కదా, రప్ప రప్ప రప్ప కొడతా ఉంటుంది అసలు. కాబట్టి రంగప్ప, ప్రకృతిలోనే మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది అనమాట. చూడు, మింటిదే ఇప్పుడు ఆకు రాలిపోయింది అనుకో, ఆకు ఏం చెప్తుంది మనకి, రాలే ఆకు, ఈ జీవితం శాశ్వతం కాదని చెప్తుంది మనకి. అంతే కదా, అది అయిపోతేనే చిగురాకు వస్తుంది, అంటే నీ జీవితం కొంతకాలమే, ఉన్నంత రోజులు బాగా బతుకొని చెప్తుంది.
1: చెప్పు చెప్పు, ఇట్లాడవన్నీ దండిగా చెప్తాండవు,
0: ప్రకృతిలో ఉందయ్యా.
1: అవునా,
0: చెప్పు.
1: నువ్వు చెప్పినవన్నీ నాకు అర్థమైపోయినాయి. ఇదో నేను ఆడ చెట్లు కొట్టాను, ఏం కొట్టాను రా, ఇండు చూసిపోదురాప్ప, ఎట్టెట్లు కట్టినాము ఏం కదో,
0: రంగులు కొట్టిస్తావా,
1: కొట్టిస్తావు నువ్వు రా, మళ్ళీ చెప్తావు గానే.
0: సరే ఏమో, ఆ కొడవలు లోపల పెట్టిస్తాము, చూస్తుంటే భయం అవుతుంది, నువ్వు పిలిచినావు రాబుద్ది కావట్లే నాకు, ఏమో చేస్తా.
1: అయ్యో నువ్వు ఏం చేయను రా అన్న, పదాం లోపల పదాం
0: చూసొద్దాంపా.
2: మీరు ఇంతవరకు చావడి సంభాషణ ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి విన్నారు. సంభాషణ శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి మరియు వి చలపతి.
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: జిఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు విందాం న్యాయ సలహాలు. ఇందులో వివాహ నమోదు చట్టం గురించి సీనియర్ న్యాయవాది ఎల్కే సుధీంద్రనాథ్ గారితో పరిచయం. పరిచయకర్త వి సాయి ప్రసాద్, నిర్వహణ హారిక.
7: శ్రోతలకు నమస్కారం. న్యాయపథం శీర్షిక

0: ఇక ఈరోజు చట్టాలు అవగాహన కార్యక్రమంలో వివాహ చట్టాల గురించి మాట్లాడుకుందాం. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన సామాజిక చట్టపరమైన బంధం. వివాహం జరిగిన తర్వాత ఆ విషయాన్ని నమోదు చేయించడం, అంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది ఎంతవరకు అవసరం, ఎలా నమోదు చేయాలి, ఏ చట్టాల ప్రకారం నమోదు చేయాలి అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో వివాహ నమోదు చట్టాలు ఏమేమి ఉన్నాయి, ఆ విధానం, అవసరమైన పత్రాలు, నమోదు వల్ల కలిగే చట్టపరమైన ప్రయోజనాలు, వీటన్నిటి గురించి మనకు వివరించడానికి మన స్టూడియోస్లో ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీ ఎల్కే సుధీంద్రనాథ్ గారు ఉన్నారు. నమస్కారం అండి లాయర్ గారు, కార్యక్రమానికి స్వాగతం. లాయర్ గారు, అసలు వివాహ నమోదు అంటే ఏమిటి?
1: భారతదేశంలో వివాహ నమోదు కోసం ప్రధానంగా ఏ చట్టాలు అమల్లో ఉన్నాయంటారు?
2: భారతదేశంలో అనేకమైన మతాల వారు నివసిస్తున్నారు. హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైన్స్, బుద్ధిస్టులు, వీళ్ళందరినీ ఒక్కో ప్రతి మతంలోనూ వాళ్ళ కస్టమ్స్ ట్రెడిషన్స్ బట్టి పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. ఇప్పుడు హిందువులు తీసుకుంటే, మన హిందువులను తీసుకుంటే, హిందువుల్లో మనకు పెళ్ళి అనేది ఒక ప్రక్రియ. హిందూ మ్యారేజ్ యాక్ట్లో, హిందూ ధర్మశాస్త్రాల్లో ఒక ప్రొసీజర్ పెట్టినారు, ఒక పద్ధతి పెట్టినారు హిందువులు ఎట్లా పెళ్లి చేసుకు. అదే సప్తపది, తర్వాత అక్షింతలు, ఆ తర్వాత హోమము, ఆ తర్వాత కాజీయాత్ర, ఇటువంటి కొన్ని పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటేనే హిందూ మ్యారేజ్ వ్యాలిడ్ హిందూ మ్యారేజ్ యాక్ట్కి. అదే ముస్లిమ్స్కి వస్తే, ముస్లిమ్స్ కాంట్రాక్ట్ మ్యారేజ్, హిందువుల్లో జరిగే మ్యారేజ్ సీక్రెట్, ముస్లింలో జరిగే మ్యారేజ్, ముస్లిమ్స్ క్రిస్టియన్లో జరిగేది కాంట్రాక్ట్. సో ముస్లిమ్స్లో పెళ్లి జరిగితే వాళ్ళు ఇది అగ్రిమెంట్ కాంట్రాక్ట్ కాబట్టి నికానామా అని ఒకటి తయారు చేసి ఒక అగ్రిమెంట్, దాన్ని నికానామా అంటారు. దాంట్లో అందరూ సాక్షులు, ఇటు సైడు బంధువులు, పేరెంట్స్ సైడు సంతకాలు పెడతారు. దట్ ఈజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ మ్యారేజ్. అది మసీద్లో ఆయన చేపిస్తాడే, ప్రీస్ట్ ఆయన ఇస్తాడు అనమాట. అదే క్రిస్టియన్స్ మ్యారేజ్కి వచ్చినట్లోకే, క్రిస్టియన్స్లో కూడా చర్చిలో చర్చి ఫాదర్కే రైట్ ఇచ్చినారు టు రిజిస్టర్ ది మ్యారేజ్ వాళ్ళ బైబుల్ ప్రకారం. ఆ రిజిస్టర్ మ్యారేజ్ రిజిస్టర్ ఆయనే చేస్తాడు, చేసి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడ కూడా ఒక అగ్రిమెంట్ మాదిరిగా రాసి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తాడు. హిందువుల్లో అయితే ఇట్లా చేసేరుండరు, హిందువుల్లో పెళ్లి మాత్రం చేస్తారు. దీనికి గాను మనము ఏ చట్టాలు అమల్లో ఉన్నాయి, వీళ్ళు ముస్లిమ్స్ హిందువులు వాళ్ళ మత ప్రకారం సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకున్నా, మళ్ళా చట్ట ప్రకారం పోయి రిజిస్టర్ చేసుకోవచ్చా? హిందువుల్లో ఉత్తర సీక్రెట్ ప్రక్రియ జరిగిన తర్వాత దాన్ని రిజిస్టర్ చేసుకునే అనేకమైన అపోహలు ప్రజల్లో ఉన్నాయి. దానికి గాను మనకు అనేకమైన చట్టాలు ఉన్నాయి. 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. దీని కింద ఏ కులస్థుడు కానీ, ఏ మతస్థుడు కానీ దాని కింద రిజిస్టర్ చేసుకోవచ్చు. అది 1954 ఉంటే ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్ చేసుకోవచ్చు. తరువాత ఇలా ఒక చట్టం పెట్టినా కానీ ప్రజల్లో ఈ చట్టం గురించి అవగాహన లేకపోవడము. సో చాలా పెళ్ళిళ్ళు జరిగినా కానీ పరిస్థితిలో మార్పు లేదు. పిల్లలు ఒక యుక్త వయసులో వస్తేనే వెళ్ళిపోయి గుళ్ళో పెళ్లి చేసుకోవడము, మైనర్లకు పెళ్లి చేయడము, ఆల్రెడీ పెళ్లి చేసుకుని వాళ్ళకి అది చెప్పకుండా రెండో పెళ్లికి, ఇటువంటివన్నీ చాలా అనేకమంది సొసైటీలో వస్తుంటాయి. ఎందుకంటే ఈ 54 మ్యారేజ్ రిజిస్టర్ మ్యారేజ్ కింద రిజిస్టర్ చేసుకోవడం అనేది లేదు కాబట్టి, కంపల్సరీగా లేదు కాబట్టి, దాని గురించి అవగాహన లేదు. అప్పుడు ఏం చేసినట్టు, మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ 2002 ఒక చట్టాన్ని తీసుకుని మ్యారేజ్ కంపల్సరీ రిజిస్టర్ కావాలి, అలా రిజిస్టర్ చేయకపోతే తల్లిదండ్రులు లైబుల్ ఫర్ పనిష్మెంట్. ఒకవేళ ఆ స్పెషల్ యాక్ట్ కింద కన్సర్న్ రిజిస్టర్కు మా మ్యారేజ్ రిజిస్టర్ చేయండి అని అప్లికేషన్ ఇచ్చినా అది ఆయన చేయకపోతే ఆఫీసర్ కూడా పనిషబుల్. ఇట్లా ఒక కంపల్సరీ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఈ చట్టంలో ఇంత కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్తూనే ఉన్నారు, కానీ ఈ మ్యారేజ్ చేసుకోకపోతే వ్యాలిడ్ మ్యారేజ్ కాదు అని అనడానికి లేదు. ఒక సెక్షన్లో క్లాత్ లో ఏం చెప్తుంది.

0: మీరు కంపల్సరీ చేసుకోలేకపోతే పనిషబుల్లో, కానీ మీరు చేసుకోకపోతే మీ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు అని మేము చెప్పలేము, ఈ చట్టంలో చెప్పలే. ఎందుకు ఇది దాంట్లో ఉంది. అందుకనే మన మ్యారేజ్ వ్యాలిడ్ కాదని లేదు కదా, ఎందుకు పోవాలని ఇంకా దీంట్లోనే ఉన్నారు. ఇది దీనికి 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్టు, ఆంధ్రప్రదేశ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ యాక్టు 2002లో ఆంధ్రప్రదేశ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ యాక్టు. ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒక్కటే చేసింది 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తర్వాత మళ్ళా వచ్చిన చట్టం ఏదంటే 2002 ఆంధ్రప్రదేశ్ కంపల్సరీ. అటు అంతకు ఇంకే రాష్ట్రంలో లేదు. అప్పుడు సుప్రీంకోర్టు వారు ఏం చేస్తారంటే 2006లో సీమా వర్సెస్ అశ్వనీ కుమార్ అనే ఒక డెసిషన్లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చారు. ఏమని, మీరు మ్యారేజ్ కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి ఆల్ ఓవర్ ఇండియా. అది ఎవరైనా కానీ, ఏ మతస్థుడు కానీ ఏ కులస్థుడు కానీ కంపల్సరీగా రిజిస్టర్ చేసుకునే తీరాలా. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఒక చట్టం వచ్చింది 2000. సో ఇప్పుడు మనకున్న చట్టాలు ఏమంటే, సెంట్రల్ ఉండే 2000లో సుప్రీంకోర్టు డెసిషన్లో ఏర్పాటైన చట్టం ఒకటి, తర్వాత 1954లో స్పెషల్ మ్యారేజ్ ఒకటి, తర్వాత 2010లో కంపల్సరీ రిజిస్టర్ మ్యారేజ్ ఒకటి. ఈ చట్టాలు అమల్లో ఉన్నాయి.
1: అదే ఇప్పుడు లాయర్ గారు, మరి వివిధ మతాలకు చెందిన వ్యక్తులకు ఈ వివాహ నమోదు విధానం ఒకేలా ఉంటుందా లేక వేరువేరుగా ఏమైనా ఉంటుందా?
0: ఈ మ్యారేజ్ అనేది వివిధ మతాల్లో వారి వారి యొక్క మతాన్ని బట్టి, వారి యొక్క కస్టమ్ ట్రెడిషన్ బట్టి పెళ్లిళ్ళు జరుగుతాయి. ఇప్పుడు హిందువుల్లో జరిగింది అనుకోండి, ఇంతకుముందే చెప్పాను నేను ఇవన్నీ జరగాలి. ఈ జరిగిన తర్వాత హిందువులు పెళ్ళైన తర్వాత కానీ ఆ కన్సర్న్ రిజిస్టర్ ఆఫీసుకు పోయి, మాకు పలానా రోజు పెళ్ళయింది, ఈ రకంగా వెడ్డింగ్ కార్డు ప్రొడ్యూస్ చేసి ఆ యాక్ట్లో ఒక ప్రొఫార్మా ఉంది, ఆ ప్రొఫార్మా ఫిలప్ చేసి తల్లిదండ్రుల డీటెయిల్స్, నలుగురు లేదా ఇద్దరు మినిమం విట్నెస్లు ఉండాలి, వాళ్ళ బ్రైడ్ గ్రూమ్ ఏజ్ సర్టిఫికేట్స్ ఇవ్వాలా, బర్త్ సర్టిఫికేట్స్, ఇవన్నీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తూ సబ్ రిజిస్టర్ గారికి మీదకైనా ఒక అర్జీ ఇస్తే, నెల రోజులు వెయిట్ చేసి నెల రోజుల తర్వాత ఆయన ఒక డేట్ చెప్తాడు, మేము యాజే రిజిస్టర్ చేస్తున్నాం రండి అని. అది మ్యాక్సిమం 60 డేస్ లోపల చేయాలి. ఇంకా స్పెషల్ కేసెస్ 90 డేస్ లో మ్యారేజ్ రిజిస్టర్ అయ్యే తీరాలి హిందువుల ప్రకారం. మళ్ళా ముస్లిమ్స్కి వస్తే, ముస్లింలలో వాళ్ళ పెళ్ళిళ్ళకు వాళ్ళకి అదొక స్పెషల్ చట్టం ఉందన్నమాట, ముస్లిం పర్సనల్ లా షరియత్ అప్లికేషన్ యాక్ట్ అని 1937 అని. వాళ్ళ కాంట్రాక్ట్ మ్యారేజ్ ఆ ప్రీ ఎవరైతే చేయిస్తాడో ప్రీస్ట్ ముస్లిం మసీదుల్లో, ఆయనే ఒక నికా నమా ఇస్తాడు. కానీ దాన్ని లీగల్గా ప్రూవ్ చేయాలి రేపు పొద్దునంటే ఆ నికా నమా తీసుకుని పోయి కన్సర్న్ సబ్ రిజిస్టర్ దగ్గర 1954 స్పెషల్ మ్యారేజ్ కింద ఒక అర్జీ పెడితే సేమ్ ప్రొసీజర్, నెల రోజులు వెయిట్ చేసి నెల రోజుల తర్వాత 60-90 డేస్ లోపల చేస్తాడు. అది ముస్లిమ్స్కి సంబంధించి. క్రిస్టియన్స్కి వచ్చినట్లోకే ఇండియన్ డివిజన్ మ్యారేజెస్ యాక్ట్ 1872, ఇది ముస్లింలు హిందూ ఇండియా ముస్లిం క్రిస్టియన్స్ పెళ్లి చేసుకుంటే వాళ్ళని కూడా కాంట్రాక్టే, వాళ్ళు చర్చ్ ఫాదర్కే ఇచ్చినారు 37 కింద సెక్షన్ 37, వాళ్ళు చర్చ్ ఫాదర్కే రైట్ ఇచ్చినారు ఏమి, పెళ్ళిళ్ళు రిజిస్టర్ చేయమని. వాళ్ళ బైబుల్ ప్రకారము, వాళ్ళ రూల్స్ ప్రకారము చర్చిలోనే రిజిస్టర్ చేస్తే సబ్ రిజిస్టర్ దగ్గపోనవుతుంది, ఆడే చేస్తారు. అది చేసి ఒక సర్టిఫికెట్ ఇస్తే దాన్ని లీగల్గా వ్యాలిడ్, లీగల్ ప్రూఫ్ కావాలి అంటే మళ్ళీ ఆ సర్టిఫికెట్ తీసుకెళ్ళి 50 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మళ్ళా రిజిస్టర్ అవ్వ దగ్గర సబ్మిషన్. ఇది క్రిస్టియన్స్లో.
1: లైర్ గారు, మరి ఇప్పుడు వివాహ నమోదు గురించి అంటే ఏ మతాలకు సంబంధించిన ఏ విధంగా ఉంటుందని చెప్పారు. అయితే ఈ వివాహ నమోదు గురించి ప్రజల్లో సాధారణ అపోహలు, ఆ అపోహలు ఏముంటాయంటారు?
0: వీళ్ళ ప్రజల్లో అపోహలు ఏమంటే, మా పెళ్ళి ఏమి ఇన్వాలిడ్ కాదు కదా, చేసుకోని కంపల్సరీ ఎక్కడా లేదు కదా చేసుకోవాలని, ఆ కంపల్సరీ చేసుకోవాలని చట్టం ఉన్నా కానీ ఇది ఇన్వాలిడ్ మ్యారేజ్ అంటేనే అది అప్పుడు వాళ్ళకి ఇది అవుతుంది అపోహ, అది వ్యాలిడ్ కానప్పుడు ఎందుకు చేసుకోలేదు అని. రెండోది వచ్చి

0: ఈ చట్టం గురించి తెలియకపోవడం, ఈ రెండు తెలుగు వాళ్ళ ముందుకు రావటం లేదు. వాళ్ళ అపోహలు అంటే ఏం చేసుకోకపోతే ఏం లే, కంపల్సరీ ఏం లేదు కదా, ఒకవేళ కంపల్సరీ చట్టం వచ్చినా కానీ మా వ్యాలిడ్ ఏమి ఇన్వాలిడ్ కాదు అంటే వీటి గురించి చెలకపోవడం వల్లే ప్రజల్లో ఈ అపోహలు ఉన్నాయి. కానీ వాళ్ళ యొక్క అపోహలు పోగొట్టాలి మనము. మ్యారేజ్ రిజిస్టర్ చాలా ఉపయోగము ఫ్యూచర్లో, దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి అని మనం చెప్పాలి అంటే ఇది త్రూ మాధ్యమాల ద్వారా విలేజెస్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి విలేజెస్ను, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఇలాంటి చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాల వల్ల మీరు రిజిస్టర్ చేసుకుంటే రేపొద్దున ఈ ఉపయోగాలు ఉన్నాయి అని మనం వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. ఏం ఉపయోగాలు అంటే మైనర్ మ్యారేజెస్ చేస్తూ అంటారు, కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలా అంటే ఆవిడ మైనర్ అంటే చేయరు, ఇన్వాలిడ్ మ్యారేజ్ అని డిక్లేర్ చేస్తారు. అదేవిధంగా యువతి యువకులు వెళ్ళిపోయి ఊరికి గుళ్ళ తాళ్ళు కట్టుకుని వచ్చేస్తాడు, వాళ్ళ మధ్య సయోధ్యత ఉన్నప్పుడు పర్వాలే, సయోధ్య లేకుండా కోర్టుకు వచ్చినారు అనుకో, నేను నిన్ను పెళ్ళే చేసుకోలే, ఒకటి జరగలే, హిందుత్వం ప్రభుత్వం పెళ్ళే జరగలే అని అంటే ఇది ఉపయోగపడుతుంది లీగల్ ప్రూఫ్గా. మూడోది వచ్చి ఒక వ్యక్తి వస్తాడు ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఉంటాడు, చేసుకొని పిల్లలు ఉంటారు, మభ్య పెట్టి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, తెలియదు మళ్ళీ బయటపడతారు, అప్పుడు అది ప్రూఫ్ చేయాలి, నిన్ను పెళ్లి చేసుకున్నాడని ప్రూఫ్ చేయాలి అంటే లీగల్ ఇది సర్టిఫికెట్ ఉండదు. అంటే ఇటువంటి రేపొద్దున్న ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయికి అవగాహన కల్పించినా మనకి ఇట్లుంది అని వెంటనే అడుగుతారు, మ్యారేజ్ సర్టిఫికెట్ మ్యారేజ్ రిజిస్టర్ చేసుకురాలు అడుగుతారు. అప్పుడు నువ్వు రిజిస్టర్ కావడం వల్ల ఏమంటే రిజిస్టర్ ఆఫీస్లో రికార్డ్ అయింటుంది, ఆ వెరిఫై చేస్తే ఆడ ఆల్రెడీ పెళ్ళైందని బయటపడుతుంది, అప్పుడు ఇటువంటివి జరగవు కదా. సో ఇటువంటివి అవాయిడ్ చేయడానికి ఇవి తీసుకొచ్చినారు ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఈ మ్యారేజ్ కంపల్సరీ రిజిస్టర్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు డిసిషన్లు ఇవన్నీ అందుకే సుప్రీంకోర్టు చేసి.
1: మరి లాయర్ గారు, ఇప్పుడు హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహ నమోదు ఎలా చేయించుకోవాలంటారు? అసలు
0: పెళ్ళి అయిన డేట్ అది మన హిందూ సమయంలో వెడ్డింగ్ కార్డు ఉంటుంది కదా, ఆ వెడ్డింగ్ కార్డు లేదైనా ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుని ఉంటే అక్కడ నుండి ఒక రిసిప్ట్ తీసుకోవాలి పెళ్ళి అయినట్లు, ఆ ఫోటోలు దళంబరాలు పోసేటివి ఆ ఫోటోలు, లేదా ఆ ఫోటోలు మామూలు ఫోటోలు తీసుకొని ఉంటారు కదా అటువంటి ఫోటోలు, ఈ వెడ్డింగ్ కార్డులు లేకుండా ఏమీ కొట్టేయకుండా పెళ్లి చేసుకుని ఉంటే రిసిప్ట్, ఏ టెంపుల్లో చేసుకోవాలి టెంపుల్ రిసిప్ట్ ప్రొడ్యూస్ చేసి అక్కడి నుండి డేట్ అయినా ఎప్పుడైనా చేయొచ్చు మీరు, దీనికి ఏం లిమిటేషన్ లేదు, 10 ఏళ్ల తర్వాత కూడా చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఇద్దరు కలిసి వస్తుంది కాబట్టి. అదే రిజిస్ట్రేషన్కి ఒక అప్లికేషన్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలా, నువ్వు అనంతపురం టౌన్లో పెళ్లి చేసుకుంటే అనంతపురం సబ్ రిజిస్టర్, సింగనమల్లో పెళ్లి చేసుకుంటే సింగనమల్ల సబ్ రిజిస్టర్, ఎక్కడైతే పెళ్లి జరుగుతుందో ఆ పెళ్లి జరిగిన ప్లేస్ యొక్క జ్యూరిడిక్షన్ ఏ సబ్ రిజిస్టర్ కిందకు వస్తుందో ఆ రిజిస్టర్ దగ్గరకు ఒక అప్లికేషన్ పెడతారు, ఆ అప్లికేషన్లో అది మన ఆంధ్రప్రదేశ్ కంపల్సరీ రిజిస్టర్లో పర్ఫార్మ్ అవుంది అది మనకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా దొరుకుతుంది. దాని దగ్గరికి పోయి పెళ్లి కొడుకు డీటెయిల్స్, పెళ్లి కూతురు డీటెయిల్స్, వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్, ఆ తర్వాత విట్నెస్ల డీటెయిల్స్ మినిమం 2 మాక్సిమం 4, వాళ్ళ ఆధార్ కార్డులు అందరివి, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ చేసే కార్డు ఇవన్నీ ఇచ్చి ఆయనకు ఒక అప్లికేషన్ ఇస్తే ఆయన అప్లికేషన్ తీసుకుని రిజిస్టర్ చేసుకుని నెంబర్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత 1 నెల రోజులు వెయిట్ చేయాలి చట్ట ప్రకారం, ఏమైనా అబ్జెక్షన్స్ వస్తాయా, 4 రోజుల తర్వాత అక్కడి నుండి 4 రోజులు అంటే అక్కడి నుండి 30 రోజులు రిజిస్టర్ చేయాలి, కొన్ని కేసుల్లో 90 రోజులు రిజిస్టర్ చేసి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు సీల్ వేసి. ఆ సర్టిఫికెట్ చాలా లీగల్ ప్రూఫ్ అది, ఎవడైనా రేపొద్దు నా భర్త పెళ్లి నువ్వు నా భార్య కావు అని అంటే, నువ్వు ఒకవేళ పెళ్లి హిందూ సంప్రదాయ ప్రకారం జరగకున్నా, పెళ్లి ముస్లిం సంప్రదాయ ప్రకారం జరుగుకున్నా, పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరుగుకున్నా, ఈ సర్టిఫికెట్ అనేది ఎ వ్యాలిడ్ ప్రూఫ్ టు ప్రూవ్ యు ఆర్ ఎ లీగలీ వెడ్డెడ్ వైఫ్ ఆఫ్ సో అండ్ సో పర్సన్ అనే దానికి ఉపయోగపడుతుంది అది దీంట్లో.
1: లారీ గారు, ఇందాక మీరు చెప్పారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఉందండి, అసలు ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే ఏంటి, ఇది ఎవరికి వర్తిస్తుంది అంటారు?
0: స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954లోనే పాస్ చేస్తారు, ఆ యాక్ట్ అప్పటి నుండి ఉంది. సో మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోవాలనేది ఇప్పటిది కాదు, 1954 నుండి ఉంది మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోవాలని, బట్ కంపల్సరీ పెట్టలే ఆ చట్టంలో. ఇది హిందువులకు, క్రిస్టియన్స్కు, ముస్లిమ్స్కు, జైన్స్కు, బుద్ధిస్టులకు ఎవరైతే ఇక్కడ నిలబడి వాళ్ళ సంప్రదాయం పెళ్లి అందరికీ వర్తిస్తుంది. అందరు వచ్చి ఆ కన్సెంట్ సబ్మిట్ దగ్గర ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ ముందు దాని ప్రకారం చేసుకోవచ్చు.
1: మరి ఇప్పుడు అన్ని మతాలు కొన్నారు కదా, ఇప్పుడు రెండు వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తులు వివాహం చేసుకున్నప్పుడు ఆ నమోదు ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటారు?
0: ఇప్పుడు వేరు వేరు మతాలు అంటున్నారు, అంటే హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్, క్రిస్టియన్ హిందూ ముస్లిం, వీళ్ళు చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, మామూలు జనరల్ మనం ఏం చూస్తామంటే ముస్లిం అబ్బాయిని హిందూ ఏం చేసుకుంటే వాళ్ళ మత వాళ్ళు మార్పు చేసుకొని చేసుకోరు. వాళ్ళ వాళ్ళ దీని రూల్స్ ప్రకారము వాళ్ళ యొక్క పద్ధతి సంప్రదాయ ప్రకారం ఆమె పేరు సుకన్య అనుకో, షహీదా బేగం అని మార్చుకొని వాళ్ళ దీని ప్రకారం పెళ్లి చేసుకుంటారు. హిందూ సంప్రదాయం చేసుకోరు, అక్కడ చేసుకుంటారు. అక్కడ చేసుకున్నప్పుడు సేమ్ ముస్లింలో జరగని, ఎక్కడ 1954 అందరికీ అప్లై అవుతుంది కదా, ఏ మతంలో చేసుకున్నా 54 అప్లై అవుతుంది కాబట్టి మనము సైడ్ 54 చట్టం కింద పోయి సహాయం పెడతాం. అది అక్కడ స్పెషల్.
1: అయితే మరి విదేశీ పౌరులతో వివాహం జరిగితే ఆ నమోదు విధానం ఎలా ఉంటుందంటారు?
0: ఫారిన్లో నివసిస్తున్న హిందువులు కింద పెళ్లి చేసుకుంటే ఆ ఫారిన్లో పెళ్లి అయ్యింటే దానికి ఒక స్పెషల్ చట్టం ఉంది, 1969 ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ 1969లోనే చేసుకోవాలి పెళ్లి అక్కడ జరుగుంటే. పెళ్ళి భారతదేశంలో జరుగుతుంటే పెళ్ళి అయినప్పటి నుండి పెళ్లి జరిగింది అని ప్రూఫ్లు పెడుతూ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద అప్లై చేయాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఇది ఇండియాకంతా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 దాని కింద అప్లై చేస్తారు కన్సెంట్ రిజిస్టర్కు. సేమ్ ప్రొసీజర్, నెల రోజులు వెయిట్ చేసి విత్ ఇన్ 30-60 డేస్లో మ్యారేజ్ రిజిస్టర్ చేయాలి. ఇక్కడ ఈ ఫారిన్ దీనికి ఏమేమి డాక్యుమెంట్లు ఎక్స్ట్రా అవసరం అంటే ఫారిన్ ఎంబ్రేజీ నుండి తీసుకోవాలా, వాళ్ళిద్దరు ఫారిన్లో ఉన్నారు రెసిడెన్స్, ఒక సర్టిఫికెట్. తరువాత నెల రోజులు అప్లికేషన్ ఇచ్చిన డేటు నుండి నెల రోజులు ఇండియాలోనే ఉన్నట్లు ప్రూఫ్ పెట్టాలి, అదే ఒక స్పెషల్. అలా పెడితే అది కూడా సేమ్ చేయొచ్చు. అక్కడ జరిగితే 1969 ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ 1969, ఇక్కడ జరిగితే పెళ్లి ఇక్కడ జరిగింటే 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అండ్ ది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ది సుప్రీంకోర్టు, ఇక్కడ చేసుకోవచ్చు.
1: మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వివాహం జరిగిన వెంటనే నమోదు చేయాలా, లేకపోతే ఆ తర్వాత వివాహం జరిగిన చాన్నాల తర్వాత కూడా నమోదు చేసుకోవచ్చా?
0: వివాహం జరిగిన రోజు కానీ, వివాహం జరిగిన మరుసటి రోజు కానీ, వివాహం జరిగిన నెల రోజులకు కానీ, వివాహం జరిగిన 10 ఏళ్ళకు కానీ, ఇప్పుడు నో లిమిటేషన్. బట్ రిజిస్టర్ అడిగిన డాక్యుమెంట్లు అన్నీ ఇన్క్లూడ్ చేయాలి. పెళ్ళి ఎక్కడ జరిగింది, వెడ్డింగ్ కార్డు ఉంటే వెడ్డింగ్ కార్డు, తర్వాత అక్కడ పెళ్లి జరిగినట్లు రిసిప్ట్ ఉంటే రిసిప్ట్, లేకుంటే ఫోటోలు. ఈ ప్రొసీజర్ అంతా చేసి పెడితే చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడ అవతల వాళ్ళ అభ్యంతరం చెప్తే, లేకపోతే వీళ్ళు ఇచ్చిన నెల రోజులకు అభ్యంతరాలు వస్తే, అప్పుడు ఈ అభ్యంతరాలు వస్తేనే మీరు ఏం చెప్తారని అడుగుతారు రిజిస్టర్. అభ్యంతరాలు లేనప్పుడు 20 ఏళ్ళకైనా చేసుకోవచ్చు. ఇద్దరు కలిసిపోయి సంతకాలు పెట్టి నెల రోజుల తర్వాత అభ్యంతరం లేదనుకోండి, ఆయనకేముండదు, ఆయనకి రిజిస్టర్ చూసేది ఒకటే, వీళ్ళు మేజర్సా మైనర్సా, పెళ్లి పద్ధతి ప్రకారం జరిగింది, హిందూ పద్ధతి ప్రకారం జరిగింది అని. సో ఆ పెళ్లి వేసుకున్న ఫోటోలు దండలు ఉంటాయి, అవైనా చాలు. అందుకే మనం నేను దీని ద్వారా చెప్పడం ఏమంటే, ప్రజలకు ఈ ఎక్స్పెషల్ యువతి యువకులకు మీ ఇష్టమొద్దులు పెళ్లి చేసుకునే రైటు మీకు చట్టం రాజ్యాంగంలో ఉంది, మేము ఎవరు ఇచ్చారు మేజర్లు, బట్ చేసుకునే ముందు ఏ గుళ్ళో చేసుకుంటారు, ఏ చర్చిలో చేసుకుంటారు, ఏ మసీదులో చర్చు ఇదైతే వాళ్ళు ఇచ్చేస్తారు. హిందువుల్లో అయితే గుళ్ళో మనకు లేదు, ఊరికే ఇదేసుకుని సర్టిఫికెట్ తీసుకోండి, ఆడ రిసిప్ట్ పలానా యువతి యువకులు మా నరసింహస్వామి గుళ్ళో పలానా రోజు పెళ్లి జరిగింది, నేనే చేశాను సర్టిఫికెట్, అలా సర్టిఫికెట్ తీసుకుంటే దట్ ఈస్ ఎ ప్రూఫ్. ముస్లింస్కు కనుక అసలు వాళ్లే ఇస్తారు మసీద్లో, వాళ్ళకున్న ఇది వాళ్ళ చట్టంలో ఉన్న పగడం మనకు లేకపోయా, అందుకే ఎక్కువ హిందువులే ఇబ్బంది పడేది. వాళ్ళకు ఆ సర్టిఫికెట్ ఉంది, వాళ్ళు చేసుకోకుండా ఇది ఉంది అని ఆయన ఎవిడెన్స్ చేస్తాడు, ఆయనతో చెప్పిస్తారు, అది ఒక సర్టిఫికెట్ మనకే లేనిది. కాబట్టి నేను ఒకటే, మాకేదో రాజ్యాంగం హక్కు ఇచ్చిన మా ఇష్టపడిన వాళ్ళు చేసుకుంటాం, అమ్మ నాయన అక్కర్లేదు అంటే చేసుకో, బట్ గెట్ ది రిసిప్ట్ వేర్ యువర్ మ్యారేజ్ అండ్ టేక్ ది మినిమం ఫోటోస్. పెళ్ళి అంటే ఊరికే కాదు, ఆ స్వామి కూచిపెట్టి అర్థకంటే ఇవన్నీ నువ్వు ఏం లేకున్నా కానీ తలంబరాల నుండి స్టార్ట్ చేయి, తాళి కట్టినతో తీసుకో, ఇవన్నీ గంట తంతు. నువ్వు అంత తొందర ఏమి చేసుకో అవన్నీ, ఏం జనాలు ఏం అక్కర్లే, 100,000 ఉండాలా లేకపోతే 50,000 ఉండాలా అని ఎక్కడా లేదు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా చాలు, కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి.
1: అంటే ఒక పద్ధతి ప్రకారం వివాహం చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు. అయితే ఈ వివాహ నమోదు కోసం సాధారణంగా అవసరమయ్యే పత్రాలు ఏమంటారు లాయర్ గారు?
0: ఈ వివాహ నమోదు కోసము వెడ్డింగ్ కార్డ్, లేదంటే ఇంట్లో వాళ్ళు తెలియకుండా పెళ్లి చేసుకుంటే రిసిప్ట్, లేదా ఫోటోలు. మనం పెళ్లి లాంటి ఫోటోలు తీస్తాం కదా, తలంబలాలు పోసే ఫోటో, అవన్నీ జత చేస్తూ ఈ వెడ్డింగ్ కార్డ్ జత చేస్తూ తెలియకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు రిసిప్ట్ ఉంటే రిసిప్ట్, లేదా వాళ్ళిద్దరు కలుసున్న ఫోటోస్, ఫ్యామిలీ ఫోటోస్, ఈ పిల్లలు ఉండేది వాళ్ళిద్దరు సపరేట్గా ఉండే ఇట్లా ఫోటోస్ జత చేసి అప్లికేషన్ ఇస్తే సేమ్ ప్రొసీజర్. నెల రోజులు వెయిట్ చేస్తాడు, అభ్యంతరం లేకుంటే విత్ ఇన్ 1 మంత్ నెక్స్ట్ చేస్తాడు.
1: బాగుంది లేరు గారు. మరి ఈ వివాహ నమోదు చేయడానికి ఈ పత్రాలన్నీ తీసుకుని వధువు వరుడు ఖచ్చితంగా వారు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందా?
0: ఈ వివాహ నమోదు ప్రక్రియ చేయాలి అంటే అప్లికేషన్ ఇచ్చే రోజు అటెస్టాస్ వధువు వరుడు ఇద్దరు పోవాలి, పెళ్లి రోజు వధువు వరుడు వాళ్ళ తల్లిదండ్రులు సాక్షి సంతకం పెట్టిన వీళ్ళందరూ ప్రజెంట్ కావాలి. అందరూ ప్రజెంట్ అయితేనే రిజిస్టర్ చేస్తుంది, ఎందుకంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో వీళ్ళందరూ సంతకాలు పెట్టాలి.
1: సాక్షులు అంటున్నారు, ఈ సాక్షుల పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఎంతమంది సాక్షులు అవసరమవుతుంది?
0: మాక్సిమం 4, మినిమం 2 ఉండాలి. ఇది ఎందుకు ఈ సాక్షులు వేస్తామంటే లేకపోతే ఈమెమో చెప్తుంది అది జరగలేదు, ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ అది ఇది అన్నప్పుడు ఆ సాక్షులు వచ్చి సాక్ష్యం చెప్తారు. ఆ సాక్షులు దొరకకపోతే రిజిస్టర్ని పిలిపించి కూడా సాక్ష్యం చెప్పేయచ్చు, ఆ బుక్ ఎత్తుకొని వస్తాడు ఒరిజినల్ బుక్, ఎస్ నా ముందే రిజిస్టర్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య అని చెప్తాం, వాళ్ళు గుర్తుపట్టేందుకు వచ్చి 15 తర్వాత ఈ పేరు గల వాళ్ళు నా ముందే జరిగింది అని సాక్షులు ఉంటే సాక్షులు వచ్చి చెప్తారు. అంటే ఈ సర్టిఫికెట్ లీగల్ ప్రూఫ్ కోసం, ఆ లీగల్ ప్రూఫ్ను మరింత బలం చేయాలంటే సాక్షులు ఉండాలి. ఇప్పుడు ఏదైనా రిజిస్టర్, ఇప్పుడు ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకుంటాం, అట్లాగనే ఇది కూడా రిజిస్టర్ చేసుకుంటే మినిమం 2 ఉండాలని చట్టంలో చెప్పింది కాబట్టి 2 మినిమం ఉండాలి.
1: మరి ఈ వివాహ నమోదు చేయించుకోవడం కంపల్సరీ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటున్నారు కదా, ఈ వివాహ నమోదు చేయించుకోవడం వల్ల కలిగే చట్టపరమైన ప్రయోజనాలు ఏముంటాయంట?
0: చట్టపరమైన ప్రయోజనాలు ఏమంటే, రేపొద్దున ఒక పెళ్లి చేసుకుని దాన్ని దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకుంటాడు అనుకో, నేను ఈమెను పెళ్ళే చేసుకోలేదంటే ఈ సర్టిఫికెట్ ఒక లీగల్ ప్రూఫ్. తర్వాత టు అవాయిడ్ మైనర్ మ్యారేజెస్, తర్వాత యుక్త వయసు వచ్చిన వాళ్ళు లేచిపోయి గుళ్ళు ఏడో తాళి కట్టుకొచ్చిన వస్తే వాళ్ళకు ఒక లీగల్ ప్రూఫ్ ఉండదు వాళ్ళ మ్యారేజ్ జరిగినట్టు, సో ఈ రిజిస్ట్రేషన్ చేస్తే అదొక ప్రూఫ్. ఇది దీనికి రేపొద్దున నీ రైట్స్ చట్టంలో నీకున్న రైట్స్ను కాపాడుకోవాలా, నీ హక్కులను కాపాడుకోవాలా అన్నా కానీ భర్త నీ మీద నిర్లక్ష్యం చేసినాడు, ఆయన బాధ్యతను గుర్తెరిగి ఆయన నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కావని, ఇటువంటి సమయాల్లో కోర్టులో ఈ సర్టిఫికెట్ చాలా ఉపయోగం.
1: అంటే ఇప్పుడు చాలా ఉపయోగం అంటున్నారు, అయితే భవిష్యత్తులో ఆస్తి హక్కులు, వారసత్వ హక్కులు వంటి అంశాల్లో ఈ వివాహ నమోదు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు?
0: రేపొద్దున ఏం జరుగుతుందంటే ఈ జాయింట్ ఫ్యామిలీలో ఉంటారు, ఒక వ్యక్తి చనిపోతాడు, చనిపోయిన వెంటనే కోళ్ళను నిర్లక్ష్యం చేసి బయటకు నొక్కుతారు, ఏమీ ఇదు కానీ తన భర్తకు వచ్చే షేరును భార్యకు ఆ పిల్లలకు వస్తుంది, పిల్లల వరకు అయితే పర్వాలే, భార్యకు నువ్వు నా భార్య కాదు అంటే ఆమెకు రాదు అంటే అతను నేను పెళ్ళే చేసుకోలేదు, నువ్వు నా భార్య కాదు, వీళ్ళు నాకు పుట్టినోళ్ళు కాదు అనేటప్పుడు ఈ సర్టిఫికెట్ చాలా ఉపయోగపడుతుంది. అంటే ఆస్తి హక్కుల్లో అయితేనేమి, తర్వాత భర్తను భార్యను నెగ్లెక్ట్ చేసే విషయంలో అయితేనేమి ఈ సర్టిఫికెట్లు చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ హక్కులను కాపాడడానికి.
1: అయితే లాయర్ గారు, విదేశాలకు వెళ్లే సందర్భాల్లో ఈ వివాహ నమోదు ధృవపత్రం అంటే ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ ఎంత ముఖ్యమైనది అంటారు?
0: విదేశాలకు వెళ్లే వాళ్ళు మనం చూస్తూనే ఉంటాం జనరల్గా, వచ్చేది 15 రోజుల్లో పెళ్లి చేసుకునేది వెళ్ళిపోయే సందర్భాలు చాలా చూసాం. అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఒకేసారి ఉండిపోయి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మంచిది, ఈ మ్యారేజ్ రిజిస్టర్ చేసుకుంటే అక్కడ వాళ్ళకి శాశ్వత పౌరసత్వం కావాలనుకోండి. మామూలు ఫస్ట్ హస్బెండ్ ఉంటుండే పెళ్లి చేసుకుంటే గ్రీన్ కార్డు వీళ్ళకి ఇరు. గ్రీన్ కార్డు ఇవ్వాలంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దానికి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే భార్య కూడా కంపల్సరీ ఫారిన్ సిటిజన్షిప్ రావాలి అంటే ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్.
1: ఇప్పుడు భారతదేశంలో వివాహ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలా లేక ఆప్షనల్ సార్? ఇది ఐచ్ఛికంగా ఉంటుందా?
0: కంపల్సరీగా చేయించుకోవాలంటే ఉన్న చట్ట ప్రకారము, బట్ చేయించుకోవటం లేదు. ఎందుకంటే మీరు చేయించుకోకపోతే ఇది ఇన్వాలిడ్ మ్యారేజ్ అంటాం లే, మ్యారేజ్ చెల్లదు అని రాయలా, మ్యారేజ్ చెల్లుతుంది అని రాస్తున్నారు. కానీ చేసుకుంటే ఇది లీగల్ ప్రూఫ్ అని చెప్తుంది. ఒక చేసుకోకపోతే ఆ తల్లిదండ్రులు పనిషబుల్, నువ్వు అప్లికేషన్ ఇచ్చి ఆఫీసర్ చేయకపోతే ఆయన పనిషబుల్. ఈ చట్టం గురించి సరైన ఆఫీసర్ను ప్రజలకు తెలియజేయాల, ఇట్లా చేసుకోకపోతే మీరు పనిష్మెంట్ అవుతారు, ఇటువంటి అవగాహన కల్పించాల. ఒక మెషినరీ లేదు టు మేక్ ది పీపుల్ వాళ్ళని కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోమని చెప్పడానికి. అది ఉంటే చాలా బాగా ఉంటుంది.
1: వివాహ నమోదు విషయంలో లాయర్ గారు ప్రజలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సూచనలు వివరించండి.
0: మీరు మీ పెళ్ళి అయిన తరువాత మ్యారేజ్ కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ చేసుకుంటే మీకు రేపొద్దున భర్త ద్వారా ఏదైనా అన్యాయం జరిగినా లేదా మీ హక్కులు ఉల్లంఘన జరిగినా, అది ప్రాపర్టీ విషయంలో అయితేనేమే, మెయింటెనెన్స్ విషయంలో అయితేనేమి, లేదంటే మీరు మోసం చేసి మొదటి బాధకుడు రెండో పెళ్లి చేసుకున్నా అయితేనేమి, యువతి ఊకలు లేచిపోయి ఏం ప్రూఫ్ లేకుండా పెళ్లి చేసుకుంటే, ఇటువంటి సందర్భాల్లో ఈ సర్టిఫికెట్ ఒక లీగల్ ప్రూఫ్గా మీరు ఆయన భార్య చట్టపరంగా అని ప్రూఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
1: చివరిగా లయర్ గారు, మా శ్రోతలకు ఈ వివాహ నమోదు గురించి మీరు చెప్పదలిచిన ముఖ్యమైన సందేశం ఏంటి?
0: నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రతి పౌరుడు, భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఏ కులస్థులైనా కానీ ఏ మతస్థులైనా కానీ, మీ పెళ్లి జరిగిన తర్వాత కంపల్సరిగా రిజిస్టర్ చేసుకోండి. అలా చేసుకుంటే ఇది రేపున మీకు అన్యాయం జరిగినా మీ హక్కులు ఉల్లంఘన జరిగినా కోర్టులో ఒక లీగల్ ప్రూఫ్గా ఉంటుంది. నేను ఇచ్చే సూచన ఏమంటే కంపల్సరిగా రిజిస్టర్ చేసుకోండి ఇప్పటి నుండి అయినా. అది పెళ్ళి ఎప్పుడైనా జరిగింది, 10 ఏళ్ళ కింద జరిగినా పోయి చేసుకోండి, చేస్తాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పోయి చేసుకోమన్నా చేస్తాను. ఏమంటే లేట్ ఫీ ఒకటి కలెక్ట్ చేస్తారు, అది కట్టేసి చేసుకుంటే చాలా ఉపయోగం, ఎస్పెషలీ ఆడవాళ్ళకి.
1: లారి గారు, మా శ్రోతలకు ఇంతవరకు వివాహ నమోదు అంటే ఏమిటి, దీని అవసరం ఏంటి అని చాలా విలువైన చక్కటి విషయాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: మీ ఇంతవరకు న్యాయపథం శీర్షికన వివాహ నమోదు చట్టం గురించి సీనియర్ న్యాయవాది ఎల్కే సుధీంద్రనాథ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త వి సాయిప్రసాద్, నిర్వహణ హారిక.
3: అదనంగా పొందండి, ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: విందాం చిత్రగీతం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగుల తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరింతవరకు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: during June-August period. And finally, under a peace title, Tigress Zenith gives birth to four cubs in Odisha Simlipal. The Hindu informs the translocation effort aimed at enhancing the genetic diversity of tigers in Odisha Simlipal Tiger Reserve has reserved major boosting, adding a proud chapter to Odisha's natural resources and wildlife conservation efforts. With that, it's back to you, Shagun.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Venezuela's acting President Delcy Rodriguez to be on a five-day visit to India beginning today. Senior Congress leader D.K. Shivkumar to be sworn in as Chief Minister of Karnataka this afternoon. West Bengal Chief Minister Suvendu Adhikari to launch Annapurna Yojana to provide 3,000 rupees every month to eligible women in the state today. Bangladesh Foreign Minister Khalilur Rahman, elected President of 81st Session of UN General Assembly, External Affairs Minister Dr. S. Jaishankar congratulates him. And in women's cricket, host England beat India by 6 wickets in third and final T20 International to seal 3-match series 2-1. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani
3: విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతిని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాలో సాగుతున్న జనగణన కార్యక్రమ అమలు తీరును తెలుసుకున్న రాష్ట పరిశీలకులు ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ది వైపు మరింత బలంగా అడుగులు వేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన సమీక్షించారు. విమానాశ్రయ రన్వే, చెక్ఇన్, లగేజ్ కౌంటర్, ఇంటీరియర్ వర్క్స్ పనులను పరిశీలించారు. ప్రస్తుతం 99.3% పనులు పూర్తయినట్టు జీఎంఆర్ అధికారులు కేంద్ర మంత్రికి నిర్మాణ పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలను రామ్మోహన్ నాయుడు చేశారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ స్థాయి వస్తువులను చేరువ చేశామని, అతి త్వరలో ప్రారంభోత్సవం తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ది వైపు వేగంగా అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనగణను నాణ్యవంతంగా సకాలంలో పూర్తి చేయాలని జనగణన రాష్ట పరిశీలకులు పీవీఎల్ఎన్ శర్మ సూచించారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ ప్రాంతాల్లో జనగణన నిర్వహణ తీరును పరిశీలించారు. పలు ఇళ్లను సందర్శించి ప్రజలతో మాట్లాడి జనగణన సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. సిబ్బంది ఏ విధంగా వివరాలను సేకరిస్తున్నారు, ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారు అనే అంశాలపై స్థానికులను అడిగి సమాచారం సేకరించారు. సిబ్బందితో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో అమలు విధానం తదితర అంశాలను తెలుసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. విజయనగరం మండలం కొండకరకాం, రాజాంగారా, చీపురుపల్లిలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. కొండకరకాం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి పరిశుభ్రంగా రూపొందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేయాలని సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ పిలుపునిచ్చారు. నెల రోజుల ఈ ప్రత్యేక కార్యక్రమానికి శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి విజయనగరంలోని జెడ్పీ కార్యాలయం సమీపంలో శ్రీకారం చుట్టారు. పట్టణంలో పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలు నాటారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వేతన శ్రామికులకు నిరంతర ఉపాధిని కల్పించడంతో పాటు దీర్ఘకాలిక జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జలధార, జలహారతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫలితంగా రోజువారీ వేతనదారులకు పని కల్పించడంలో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కనీసం 60% పనులను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయించాల్సి ఉండగా, ఇందులో భాగంగానే సామాజిక పనుల కింద చేపల చెరువుల తవ్వకం ప్రతిపాదనలను వేగవంతం చేసి క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. శ్రామికులకు చేతినిండా పనిని కల్పిస్తూనే మరోవైపు భూగర్భ జలమట్టాలను పెంచాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రతి మండలంలోనూ ఫిష్ పాండ్ పనులను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. వివిధ ప్రతిపాదిత అభివృద్ది ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి భోగాపురం, డెంకాడ మండలాల్లోని పలు భూములను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా మండలాల్లో అందుబాటులో ఉన్న భూములు, వాటి ప్రస్తుత స్థితిగతులు, సరిహద్దుల వివరాలను సంయుక్త కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ మ్యాపుల ద్వారా సమగ్రంగా వివరించారు. పారిశ్రామిక ప్రగతికి

0: అబోయే ప్రాజెక్టులకు ఏయే భూములు అనుకూలంగా ఉంటాయనే అంశంపై అధికారుల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. భూముల పరిశీలన అనంతరం ఎండీ దినేష్ కుమార్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న రన్వే, టెర్మినల్ భవనం, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్దితో ముందుకు వెళుతున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ, వ్యాఖ్యానం మణిశ్రీ, సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. అంతం చిత్రం కోసం చిత్ర ఆలపించిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఆడి బర్మన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: విన్నా పాట గుడుంబ శంకర్ చిత్రం కోసం ఎస్పీ చరణ్ సుజాత ఆలపించిన పాటది.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: విన్నా పాట ఆరాధన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి ఆలపించిన ఆత్రేయ గీతం అది. సంగీతం ఇళయరాజా. శ్రోతలకు ప్రకటన. ఈ నెల 4వ తేదీ అంటే రేపు గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగుల్లో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం ఉద్యానవనాధికారి వై రత్నకుమార్ గారు సమాధానలిస్తారు. కాబట్టి రైతు సోదరులు, ఈ గురువారం అంటే 4వ తేదీ రేపు రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానం పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు శ్రోతలు. 101.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.

0: విన్నా పాట?
1: గోవింద గోవింద చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాటది.
2: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి రాస్తున్న శ్రోతలు రాజేశ్వరి, రాజేష్, లలిత, మోక్షిత్, నాగరాజు, అనుమల్ల, హంసిని, హరిణి నాయన, మణిదీప్, మహేష్, రజనీ, సుధీర్, రజిత, అనుమల్ల, శంకర్, కోరుట్ల మణిచంద్ర, వీరంతా కోరుతున్న పాట అత్తారింటికి దారిద చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం వారు కోరిన ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తర్వాతి ఉత్తరం. సత్యసాయి జిల్లా ధర్మరం తాలూకా కొత్తకోట గ్రామం నుండి భాస్కర్ రెడ్డి గారు రాస్తున్నారండి. వీరు కోరుతున్న పాట బుద్ధిమంతుడు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారు. మరి వారు కోరిన విధంగా వారు కోరిన పాట.

విన్నా పాట. బుల్లెమ్మ బుల్లోడు చిత్రం నుండి కోరిన శ్రోతలు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ విశ్వేశ్వరయ్య, ధరణి నాగజ్యోతి, కార్తికేయ, చింటూ, సుమలత, పవిత్ర, భువన్.

మీరు కోరిన మీరు విన్న ఆ పాట నీనాజనం చిత్రంలోనిది. కోరిన శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణవరపు మల్లేశ్వర్.

0: విన్నా పాట మంచి మనుషులు చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, శ్యామల, రవీందర్, విజయకుమార్, సాయిప్రకాష్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: విన్నా పాట మనం చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోషి, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా.
1: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

విన్నా పాట సాహసవీరుడు సాగర కన్యా చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, అనంతపురం గుత్తిరో రాణినగర్ నుండి బొజ్జప్పగారి రాజశేఖర్ సుజాత సుయదర్శిని శివలింగమ్మ ఆంజనేయులు రాజమ్మ గజేంద్ర చైతన్య హర్ష అస్మిత నందీశ్వర్ కరుణాకర్ చంద్రిక.

0: పెనాలు ఇంకా ఇంకా
1: విన్నా పాట సుందరకాండ చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, అనంతపురం పూలకుంట గ్రామం నుండి ఓబులమ్మ భారతి, పోలేరమ్మ పద్మావతి, లక్ష్మీదేవి, రాజీ రామాంజనమ్మ, వెంకటలక్ష్మి, వరాలు రత్నమ్మ, లక్ష్మీ నరసింహ, అచ్చమ్మ. శ్రోతలకు ప్రకటన. ఈ నెల 4వ తేదీ గురువారం రాత్రి, అంటే రేపు 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగులో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం ఉద్యానవనాధికారి వై రత్నకుమార్ గారు సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు, ఈ గురువారం అంటే రేపు రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. హిస్టరీ కోడ్ 08554. ప్రకటన విన్నారు శ్రోతలు. అభిలాష కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు.

విన్న ఆ పాట శివపుత్రుడు చిత్రంలోనిది. ఈ పాటను కోరిన శ్రోతలు హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి దివిజ, మోహిత్, లక్కీ, బన్ను, శారద, వసంత, విజయ, ప్రవీణ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడువులో కామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: విన్నా పాట సత్యకాలపు సత్తయ్య చిత్రంలోనిది కోరిన శ్రోతలు సింగళమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్

0: 800-420-22233.
1: అభిలాష కార్యంలో చివరిగా ఈ ఉత్తరం. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతీశ్వరయ్య, లాసియా, సుదీప్, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి. మీరు కోరుతున్న పాట మాస్ చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం వారు కోరిన ఈ పాట

0: తరువాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: పన్నెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న నూతన భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసి సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేస్తూ తన సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ విజయం తర్వాత నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా మే 26న ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో విజయంతో రెండవసారి, 2024 లోక్సభ ఎన్నికల్లో విజయంతో మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ కొనసాగుతున్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో దేశం చాలా రంగాల్లో పరివర్తన సాధించింది. 2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు భారత్ అవినీతి, ఆర్థిక మందగమనం వంటి సమస్యలతో సతమతమవుతోంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు చోటు చేసుకుంది. ప్రధానమంత్రి తొలిసారి ప్రజా సంక్షేమ మార్గంలోకి అడుగుపెట్టినప్పుడు భారతదేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 12 ఏళ్ల తర్వాత భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపి 2.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.18 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ సుదీర్ఘ పాలనలో దేశ సమగ్ర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కాలంలో దేశం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, వ్యూహాత్మకంగా అనేక చారిత్రాత్మక మార్పులను చూసింది. దశాబ్దానికి పైగా సాగిన పాలనలో సుపరిపాలన, అభివృద్ధి దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో కృతకృత్యమైందని చెప్పాలి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డిబిటి విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఫోన్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలలో రాయితీలను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజనల ద్వారా సామాన్య ప్రజలకు సామాజిక భద్రత కల్పించబడింది. కార్పొరేట్ పన్ను సంస్కరణలు ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపుల వ్యవస్థగా అవతరించింది. ఆధార్, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు సేవల పంపిణీ విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి. 2025 నాటికి యూపీఐ 228.3 బిలియన్ల లావాదేవీలను నిర్వహించింది. ఆధార్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ. డిజిలాకర్కు 300 మిలియన్లకు పైగా వినియోగదారులున్నారు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా డిజిటల్ విప్లవాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లారు. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ గర్వంగా నిలబడటంలో మోదీ ప్రభుత్వ సంకల్పం ఎంతో ఉంది. ముద్రా రుణాలు పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాయి. ఉజ్వల యోజన గ్రామీణ మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, నమో డ్రోన్ దీదీ, జాతీయ సహజ వ్యవసాయ మిషన్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశంలోని రైతుల అభివృద్ధితో పాటు వారి ఆర్థిక సాధికారతకు బాటలు వేస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ రైతులకు, పర్యావరణానికి మేలు చేసే ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తూ రైతు సంక్షేమం మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు.
2: కిసానో కా హిత్ హమారీ సర్కార్ కి సర్వోచ్చ ప్రాథమికత హై. ఆజ్ సర్కార్ హర్ కిసాన్ పరివార్ కే ఇర్ద్ గిర్ద్ ఏక్ పూరా సురక్షా కవచ్ బనా రహీ హై. కిసానో కో సస్తీ ఖాద్ మిల్తీ రహే ఇస్కే లియే బీతే వర్షో మే హమారీ సర్కార్ నే లాఖో కరోడ్ రూపే ఖర్చ కియే హై. దునియా మే ఆజ్ యూరియా

0: की जो बोरी।
1: వస్తు సేవల పన్ను జిఎస్టి ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో భారత్ను ఏకీకృతం చేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన జిఎస్టి 2.0 ద్వారా పన్ను రేట్లను మరింత హేతుబద్ధీకరించి వినియోగదారులపై భారాన్ని తగ్గించారు. చివరి వ్యక్తికి కూడా ఫలాలు అందించే అంత్యోదయ సూత్రంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా సాంకేతికంగా ఊహించని మైలురాళ్లను అందుకుంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి విప్లవాత్మక పథకాలతో దేశీయ ఉత్పత్తిని ఉపాధిని భారీగా పెంచారు. ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడానికి, దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ పథకాన్ని తెచ్చారు. దీనివల్ల భారత్లో ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, సెమీకండక్టర్ల తయారీ ఊపందుకుంది. గత 12 ఏళ్లలో భారతదేశంలో రోడ్డు, రైలు, వాయు రవాణా వ్యవస్థల పరంగా మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన పురోగతి చోటు చేసుకుంది. జాతీయ రహదారుల నిర్మాణం రోజుకు సగటున 28 నుంచి 30 కిలోమీటర్లకు పెరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతో దేశంలో రవాణా వ్యవస్థ మెరుగుపడింది. పిఎం గతిశక్తి వంటి బృహత్తర ప్రాజెక్టులు రవాణా రంగాన్ని ఆధునీకరించాయి. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుదీకరణ పూర్తి చేయడంతో పాటు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారీగా పెంచారు. ఇటీవల తెచ్చిన భారతదేశ అణుశక్తి సుస్థిర వినియోగం మరియు పురోగతి శాంతి చట్టం ద్వారా అణుశక్తి రంగంలోకి నిబంధనలతో కూడిన ప్రైవేటు భాగస్వామ్యానికి అనుమతిచ్చారు. గతంతో పోలిస్తే ప్రపంచశ్రేణి మౌలిక వస్తుల కల్పన కోసం బడ్జెట్ కేటాయింపుల్లో 6 రెట్లు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. పిఎం గతిశక్తి కోసం 100,00,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు, వాయు, రైల్వే, జలమార్గాలు ఇలా అన్నింటిలో వేగవంతమైన పురోగతి సాధిస్తోంది. ఉత్తరాన చీనాబ్ వంతెన, తూర్పున అరుణాచల్ ప్రదేశ్లోని సేలా సొరంగం, అస్సాంలోని బోగిబీల్ వంతెన, పశ్చిమాన ముంబైలో అటల్ సేతు, దక్షిణాన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ సీలిఫ్ట్ ఇలా ఎన్నో గర్వించదగ్గ ప్రాజెక్టులను పూర్తి చేసింది.
0: ఆజ్ భారత్ మే హో రహే ఇన్ వికాస్ కార్యో కో దేఖ్కర్ దునియా భీ హరాన్ హై. ఆప్ ఉత్తర్ మే జాయేంగే తో చినాబ్ బ్రిజ్ జైసా నిర్మాణ దేఖ్కర్ లోగ్ హరాన్ హై. పూర్వ కి తరఫ్ జాయేంగే తో అరుణాచల్ కి సేలా టనల్, అసమ్ కా బోగిబిల్ బ్రిజ్ ఆప్కా స్వాగత్ కర్తే హై. పశ్చిమ భారత్ మే ఆయేంగే తో ముంబై మే సమందర్ పర్ బనా అటల్ సేతు నజర్ ఆయేగా. సుదూర్ దక్షిణ మే దేఖేంగే తో పంబన్ బ్రిజ్ మిలేగా జో అప్నీ తరహ కా దేశ్ కా పెహలా బ్రిజ్ హై.
1: కోవిడ్-19 సమయంలో ప్రారంభమైన పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందుతోంది. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల బలోపేతం ద్వారా రక్షణ రంగాన్ని పటిష్టం చేసింది. రక్షణ రంగ ఎగుమతుల్లో భారతదేశం సరికొత్త రికార్డులు సృష్టించింది. రక్షణ రంగంలో స్వావలంబన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఫలితంగా 2025-26లో రక్షణ రంగ ఎగుమతులు 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. భారతదేశంలో తయారైన బ్రహ్మోస్ క్షిపణి, పినాక రాకెట్ వ్యవస్థ, ఆకాశ్ వాయు రక్షణ వ్యవస్థ, తేజస్ యుద్ధ విమానం ప్రస్తుతం సేవలందిస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశ సైనిక పరాక్రమానికి కొత్త చిహ్నంగా నిలిచింది. రక్షణ ఉత్పత్తిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది. ఉగ్రవాదులకు గట్టి సందేశమిచ్చేలా చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలు బలమైన జాతీయ భద్రతా విధానాన్ని చాటిచెప్పాయి.
0: ఆపరేషన్ సింధూర్ ఏ సిర్ఫ్ నామ్ నహీ హై, ఏ దేశ్ కే కోటి కోటి లోగో కి భావనాఓ కా ప్రతిబింబ్ హై. ఆపరేషన్ సింధూర్ న్యాయ్ కి అఖండ ప్రతిజ్ఞా హై. 6 మై కీ దేర్ రాత్, 7 మై కీ సువహ్ పూరీ దునియా నే ఇస్ ప్రతిజ్ఞా కో పరిణామ్ మే బదల్తే దేఖా హై.
1: G20 అధ్యక్షతను విజయవంతంగా నిర్వహించడం, గ్లోబల్ సౌత్ తరఫున గళం వినిపించడం ద్వారా

0: అంతర్జాతీయ వేదికలపై భారత స్థానం బలపడింది. G20లో ఆఫ్రికన్ కూటమికి శాశ్వత సభ్యత్వాన్ని మంజూరు చేయించటం, భారత్ మధ్యప్రాచ్యం ఐరోపా ఆర్థిక కారిడార్ ప్రకటన భారతదేశానికి ఒక దౌత్య విజయంగా పరిగణించబడుతోంది. ఇక ఈ 12 ఏళ్లలో భారతదేశం అంతరిక్ష రంగంలో ఊహించని మైలురాళ్లను అధిగమించింది. గతంలో కేవలం ఉపగ్రహ ప్రయోగాలకే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గ్రహాంతర పరిశోధనలు, స్వదేశీ నావిగేషన్, ప్రైవేటు భాగస్వామ్యంతో అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో ఒక సూపర్ పవర్గా అవతరించింది. చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్, రోవర్లను సురక్షితంగా దించి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. దేశ అంతరిక్ష ప్రయాణం కేవలం ఉపగ్రహాలు ప్రయోగించే దేశం స్థాయి నుంచి ప్రపంచ దేశాలకు దిక్సూచిగా మారి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కోవిడ్ వైరస్ సృష్టించిన సంక్షోభాన్ని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కోవడం మోదీ పటిష్ట నాయకత్వానికి నిదర్శనం. భారతదేశం చేపట్టిన కోవిడ్-19 టీకా కార్యక్రమం మానవ చరిత్రలోనే అత్యంత భారీ, అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమంగా రికార్డు సృష్టించింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో అత్యంత వేగంగా, పారదర్శకంగా టీకాలను పంపిణీ చేయడం ద్వారా భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో వివాదాస్పద అంశాలను అత్యంత వ్యూహాత్మకంగా, శాంతియుతంగా పరిష్కరించింది. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపింది. జమ్మూకాశ్మీర్, లడాక్లను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయటం, 3 తలాక్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణలు, పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ, మహిళా రిజర్వేషన్ల చట్టం, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహితలను ప్రవేశపెట్టడం వంటి చారిత్రాత్మక దీర్ఘకాలిక ప్రభావం చూపే రాజకీయ నిర్ణయాలను తీసుకుంది. అలాగే కోట్లాది మంది భారతీయుల శతాబ్దాల కలయి అయిన అయోధ్య రామాలయ నిర్మాణాన్ని చట్టపరమైన ప్రక్రియ ద్వారా సాకారం చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలు ఇంధన కొరత ఎదుర్కొంటున్నప్పటికీ దేశంలో ఇంధన కొరత లేకుండా చేయడం కూడా ఎన్డీఏ ప్రభుత్వ దార్శనికతకు మరొక తార్కాణం. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 12 సంవత్సరాల పాలనలో వికసిత్ భారత్ దార్శనికతతో సబ్కా సాత్ సబ్కా వికాస్ సూత్రం ద్వారా సమ్మిళిత అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, దేశంలో డిజిటల్ విప్లవం, అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరగటం ఈ ప్రభుత్వం సాధించిన విజయాలని చెప్పడంలో సందేహం లేదు. మొత్తంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన భారతదేశాన్ని ఒక నిశ్చల స్థితి నుండి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో విజయవంతమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ స్థూల దేశీయోత్పత్తి గణనీయంగా పుంజుకోవడం, మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరగడం వంటి పరిణామాలు ఈ కాలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే 3 సూత్రాలను మూలస్తంభాలుగా చేసుకుని రూపొందించిన విధానాలు సంక్లిష్టమైన పరిపాలనాపరమైన సవాళ్లను అధిగమించే దిశగా దేశాన్ని నడిపిస్తున్నాయి. అభివృద్ధితో పాటు దేశ వారసత్వ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యమిస్తూ సాగుతున్న నరేంద్ర మోడీ పాలనలో ఆర్థికాభివృద్ధి నుంచి సామాజిక సంక్షేమం వరకు, స్వావలంబన లక్ష్యం నుంచి డిజిటల్ మార్పుల వరకు, మౌలిక వసతుల విస్తరణ నుంచి జాతీయ భద్రతా బలోపేతం వరకు ప్రతి రంగంలో దేశం వేగంగా పురోగమిస్తుందనేది యథార్థం. దేశమే ప్రథమం అనే లక్ష్యంతో నరేంద్ర మోదీ నాయకత్వం భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తోంది. గడచిన 12 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, సంస్కరణలను అమలు చేస్తూ దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు ఆయన చేస్తున్న కృషి అసాధారణమైంది. నవభారత ప్రగతి ప్రయాణం రాబోయే తరాలకు సరికొత్త భవిష్యత్తును అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పన్నెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: జోగానంద్రావు కాలేజ్ నుండి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్ బందర్ నుంచి అరుణ కృష్ణ అమ్ములు.

బాజీ బుజ్జి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఈ రోజు వరల్డ్ బైసికల్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అంటూ ఉదయం నుంచి మంచి పాటలు వినిపిస్తున్నారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాజేష్ గారు హిందూపూర్ నుంచి. అలాగే సత్య గీత భావన వాసు గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొల్లిపాడు నుంచి వివి లక్ష్మి గారు. సంగారెడ్డి విలేజ్ భీమరా రమేష్ గారు, లక్ష్మీ జ్ఞానేశ్వర్, స్వప్న, స్వాతి చినుకుల. ఓకే.

వివి లక్ష్మి గారు, సంగారెడ్డి విలేజ్ భీమరా రమేష్ గారు, లక్ష్మీ జ్ఞానేశ్వర్, స్వప్న, స్వాతి, స్వాతి చినుకుల. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే అపరంజి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి, సో ఫస్ట్ అనుకున్న కలర్ అయితే కాదు అండ్ సెకండ్ అనుకున్న కలర్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాఘవ గుడ్ మార్నింగ్ అంటున్నారు కానూరు నుంచి. తాతారావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. పోరంకి నుంచి వీర రాఘవమ్మ, సాయిరేఖ, మౌనిక గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. అలాగే దుర్గా, ప్రీతి, సునీత బళ్ళారి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గొల్లీపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు పంపించారు కానీ ఆన్సర్ కాదండి. అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అన్నమాట. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. నీలం రంగు, పసుపు ఆ రెండు కలిపితే వచ్చేటువంటి రంగు గ్రీన్, ఆకుపచ్చ రంగు అన్నమాట. సో దీన్నే ప్రైమరీ కలర్ మిక్స్ అంటారు. ఆర్టిస్టులు ఎవరైనా ఉండే, అంటే డ్రాయింగ్ పెయింటింగ్స్ ఇలాంటివి చేసే ఆర్టిస్టులకి ఇది చాలా ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో దీన్ని, అంటే ఈ నీలం పసుపు ఈజీగా మిక్స్ చేస్తే వచ్చేటువంటి గ్రీన్ని ప్రైమరీ కలర్ మిక్స్ అని అంటారనమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. మరి మన హర్విల్లో ఆ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం. భూమిపై అత్యంత వేగంగా పెరిగేటువంటి మొక్క ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. భూమిపై అత్యంత వేగంగా పెరిగేటువంటి మొక్క ఏది? సో మరి మీ కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24888-14 ఈ వాట్సాప్ నెంబర్కి. అండ్ ప్రతి మీ అందరి కోసం చిలక పచ్చ కాక అంటూ సాంగ్ అయితే వచ్చేసింది నరసింహనాయుడు ఈ చిత్రం నుంచి.

తర్వాత గజదొంగ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వినిపించమంటున్నారు. గోపికా నగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీతి గౌడ్. గీత రచన వేటూరి.

అదంతా ఒక కళ, క్రీడ కళ, పరగజేచి

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూల తోట నుంచి శివప్రసాద్, శ్రీను, వెంకటేశ్వర్లు, సరోజినమ్మ, రమణమ్మ, ప్రసాద్, ముజీర్, బాబురావు, రవి, నటరాజ్, ఇంకా కొండయ్య, పెంచలమ్మ, నజీర్, పరంధామయ్య, వెంకటేశ్వర్లు, సురేష్ వీరంతా కోరుతున్నారు. చిలక జోస్యం ఈ చిత్రానికి పి. సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్. ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్. ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్. ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్. ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: విందాం వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మానవ శరీరంలో స్వయంగా పునరుత్పత్తి చేసుకోగల ఏకైక అంతర్గత అవయవం ఏది అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, ఆన్సర్స్ అయితే పంపించారనమాట మన లిజనర్స్. ఎస్ విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అలాగే కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి, ఎస్ కరెక్ట్ అండి, మీరు విన్నది కరెక్టే. అండ్ సిఆర్ నగర్ రాజేశ్వరి రామ్ చరణ్ హేమ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమా గారు రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దుర్గా ప్రీతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్య గీత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్ మచిలీపట్నం నుంచి. అండ్ వెంకటగిరి నుంచి పెరిమిడి సురేష్ కుమార్ గారు వర్ష శ్రీదేవి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అపరంజి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి. పొదలకూరు మండల్ తాటిపత్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కొలిపా నుంచి వివి లక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. గన్నవరం నుంచి ఓకే సారీ శ్రీనివాస్ గారు గన్నవరం, శ్రీనివాస్ గన్నవరం గారు తిరుపతి నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు బంద నుంచి అరుణ కృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ధనరాజు అనూష కొల్లేరు సరస్సు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి. అలాగే మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొడిలి నుంచి రైట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుంచి పంపించారు ఆన్సర్. ఓకే లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా అండ్ హనీ బాగున్నారా అంటున్నారు. ఎస్ బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? అలాగే రైట్ ఆన్సర్ కూడా పంపించారు. పోలవరం నుంచి భాస్కర రాణి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే నజరీన్ గారు కోదాడ్ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్గా గెస్ట్ చేశారు నజరీన్. అండ్ కృష్ణబాబు గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సంగారెడ్డి జిల్లా నుంచి భీమరా రమేష్ గారు పంపించారు, కానీ కాదండి ఆన్సర్.

ఆన్సర్ వచ్చేసి కాలేయం, లివర్ అన్నమాట. అంటే మన లివర్ ఒక్కొక్కసారి దాదాపు 75% వరకు దెబ్బతిన్నా కూడా మళ్ళీ అది పూర్తి పరిమాణానికి పెరగలదట. సో లివర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే లివర్ గురించి మరికొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. అదేంటి అంటే మనం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మన లివర్ని అంటే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అనమాట. అంటే ఈ ఫ్యాటీ లివర్ సమస్యలు ఇప్పుడు చాలా పెరిగిపోతున్నాయి. ఆయిల్ ఫుడ్స్ తగ్గించండి, స్వీట్స్ తగ్గించండి, అండ్ అలాగే మంచి ఫ్యాట్స్ ఉన్నటువంటి ఆయిల్స్ అంటే ఆలివ్ ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, బాదం, వాల్నట్స్ ఇట్లాంటివి నట్స్ క్రమం తప్పకుండా తీసుకోండి. ఆకుకూరల్లో బ్రాకలీ, క్యాబేజ్, క్యారెట్, బీట్రూట్ ఇలా పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాలు లివర్ను క్లీన్ అవ్వడానికి సహాయపడతాయి అనమాట. అండ్ బరువు నియంత్రణ మెయింటైన్ చేయండి, అంటే వెయిట్ ఎక్సైజ్ వెయిట్ మెయింటెనెన్స్ చేస్తూ ఉండండి. ఎక్సైజ్ని కంపల్సరీగా మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సమస్యలు అనేవి లివర్ సమస్యలే వస్తుంటాయి, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ మద్యపానానికి దూరంగా ఉండండి. అండ్ సొంత వైద్యం అంటే డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ లేదా యాంటీబయాటిక్స్ అస్సలు వాడకండి. ఇవి లివర్ పైన విపరీతమైనటువంటి ఒత్తిడిని పెంచుతాయి అన్నమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే హైపటైటిస్ ఏబి, సో ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి వ్యాక్సిన్ వేయించుకోవడం అయితే ముందస్తు జాగ్రత్తకి చర్యలు కూడా తీసుకోవచ్చు. అండ్ సంవత్సరానికి ఒక్కసారైనా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మన లివర్ ఆరోగ్యాన్ని ముందే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది సంగతి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, అదేంటో కూడా తెలుసుకుందాం. రూమ్ టెంపరేచర్లో లిక్విడ్గా ఉండేటువంటి ఏకైక మెటల్, లోహం, అంటే రూమ్ టెంపరేచర్లో లిక్విడ్గా ఉండేటువంటి మెటల్ ఏంటి? సో ఇది ఒకటే ఉంటుంది, ఆ ఏకైక మెటల్ ఏంటి? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248114 ఈ వాట్సాప్ నెంబర్కి. సో సూపర్ విశ్వజ్ఞా గారు విజయవాడ నుంచి అలా క్వశ్చన్ అడగానే ఇలా ఆన్సర్ పంపించేస్తున్నారు, సూపర్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నరసింహుడు ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ విత్ భారతి ఎఫ్ఎం.

మరి మనం అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. లిజనర్స్ పంపించారు, ఎస్ విశ్వజ్ఞారు గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, అలాగే కోట శ్రీమనారాయణ మూర్తి గారు కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి, హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మల్లికార్జున గారు ధర్మవరం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, కొల్లిపారు నుంచి వివి లక్ష్మి గారు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అండ్ కడప నుంచి, వినయ్ గారు అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ధనరాజు, అనూష కొల్లూరు నుంచి అండ్ ఇంకా దుర్గాప్రీతి కర్ణాటక నుంచి, భాస్కర్ గారు పేడ నుంచి, అనంతపురం నుంచి, అనురాధ గారు సత్యగీత భావన. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అపరంజి గారు తిరుపతి నుంచి, కృష్ణబాబు గారు అనంతపురం నుంచి, సాయి శిరీష తిరుపతి నుంచి, సిఆర్ నగర్ నుంచి, రాజేశ్వరి గారు అక్కరపాక నుంచి, రమ గారు అండ్ సత్యభార్గవి తాడిపత్రి నుంచి, అండ్ సంధ్య గారు నాగల్దిన్నె నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. లతా గారు ఉయ్యూరు నుంచి, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బట్ విజయ గారు పంపించారు త్రిమూల్గరి నుంచి, సికింద్రాబాద్ నుంచి పంపించారు, కానీ కాదండి. ఓకే ఓకే, కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. బ్రహ్మం గారు ఖమ్మం నుంచి అండ్ అలాగే పలక సత్యనారాయణ గారు కృష్ణకుమారి కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు అనమాట. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసి మెర్క్యూరీ అనమాట. రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్గా ఉండేటువంటి ఏకైక మెటల్ మెర్క్యూరీ.

సమయం 10 గంటల 45 నిమిషాలు అయితే కావస్తుంది. మరికొద్దిసేపట్లో షుగర్ ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన ఆహార నియమాలు అనేటువంటి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. అండ్ ఈ కార్యక్రమ నిర్వహణ చేసింది డాక్టర్ డి అనూష గారు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజీ

0: జస్ట్ స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్ భవానీపురం విజయవాడ.
1: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ భవానీపురం విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్ స్వాతి సెంటర్ భవానీపురం విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ డి అనూష గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ అనూష గారు, మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ఎంతో మంది అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అలాగే దీంతో పాటు ఈ థైరాయిడ్ సమస్య ఉన్నవారు కానివ్వండి, జ్వరాలు లాంటివి కానీ, ఇలాంటి వారికి అవగాహన కల్పించటం అలాగే వీటికి తగిన విధంగా వైద్య చికిత్సలు అందించటం అనుభవం గడించారు. అయితే డాక్టర్ గారు, ముఖ్యంగా షుగర్ ఉన్నటువంటి వారు అసలు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలండి?
3: నమస్కారం అండి. ఇప్పుడు మీరు అడిగినట్టు చాలా మంది మన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా అడిగే ప్రశ్న, నాకు షుగర్ ఉంది, ఏం తినొచ్చు, ఏం తినకూడదు. లేదు, జనరల్ గా బయట ఎక్కడైనా గ్రూప్ ఉన్నా కూడా, అందులో ఉన్నప్పుడు కూడా జనరల్ గా మనకి పేషెంట్స్ కానీ ప్రజలు అడిగే, ఒక డాక్టర్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళు ఏం తినొచ్చు, ఏం తినకూడదు, అస్సలు తినకూడని ఉన్నాయా, ఏవి తింటే షుగర్ తగ్గిపోతుంది అని. కాబట్టి మనం ముఖ్యంగా గమనించాల్సిందండి, ఏ ఫుడ్ కూడా డైరెక్ట్ గా షుగర్ కి కారణం కాదు. అలాగే ఏ ఫుడ్ కూడా అది తీసుకున్నంత మాత్రాన షుగర్ అనేది క్యూర్ అవ్వదు. మనకి ఏంటంటే ఫుడ్ అనేది ఆ డయాబెటీస్ కి షుగర్ పెంచకుండా ఉండడానికి, ప్లస్ మనిషికి మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందించగలిగేలాగా ఉండాలి మన ఫుడ్. ఈరోజు మనం అన్ని జనరల్ గా మాట్లాడదామండి. ఇప్పుడు మనకి జనరల్ గా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది, ఎలాంటిది ఎంకరేజ్ చేయాలి మనం అంటే, మెయిన్ గా గ్రీన్ వెజిటబుల్స్. గ్రీన్ వెజిటబుల్స్ అనేది ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. తర్వాత పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు, నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, ఫిష్, చికెన్, మటన్ తక్కువగా తీసుకోవాలండి. అది ఎప్పుడన్నా ఒకసారి తీసుకోవాలి. ఈ ఫిష్, చికెన్, ఎగ్స్ ఇలాంటివి అయితే రెగ్యులర్గా తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ అంటే ఇలాంటి ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయాలి అంటే మెయిన్గా షుగరీ డ్రింక్స్. ఇప్పుడు ఎండాకాలం మనకి ఎక్కువగా చాలామంది బయటకు వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్ తాగటం, లేదంటే చెరుకు రసం అని ఇలాంటివి తాగటం లాంటివి చేస్తుంటారు. ఈ కూలింగ్ వాటికి కూల్ డ్రింక్స్ అనేసి ఎక్కువ అలవాటు పడిపోతుంటారు. సో ఇలాంటి షుగరీ డ్రింక్స్ ఏవి కూడా తాగకూడదండి, పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది మంచిది జనరల్ డయాబెటిక్ పేషెంట్ ఎవరైనా. తర్వాత స్వీట్స్, స్వీట్స్ అంటే అందరికీ తెలిసిందే. తర్వాత ఈ బేకరీ ఐటమ్స్ ప్లస్ ప్రాసెస్డ్ ఫుడ్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్లో రిఫైన్డ్ కార్బ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా పూర్తిగా అవాయిడ్ చేయటం మంచిదండి. ఇది మనకి జనరల్గా ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఎలాంటిది తీసుకోకూడదు అని. తర్వాత మనం డే టు డే డైలీ మీల్ ప్లాన్ ఎలా ఉంటే మంచిది అని మాట్లాడుకుంటేనండి, డైలీ మీల్ ప్లాన్లో ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన డైలీ మీల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్, అంటే ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ అన్నీ కూడా కావాలండి. ఏదో ఒకటి పూర్తిగా మానేస్తాను అంటే అది బ్యాలెన్స్డ్ ఫుడ్ అవ్వదు. కాకపోతే వీటన్నిటితో ఈ బ్యాలెన్స్తో పాటు మనకి మెయిన్గా చూసుకోవాల్సిందంటే డయాబెటిక్ పేషెంట్ కానీ, ఎవరైనా డైట్లో ఉన్నవాళ్ళు కానీ, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కానీ, అంటే ఓన్లీ డయాబెటిక్ పేషెంటే కాదండి, ఇవన్నీ మనకి వెయిట్ లాస్ అవ్వాలి, రెగ్యులర్గా హెల్దీగా ఉండాలి అనుకునే ఎవరైనా పాటించదగిన ఫుడ్ మనకి. ప్లస్ పోర్షన్ కంట్రోల్, అంటే ఎంత తింటున్నాము అది కంట్రోల్ ఉంచుకోవడం అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే డైట్ మీల్ ప్లాన్ అంటే ఏదో పర్టికులర్గా ఇది తినాలి, అది తినాలి, దానికి ఎక్కువ ఖర్చు పెట్టి తినాలి ఇలాంటివి అనేది అది మనకి రెగ్యులర్గా రోజువారీగా పనికిరాదండి. ఏదో ఒకరోజు చేయగలం, వారం చేయగలం, ఇది అనేది నిరంతర ప్రక్రియ. రోజు మనం సంవత్సరం పొడుగుతా మనం అదే డైట్ తీసుకోగలగాలి, అలాంటిదే మనకి మంచి డైట్ అవుతుంది. సో ఈరోజు మనం అలాంటి డైట్ ఏంటి అనేది మాట్లాడుకుందాము. మెయిన్ ఫస్ట్ మనకి ఎర్లీ మార్నింగ్, అంటే లేగవగానే మ్యాక్సిమం 6 to 7, ఆ 6 to 7 మధ్యలో ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ వేడి నీళ్లు, అంటే గోరువెచ్చని నీళ్లు. ఇదేంటంటే మన గట్ మోటిలిటీకి వాటికి మంచిది అవుతుంది. గోరువెచ్చని నీళ్లు ఒక 5 to 6 నానబెట్టిన బాదం పప్పు లేదా వాల్నట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. టీ, కాఫీలు మనలో చాలా మందికి అలవాటు ఉంటుంది, తీసుకోవచ్చు, కాకపోతే షుగర్ లేకుండా. షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ ఏది తగలకుండా అన్ స్వీటెండ్, ఏది లేని టీ ఆర్ కాఫీ తీసుకోవచ్చు. ఇది

6 to 7 ఎర్లీ మార్నింగ్ స్నాక్ కింద సరిపోతుందండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉదయం టిఫిన్ మోస్ట్లీ 8 నుంచి 9 లోపల కంప్లీట్ చేసుకోవడం మంచిది. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఒక చపాతి లేదా ఒక బ్రెడ్ ప్లస్ మనకి ఆమ్లెట్ కానీ లేకపోతే బాయిల్డ్ ఎగ్స్ కానీ ఒక 3 to 4 బాయిల్డ్ ఎగ్స్ కాకపోతే ఓన్లీ ఎగ్ వైట్స్. ఒక్క ఎగ్ మట్టుకే మనం రోజుకి ఫుల్గా తీసుకోవచ్చు, మిగతావి ఓన్లీ ఎగ్ వైట్స్. అలా ఒక చపాతి బాయిల్డ్ ఎగ్స్ లేదా ఒక బ్రెడ్ పీస్ బాయిల్డ్ ఎగ్స్ కానీ ఆమ్లెట్ కానీ, లేదు నాన్ వెజ్ కాకుండా ప్లెయిన్ వెజ్ తినేవాళ్ళంటే ఓట్స్ కాకపోతే స్వీట్ కాదండి, ఓట్స్ విత్ పెరుగు కానీ లేకపోతే ఓట్స్తో ఉప్మా కానీ లేదా ఓట్స్ పోరిజ్ అంటాం, జస్ట్ ఉడకబెట్టి పాలతో ఉడకబెట్టి తీసుకుంటారు అది విత్ నట్స్ అది తీసుకోవచ్చు. లేదంటే మామూలు వెజిటేబుల్ ఉప్మా గోధుమ రవ్వతో చేసింది, అంటే ఉప్మా అంటే మనలో సగం మంది ఈ సుజీ రవ్వతో చేసింది అంటారండి, కాకపోతే అది కూడా మళ్ళీ మనకి రిఫైన్డ్ కార్బ్ కింద వచ్చేస్తుంది, దానికి మళ్ళీ షుగర్ పెరుగుతుంది. సో కాకపోతే ఉప్మా అయినా కూడా దాంట్లో మళ్ళీ మనం వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఫైబర్ కంటెంట్ యాడ్ అవుతుంది, యాంటీఆక్సిడెంట్స్ ప్లస్ విటమిన్స్ కూడా యాడ్ అవుతాయి. ఆ తర్వాత మనకి ఇడ్లీ దోశ అనేది బాగా మనకి అలవాటు. ఈ అలవాటు పూర్తిగా మానేయటం కష్టం కాబట్టి వారంలో 1-2 రోజులు ఇడ్లీ దోశ తీసుకున్నా అది క్వాంటిటీ, ఇందాక మనం అనుకున్నట్టు పోర్షన్ సైజ్, అంటే 2 ఇడ్లీ విత్ సాంబార్ కానీ చట్నీ కానీ, లేదు దోశ అంటే 2 దోశ అది మీడియం దోశ మరి పెద్దవి కాకుండా, ఇలా తీసుకొని వీటితో పాటుగా మనం ఏది తీసుకున్నా 2 ఇడ్లీకి మనకి వాళ్ళకి పొట్ట నిండదు, తర్వాత మళ్ళీ ఆకలి వేసేస్తుంది లేదా 2 దోశ తిను. వీటితో ఇప్పుడు నేను చెప్పిన వేటిల్తో అయినా ఒక నాన్ వెజ్ వాళ్ళైతే బాయిల్డ్ ఎగ్ లేదు అంటే మొలకెత్తిన గింజలు ఒక బౌల్ ఇలా తీసుకుంటే అప్పుడే మనకు అది ఫిల్లింగ్గా ఉంటుంది. ప్లస్ మనం తిన్న ఇప్పుడు ఇడ్లీ తిని స్ప్రౌట్స్ కూడా తింటే దానివల్ల ఒకేసారి షుగర్ స్పైక్ రాకుండా ఉంటుంది. మనం ఇడ్లీ దోశలు ఎందుకు అవాయిడ్ చేయమంటామంటే తిన్న తర్వాత వెంటనే షుగర్ స్పైక్ వస్తుంది, సో ఆ షుగర్ స్పైక్ వచ్చేసి తర్వాత మళ్ళీ వెంటనే ఆకలేస్తుంది మళ్ళీ నీరసం వచ్చేస్తుంది. సో అది జరగకుండా ఉండడానికి ఈ బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్ మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో ఫైబర్ యాడ్ అవుతుంది కాబట్టి ఒకేసారి మనకి షుగర్ అనేది రిలీజ్ అవ్వదు మనం తిన్న ఇడ్లీ దోశ వైటిల్లోది. సో ఇది యాడ్ చేసుకుని ఇలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయొచ్చు. తర్వాత మోస్ట్లీ 11 o'clock అండి, అంటే ఇంకా ఇప్పుడు అస్సలు తినకుండా ఉండడం అనేది డైట్ అవ్వదు, ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్లో అస్సలు తినకుండా షుగర్ కంట్రోల్ చేసినా మనకి మజిల్ లాస్ అనేది ఉంటుంది. సో ఆ మజిల్ లాస్ అవ్వటం అనేది అంత మంచిది కాదు, మనకి వెయిట్ తగ్గాలి కాకపోతే ఫ్యాట్ తగ్గి వెయిట్ తగ్గాలి అంతే తప్ప మన మజిల్ లాస్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. ఎవరు వెయిట్ లాస్ అయినా డయాబెటిక్ పేషెంట్ అయినా నార్మల్ వాళ్ళైనా మజిల్ తగ్గకూడదు అన్నప్పుడు ఇలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ముఖ్యం. తర్వాత ఇలా మనకి బ్రేక్ఫాస్ట్ అయ్యాక మిడ్ మార్నింగ్ స్నాక్ అంటాం, అది 11 or 11:30 ఆ టైంలో మనకి ఒక చిన్న యాపిల్ కానీ లేదా ఒక జామకాయ లేదా బొప్పాయి ముక్కలు ఒక కప్పు. ఈ జామకాయ బొప్పాయి ఇవేవైనా కూడా అతిగా పండినవి తినకూడదు, కొంచెం గట్టిగా అంటే కరకరలాడతాయి దూరగా ఉంటాయి అంటాం, అలాంటివి తింటే ఏంటంటే దానిలో షుగర్స్ ఎక్కువ పెరగవు. సో ఇలాంటిది ఫ్రూట్ కానీ ఏదో ఒకటి లేదంటే క్యారెట్ కానీ కీరా ముక్కలు కానీ ఒక కప్పు ఇలా తీసుకోవటం వల్ల మనకి మెయిన్ ఏంటంటే బ్యాలెన్స్డ్ మీల్లో కావాల్సిన యాంటీఆక్సిడెంట్స్ అందుతాయి, ప్లస్ మనకి షుగర్ వాళ్ళకి కానీ ఎవరికైనా ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ ఏదైనా వాడుతుంటారు వాళ్ళకి ఏంటంటే డౌన్ అయిన ఫీలింగ్ అంటే షుగర్ తగ్గిపోయింది నీరసం వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ రాకుండా ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా ఇలా మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ ఏ స్నాక్ అయినా కూడా ఫ్రూట్ జ్యూసెస్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు పూర్తిగా యాపిల్ చిన్న సైజ్ యాపిల్ తినొచ్చు లేదా బొప్పాయి తినొచ్చు, అంతేగాని ఫ్రూట్ జ్యూసెస్కి ఎప్పుడు కూడా అలవాటు పడకూడదు. ఆ తర్వాత లంచ్ మాక్సిమం 1 to 2 లోపల కంప్లీట్ చేయాలండి, లేకపోతే ఇలానే అన్నట్టు షుగర్ డౌన్ అవటం ఇలాంటివి జరుగుతుంది. ఈ లంచ్లో మనం మెయిన్గా ఈ ప్లేట్ మెథడ్ అంటాం. ఈ ప్లేట్ మెథడ్ అంటేనండి ఒక ప్లేట్ తీసుకుంటే అందులో హాఫ్ మనం తీసుకునే ప్లేట్లో ఒక హాఫ్ ప్లేట్ పూర్తిగా వెజిటేబుల్స్ లేదా సలాడ్ అంటే ఇప్పుడు క్యారెట్ కీరా మనకు ఆప్షన్స్ మనకి ఇక్కడ దొరికే వాటిలో క్యారెట్ కీరా పచ్చి బీట్రూట్ లేదంటే లెట్ జ్యూస్ అని దొరుకుతుంది, లెట్ జ్యూస్ ఈ స్పినాచ్ పాలకూర లాంటివి లేతగా ఉండే పాలకూర ఇవన్నీ ఏంటంటే పచ్చిగా తినేయచ్చు. సో ఇలాంటిది ఈ వెజిటేబుల్స్ లేదా సలాడ్ అనేది ఒక హాఫ్ ప్లేట్ ఉండాలండి. ఇంకొక పావు ప్లేట్లో మనం అనుకునే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ అలవాటు ఉన్న వాళ్ళకి రైస్ లేదా చపాతి లేదా కొర్రలు. ఈ రైస్ అనేది ఎప్పుడు కూడా వైట్ రైస్ అనేది అవాయిడ్ చేయడం మంచిది, బ్రౌన్ రైస్ లేదంటే మిల్లెట్స్ మిల్లెట్స్ తీసుకోగలిగితే మిల్లెట్స్. ఇవి ఏది తీసుకున్నా కూడా మిల్లెట్స్ తింటున్నాం కదా అని అది ఎక్కువ తినకూడదు, ఒక పావు ప్లేట్ మాత్రమే ఇవి ఉండాలి. ఇంకొక పావు ప్లేట్లో ఈ పప్పు కానీ లేకపోతే ఈ కూరలు ఈ ఫిష్ చికెన్ ఇలాంటి కూరలు కానీ ఈ పప్పు ప్లస్ వెజ్ కర్రీ ఏదైనా ఆ వెజ్ కర్రీ ఆ వెజిటేబుల్స్ పచ్చివి తీసుకుంటారు ప్లస్ వాళ్ళు వెజ్ కర్రీ విత్ పప్పు అప్పుడు ఏంటంటే ప్రోటీన్ అందుతుంది మనకి. వీటన్నిటితో పాటు ఒక చిన్న బౌల్ కర్డ్.

0: కర్డ్ అనేది కూడా మనకి ఆ ప్రోబయాటిక్ కోసం మెయిన్గా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ప్రోబయాటిక్స్ వల్ల కూడా మనకి షుగర్ అనేది పెరగకుండా ఉంటుందండి. రీసెంట్ స్టడీస్ ఉన్నాయి, ఈ ప్రోబయాటిక్స్ మన పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత పెరిగే షుగర్ని కొంచెంగా తగ్గిస్తుంది. సో ఈ ప్రోబయాటిక్ మనకి కర్డ్ నుంచి అందుతుంది. సో ఇలా మన లంచ్ అనేది ఉండాలండి. అంటే ఆ ప్లేట్ మెథడ్ ఫాలో అయితే మోస్ట్లీ మనకి షుగర్ స్పైక్ రాదు, ప్లస్ మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ఈ వెజిటబుల్స్ అంటే ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నిట్లో మనకి విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ అందుతాయి. ఆ తర్వాత మనకి ఈవినింగ్ స్నాక్ అండి, 4:30 to 5:30 మధ్యలో ఎప్పుడైనా. అప్పుడు మ్యాక్సిమం మనకి ఇప్పుడు మన ఏరియాలో దొరికేవి శనగలు లేదా పెసలు ఇలాంటివి ఉడకబెట్టైనా లేకపోతే డ్రై రోస్టెడ్, అంతేగాని నెయ్యి వేయించి వేయించినవి లేకపోతే ఆయిల్లో వేయించినవి ఎప్పుడు తీసుకోకూడదు. ఈ డ్రై రోస్టెడ్ శనగలు లేకపోతే బఠానీలు ఇలాంటివి మనకు చాలా దొరుకుతాయి మన ప్రాంతంలో, లేదంటే పెసలు అలసందులు ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవి తీసుకోవచ్చు విత్ ఒక కప్ బటర్ మిల్క్ కానీ లేదా గ్రీన్ టీ, ఇవి మనకి మంచిదండి. లేదు ఇవేమీ లేదన్నప్పుడు ఒక గుప్పెడు పీనట్స్ పల్లీలైనా తీసుకోవచ్చు. ఇది మనకి ఈవినింగ్ స్నాక్ కింద ఇలాంటివే వీటిలో ఏదో ఒకటి మనం మార్చి తీసుకోవచ్చు. లేదు మార్నింగ్ నుంచి ఎప్పుడు ఇది తీసుకోలేదు ఎగ్ ఇలా అంటే అప్పుడు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్నా సరిపోతుంది. తర్వాత డిన్నర్ వచ్చేసి 7:30 to 8:30 లోపల కంప్లీట్ చేసేయాలి, మ్యాక్సిమం 8 లోపల కంప్లీట్ చేసేయాలి. కుదరని వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. ఈ డిన్నర్ అనేది మన లంచ్ కన్నా లైట్గా ఉండాలి, అది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డిన్నర్లో కూడా మనకి ఇలాగే చపాతి విత్ వెజ్ కర్రీ ఏదన్నా, లేదంటే చికెన్ తినే వాళ్ళు ఉంటే ఒక 100 to 200 grams చికెన్, అట్లాగా చపాతి విత్ చికెన్ లేదా చపాతి విత్ వెజ్ కర్రీ ఏదైనా అలా తీసుకోవచ్చు. లేదు మనకి వెజిటేరియన్స్కి ప్రోటీన్ అంటే ఈ పన్నీర్ వీటిల్లో కూడా దొరుకుతుంది, సో ఈ పన్నీర్ లాంటిది ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిన్నర్ అనేది లైట్గా చేయాలి, లంచ్ కన్నా లైట్గా ఉండాలి. అలవాటు ఉన్న వాళ్ళు మనకి నైట్ పడుకునే ముందు పాలు తీసుకోవచ్చు, కాకపోతే పాలు తీసుకోవాలన్నప్పుడు వెన్న తీసిన పాలు, పూర్తిగా తీసేసిన పాలు అయితే మంచిది, ఫ్యాట్ అది లేకుండా. ఇలాంటి ఇది ఏదైనా సరే అండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం డైలీ ఫాలో అవ్వగలిగేలాగా మాత్రమే ఉండాలి డైట్ అనేది. స్ట్రిక్ట్ నేను డైట్ స్టార్ట్ చేస్తాను అనేసి అసలు తినకపోవడము లేకపోతే మనం చేయలేనివి అంటే ఎక్కడెక్కడో దొరికేవి అవన్నీ తెచ్చుకొని చేయటం అనేది కరెక్ట్ కాదు. సో మనకి ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా దొరికేవి ఈజీగా చేయగలిగే వాటిల్లోనే మనం చూస్ చేసుకోవడం మంచిది. ఈ ఎండాకాలం మెయిన్ అందరూ అడుగుతుంటారు నేను మ్యాంగో తినొచ్చా నాకు షుగర్ ఉంది. నిజమే మ్యాంగో అనేది మనం పండ్లో రారాజు అంటాము, కాకపోతే ఈ మ్యాంగోస్ తినొచ్చా అంటే అండి మ్యాంగోస్లో విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఫైబర్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను తింటాను ఏమి కాదు అని చాలామంది అంటుంటారు. నిజమే ఇవన్నీ ఉంటాయి మ్యాంగోస్లో మనకి విటమిన్స్ ఫైబరు యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి, కాకపోతే ఇది న్యాచురల్ ఫ్రూటే నాకు తిన్నా షుగర్ పెరగదు అనుకోవడం తప్పు. మనం ఇది తిన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే షుగర్ పేషెంట్స్ అయినా కొంచెంగా తీసుకోవచ్చు.
1: ధన్యవాదాలు డాక్టర్ డి అనుష గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ భవానీపురం విజయవాడ, జనరల్ ఫిజీషియన్స్ డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్ స్వాతి సెంటర్ భవానీపురం విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరిప్పటి వరకు షుగర్ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమం విన్నారు, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటిస్ సెంటర్ భవానీపురం విజయవాడ.

0: సో మరి సమయం చూసుకుంటే 10:59 అయిపోయింది అనమాట. అండ్ మరి ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది. సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రాముడు. ఏంటిట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి

0: చేసుకుని 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవును.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. విశాఖపట్నంలో 2 గిగావాట్ల సామర్థ్యంతో భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఏ ట్రంక్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. రాష్టంలోని యువతకు విస్తృత అవకాశాలు కల్పించడం, డిజిటల్ సామర్థ్యాలను బలోపేతం చేయాలన్నది లక్ష్యమని ఆయన తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలుగు రాష్ట్రాలు మార్గదర్శకంగా నిలవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. తెలుగు జాతి ఐక్యత, కృషి, సంకల్పమే మన భవిష్యత్తు విజయాలకు పునాది అని ఆయన నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో కనీసం ఒక మొక్క నాటి సంరక్షణ బాధ్యత చూడాలని బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా జూన్ 5న రాష్ట వ్యాప్తంగా అమ్మ పేరున ఒక మొక్క కార్యక్రమం నిర్వహిస్తామని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనదే అని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజబాబు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒంగోలు నగరంలో కాలువలు శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఒంగోలు నగరంలోని పోతురాజు కాలువ శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాలతో మైభారత్ విజయనగరం జిల్లా యువజన కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీని ఈ రోజు నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా యువజనాధికారి ప్రేమ్ భారత్ కుమార్ విజయనగరం పట్టణంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత శారీరక దృఢత్వం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల పిల్లల శారీరక, మానసిక అభివృద్ది లోపాలను గుర్తించేందుకు కృత్రిమ మేధస్సు వినియోగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అనంతపురం జిల్లా ఐసీడీఎస్ పీడీ శశికళ పేర్కొన్నారు. జిల్లా అంతటా దశలవారీగా వారం రోజుల పాటు జరిగే క్షేత్ర కార్యశాల కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. ఇరాన్తో శాంతి చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రోజూ తమ మధ్య సందేశాల మార్పిడి జరుగుతూనే ఉందని ట్రూత్ సోషల్లో నిన్న వ్యాఖ్యానించారు. నైరుతి రుతుపవనాలు రేపు కేరళలోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ నిన్న ప్రకటించింది. కేరళ లక్షద్వీప్లలో గడిచిన 2-3 రోజులుగా వర్షాలు కురుస్తుండటం, కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో వాతావరణం రుతుపవనాల రాకకు అనుకూలంగా ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: विविध भारती FM 101.3।
1: నవపదుల నిండి నూతన సబగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్, మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. మరి జూన్ మాసంలో అడుగుపెట్టిన తర్వాత మీ అందరినీ కలిసే అవకాశం వచ్చింది. నాకైతే వచ్చేసా మీ అందరినీ అలరించేందుకు నేను మీ ఆర్జే చందనాని. మరి అందరూ బాగున్నారా? ముందుగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ముందు సేఫ్గా ఉండండి. బయట ఎండలు ఈ టైం నుంచి స్టార్ట్ అవుతాయి, ఎగ్జాక్ట్లీ 11 నుంచి ఇంకా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ ముందు జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ మెయిన్గా మెయింటైన్ చేయండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే క్లాత్ చుట్టేసుకొని జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎక్కువగా అవసరం ఉంటే తప్పితే బయటికి వెళ్ళకండి. సో అది విషయం. అండ్ ఇంకా బోల్డ్ విషయాలు నేను మీతో మాట్లాడతాను. అండ్ సినిమా కబుర్లకి వెల్కమ్ చెప్పేద్దాం ఒక మంచి సాంగ్తో. అండ్ వింటూ ఉండండి వివిధ భారతి 101.3. దాసరి నారాయణరావు గారు లిరిక్స్ అందించుగా మంచి సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ఎస్పి బాలు గారు, జానకి గారు పాడారు ఈ పాటని లంకేశ్వరుడు నుంచి. మరి వింటూ ఉండండి వివిధ భారతిలో.

6:14 అయిపోయింది టైం. సినిమా కబుర్లలో మనమున్నాం ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్తో అయితే మన సినిమా కబుర్లోకి వెల్కమ్ చెప్పేశాం. మరి ఈ సాంగ్లో మనకి కనిపించే ఆ అందమైన నటి పుట్టినరోజు అనమాట. ఈరోజు 1980s ది బెస్ట్ యాక్ట్రెసెస్ చాలామంది ఉన్నారు కదా, మరి ఆ టైంలో వన్ ఆఫ్ ద లీడ్ యాక్ట్రెస్ అనమాట ఈవిడ. తెలుగు తమిళ భాషల్లో 250 చిత్రాల్లో నటించారు. మరి అంతేకాదు ఆ చిత్రాల్లో కూడా అగ్రతారులందరితోనూ నటించారనమాట. మరి నటన ఒక పక్క, అభినయం ఒక పక్క, నాట్యం ఒక పక్క, ఇవన్నీ కూడా ఆవిడ ప్రత్యేకతలు. తెరపైన ఆవిడని 2 అక్షరాల పేరుతో పిలుస్తారు, కానీ ఆవిడ అసలు పేరు ఉదయ చంద్రిక అనమాట. మరి ఆవిడ గురించి తెలుసుకుందాం, మంచి సాంగ్ కూడా వినేసాం. ఇక ఆవిడ చిత్రాల విషయానికి వస్తే రాక్షసుడు, మరణ మృదంగం, లంకేశ్వరుడు, చండశాసనం.

0: గూండా, నాగు ఇలా చాలా మూవీస్లో మనందరినీ నటించి అలరించారు. అండ్ ఆవిడ మాత్రమే కాదు, వాళ్ళ డాటర్ కూడా ఒక మంచి హీరోయినే. మరి విష్ చేసేద్దాం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఆ యాక్ట్రెస్ పేరేంటి? సస్పెన్స్, ఎందుకంటే మనం ఇవాళ ఆడుకోవాలి కాబట్టి మధ్యాహ్నం సస్పెన్స్ పెట్టేస్తున్నాను. మరి లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే చక్కగా బోల్డ్ ఉన్నాయి నా దగ్గర చెప్పడానికి, మీ అందరికీ కూడా అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఈలోపు ఒక మంచి సాంగ్ ఇంకోటి రెడీగా ఉంది మీకోసం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101

0: బింజు వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఘటికుడు నుంచి మంచి మెలోడీ సాంగ్ వినేశారు, మనం సినిమా కబుర్లలో ఉన్నాం. మరి కరుపు ఎంత అద్భుతమైన హిట్గా నిలిచిందో కదా, తెలుగులో వీరభద్రుడు టైటిల్తో. మరి ఇంత హిట్, ఇంత విజయం అందుకున్న మన హీరో సూర్య ఫుల్ జోష్తో మన నెక్స్ట్ మూవీ అప్డేట్తో బిజీ అయిపోయారనమాట. సో ఇంతకీ మూవీ టైటిల్ ఏంటో ఆల్రెడీ రివీల్ అయిపోయింది, దాని గురించి మనం టీజర్లు అన్నీ చూసేసాం అండ్ సాంగ్స్ చూసేస్తున్నాం. సో ఇంతకీ టైటిల్ ఏంటి అంటే విశ్వనాథన్ సన్స్ అనమాట. మరి ఈ టైటిల్తో సినిమా అయితే రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మొదట అయితే ఈ సినిమాని జూలైలోనే రిలీజ్ చేయాలి అని అనుకున్నారు, కాకపోతే షూటింగ్ పర్పస్ మీద ఇంకొన్ని పనులున్నాయి కాబట్టి అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇంకా ఉండడంతో ఈ మూవీని ఇంకొక 1 మంత్ అలా కొంచెం ముందుకు వెళ్ళిందనమాట. ఆగస్ట్ 14కి రిలీజ్ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. మరి వింటేజ్ లుక్లో భలే ఉన్నాడులే సూర్య అయితే ఇందులో. అలా మనకి కనిపిస్తూ అలరించిపోతున్న సూర్యకి పక్కన జోడీగా అయితే మమిత బాయ్స్ నటిస్తున్నారనమాట. మరి ఈ సినిమాలో మనకి రవీంద్ర టాండన్ కనిపిస్తారు అండ్ రాధికా శరత్ కుమార్ గారు కూడా మనకి కీలక పాత్రలో కనిపిస్తారనమాట. అండ్ ఈ మూవీ వచ్చేసి తెలుగు తమిళ్ రెండు భాషల్లో మరి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. అది విషయం మరి ఆగస్ట్ వరకు వెయిట్ చేద్దాం మన హీరో సూర్య మూవీ కోసం. అది మరి ఇంకొక మూవీ అప్డేట్ మరి నేను మీతో షేర్ చేసేస్తాను మన బాలయ్య అప్డేట్ అయితే. అండ్ దానికన్నా ముందు మంచి సాంగ్ రెడీగా ఉంది మీకోసం. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి.

0: विविध भारती FM 101.3
1: పల్లవి
2: పల్లవా అల్లరా
1: నా భక్తిని కలరిగా ఉందా బావా
2: ఇది భక్తి కాదు పిచ్చి
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా
2: సరేలే
1: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను
2: ఇదిగో
1: పాడతాను పాడి తీర్తాను

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి అశోక చక్రవర్తి నుంచి పాట అయితే మీకు వినిపించేశాను. మరి ఈరోజు మరి బాలయ్య అప్డేట్ ఏంటి అని అంటే, సో హీరో బాలకృష్ణ అండ్ మంచు మనోజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ ఒక సినిమా మనం చూసేసాం, అదే ఊ కొడతారా ఒలికి పడతారా. మరి అయితే ఈ అగ్ర హీరో అయిన మన బాలయ్య సరికొత్త చిత్రం NBK 111, అంటే తన 111వ చిత్రం అయితే రిలీజ్ అవ్వడానికి అలా షూటింగ్ ప్రారంభమయ్యి అలా కొత్త త్వరలోనే రాబోతుందన్నమాట. మరి ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా? రీసెంట్గా వీరసింహారెడ్డితో మనకి హిట్ అందించిన గోపిచంద్ మలినేన్ అనమాట. మరి వీళ్ళిద్దరు కాంబోలో అండ్ వాళ్ళిద్దరు కాంబోలో రాబోతున్న రెండో చిత్రం ఇది. అంటే మంచు మనోజ్ బాలకృష్ణ గారు అండ్ గోపిచంద్ మలినేని, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో అటు వాళ్ళిద్దరు ఇటు వీళ్ళిద్దరు కాంబినేషన్లో.

అనమాట. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో సెకండ్ ఫిలిం అయితే అయిందనమాట ఈ సినిమా అయితే. మరి ఈ సినిమాలో హీరో మంచు మనోజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. సో ఈ విషయాన్ని డైరెక్టర్ గారే సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. అండ్ ఒక పవర్ఫుల్ పాత్రలో మనకి మంచు మనోజ్ కనిపించబోతున్నాడు అనమాట, లైక్ నిరాయిలో మనం చూసాం చూసారా. సో అదే విధంగా ఉంటుందా లేకపోతే అంతకు మించి ఉంటుందా మనం సినిమా విడుదలైన తర్వాత చూడాలి. అండ్ మరో అప్డేట్ ఏంటో తెలుసా, ఇందులో మన బాలయ్య డ్యూయల్ రోల్లో నటించబోతున్నారట. అబ్బో మరి ఎన్ని అప్డేట్స్ వచ్చాయో ఈ మూవీకి సంబంధించి. మరి ఇంకా టైటిల్ ఏంటి, అసలు ఇంకా స్టోరీ ఏంటి, థీమ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తర్వాత ఫ్యూచర్లో తెలుసుకుందాం. మరి అది సంగతి బాలయ్య NBK 111 గురించి మాట్లాడుకున్నాం కదా. అండ్ ఇంకొక మంచి అప్డేట్ రెడీగా ఉంది, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఒక మంచి సాంగ్ తర్వాత. వేటూరు గారు లిరిక్స్ అందించగా ఎస్పి బాలు గారు సునీత గారు కలిసి పాడిన పాట వచ్చేస్తుంది చెన్నకేశవరెడ్డి నుంచి. మరి సునీత గారికి సంబంధించి ఒక అప్డేట్ రెడీగా ఉంది, మరి అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈ సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతిలో సినిమా కబర్లు చందనతో కలిసి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: చిన్న కేశవరెడ్డి నుంచి సునీత గారు, బాలు గారు కలిసి పాడిన పాట వినేశారు. మరి సునీత గారి అప్డేట్ ఏంటంటే, యాక్చువల్లీ సునీత గారి అప్డేట్ కాదు, వాళ్ళ అబ్బాయి అప్డేట్ అనమాట. మరి ఇలా ఎన్నో మంచి పాటలతో మనల్ని అల్లరిచ్చారు కదా సునీత గారు, మరి వాళ్ళ అబ్బాయి ఆకాష్ గోపరాజు అయితే హీరోగా రాబోతున్నారనమాట ఒక కొత్త సినిమాతో. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీలో మనందరినీ అలరించిపోతున్నారు. అండ్ ఆ స్టోరీతో పాటుగా ఒక పక్క ప్రేమ, మరోపక్క ఎమోషన్, మరోపక్క కామెడీ, ఇలా అన్ని జోన్స్ ని టచ్ చేస్తూ తెరకెక్కించబోతున్నారనమాట ఒక కొత్త సినిమాని. ఆ సినిమా పేరు కూడా కొత్తగానే ఉంది, ఎందుకంటే టైటిలే కొత్త మలుపు అని పెట్టారు. మరి ఈ కొత్త మలుపు, తన లైఫ్ లో కొత్త మలుపు రావాలని మనం కూడా అనుకుందాం. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి శివవరప్రసాద్ గారు అనమాట. మరి ఈ ప్రొడ్యూసర్స్ వచ్చేసి బాలకృష్ణ గారు, భాస్కర్ గారు. మరి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ

0: దేశాభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: విందా వివిధ భారతి కార్యక్రమాలు.
5: विकास के लिए तत्कालीन प्रशासन द्वारा सड़क बनाने का निर्णय लिया गया, जिसके कारण गौरा के गांव रैणी और आसपास के गांवों के लोगों की पुश्तैनी जमीन छिन गई।
6: गढ़वाल क्षेत्र के जंगलों में अंगू का पेड़ प्रचुरता में पाया जाता है। खेती करने के लिए पारंपरिक कृषि के औजार अंगू पेड़ों की लकड़ी से बनाए जाते हैं। स्थानीय ग्रामीणों ने वन विभाग के अधिकारियों से निवेदन किया कि उन्हें खेती करने के औजार बनाने के लिए अंगू के पेड़ों को काटने की अनुमति दी जाए।
5: लेकिन वन विभाग भला कहां सुनने वाला था। एक ओर वन विभाग ने ग्रामीणों को साफ इनकार कर दिया, तो दूसरी ओर जंगल की जमीन का कुछ हिस्सा खेल सामग्री बनाने वाले एक निर्माता को व्यावसायिक इस्तेमाल के लिए आवंटित कर दिया। अंगू पेड़ों की लकड़ी से उम्दा स्तर की खेल सामग्री भी बनाई जाती थी। दिन था 24 मार्च 1976। इस दिन रैणी और आसपास के गांवों के कुल 2400 पेड़ों को काटने का आदेश दे दिया गया। इन जंगलों को बचाने के लिए लंबे समय से आंदोलन चल रहा था। गांव के स्त्री पुरुषों ने बड़ी मुस्तैदी से मोर्चा संभाल रखा था और हर परिस्थिति का सामना करने के लिए वे तैयार थे।
6: लेकिन संयोग कहिए कि उसी दिन गांव के लोगों को उनके उन खेतों का मुआवजा दिए जाने का आदेश हुआ जो सन 1962 के अधिग्रहण के कारण उनसे छिन गए थे। रैणी, मलारी और लाता गांव के लगभग सभी पुरुष मुआवजा लेने जिला मुख्यालय चमोली चले गए।
5: इधर पुरुषों की अनुपस्थिति में 100 से भी अधिक मजदूर रैणी और उसके आसपास के गांवों के जंगलों की ओर बढ़ने लगे। गौरा देवी उस समय गांव में ही महिला मंगल दल की स्त्रियों के साथ बातचीत कर रही थीं। उन्हें नहीं पता था कि ठेकेदारों की अगुवाई में मजदूरों का दल जंगल की ओर आ रहा है।
6: और तभी गांव की एक लड़की दौड़ती हुई आई। वो बहुत डरी हुई थी।
7: करमा।

0: तो श्रोताओं, अभी आपने सुना कार्यक्रम गौरा देवी, और इसी के साथ हमारा आज का प्रसारण यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: మీరింతవరకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
4: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
5: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
4: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
5: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
4: ఆకాశవాణి
5: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఢిల్లీ నుండి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే లవ్లీన్ నిగమ్. राष्ट्रपति द्रौपदी मुर्मू ने आज नई दिल्ली में जनजातीय विकास पर राष्ट्रीय सम्मेलन का उद्घाटन करते हुए कहा कि जनजातीय सांस्कृतिक रूप से बहुत धनी हैं. उन्होंने कहा कि जनजातीय आत्मसम्मान के साथ जीते हैं. राष्ट्रपति इस समय सम्मेलन को संबोधित कर रही हैं. आइए सुनते हैं उनका संबोधन.
2: खेलकूद में आज भी एक ऐसे वाला कपड़ा का बोल बना के वो खेलते हैं. उसका कोई

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 గ్లోరియస్ ఇయర్స్, 1936 to 2026. It's a sixer. ఆకాశవాణి 90 ఇయర్స్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట ప్రేమాభిషేకం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. రచన దాసరి నారాయణరావు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జి కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట సీతారాములు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడారు. రచన వేటూరి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు. హైదరాబాద్ నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డికే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఐటీడీపీ బలోపేతంపై జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సునుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సమాజం సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైందని కొనియాడారు. గిరిజన తెగలను సామాజికంగా ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి జరగాలని ఆమె పిలుపునిచ్చారు. అభివృద్ది ఫలాలు సమాజంలో చివరి ఇంటికి, మారుమూల ఉన్న చివరి గ్రామానికి సైతం తప్పక చేరాలని ఆమె ఆకాంక్షించారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపైన ఆదివాసీల్లో కొన్ని వర్గాలకు ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని, వారికి సమాచారం అందించాలని ఆమె అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్న

సాగుతున్న జనజాతీయ గరీమ్ ఉత్సవ్ 2026లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపైన ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతిక ఆధారిత సేవల పంపిణీ వంటి కీలక అంశాలపైన విస్తృతంగా చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ జాతీయ సదస్సులో పాల్గొంటున్నారు. కర్ణాటకలో ఈరోజు నూతన నాయకత్వ పర్వం ప్రారంభం కానుంది. రాష్ట 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకే శివగా ఎంతో ప్రజాదరణ పొందిన, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ ఈ సాయంత్రం 4:05 రాజ్భవన్లోని గ్లాస్ హౌస్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనతో పాటు కొద్దిమంది కేబినెట్ మంత్రులు కూడా ఈవేళ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం పొందనున్నారు. గత నెల మే 28వ తేదీన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం 64 ఏళ్ల డీకే శివకుమార్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి మార్గం సుగమమైంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలాతో పాటు పలువురు మత పెద్దలు, కార్మికులు, రచయితలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. వీటితో పాటు డీకే శివకుమార్ స్వగ్రామమైన దొడ్డలహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. వెనిజులా తాత్కాలిక రాష్ట్రపతి డెల్సీ రోడ్రిక్స్ ఈ వెంట నుంచి 5 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత వెనిజులా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించనున్నారు. ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ వంటి కీలక రంగాల్లో పరస్పరం సహకారానికి కల అవకాశాలను అన్వేషించనున్నాయి. వెనిజువలా అధ్యక్షురాలి పర్యటన గురించి నిన్న న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రణ్ధీర్ జైస్వాల్, రోడ్రిక్స్ వెంట విదేశాంగ, ఆర్థిక అభివృద్ది, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉందని తెలియజేశారు. భారత్ వెనిజులా దేశాల మధ్య ముఖ్యంగా ఇంధన వాణిజ్య రంగాల్లో స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తుందని భావిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే చర్చల్లో ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునర్వినియోగ ఇంధనం వంటి పరస్పర ప్రయోజనకరమైన అంశాల్లో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపైన ఇరుపక్షాలు చర్చిస్తాయి. తమ పర్యటనలో భాగంగా వెనిజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలను కూడా సందర్శిస్తుంది. భారత్ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడంతో పాటు సంయుక్త భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడమే వెనిజులా అధ్యక్షురాలి పర్యటనలో ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత యువత సైక్లింగ్ను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని, మరింత ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన హరిత భారతదేశ నిర్మాణోద్యమంలో ముందుండాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశం ఇస్తూ ఆయన సైక్లింగ్ క్రమం తప్పకుండా ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా సమతుల్యంతో కూడిన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత రవాణాకు ఎంతో దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. సైక్లింగ్ అనేది వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి కూడా తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జూన్3వ తేదీన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుకుంటారు. సైకిల్ను అత్యంత సరళమైన, చౌకైన, నమ్మకమైన, పర్యావరణానుకూలమైన రవాణా సాధనంగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచి మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం కింద ఇలాంటి నేరాలకి

0: పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని కూడా సుప్రీంకోర్టు తేల్చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి పెళ్లైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగది కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇందుకు సంబంధించిన ఇచ్చిన ఒక తీర్పును పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరఫేల్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాలు అంటే కంపాషనెట్ అపాయింట్మెంట్ ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవి విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యునికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలనే అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందజేస్తారు. అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం అన్నపూర్ణ యోజన ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. మొదటి దశలో భాగంగా అర్హులైన లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈవేళ నుంచే నేరుగా 3,000 రూపాయలు జమ అవుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు తెలుగులో జాతీయ వార్తలు విన్నారు. హైదరాబాద్ కేంద్రం నుండి మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం 102. మరి ఈనాటి కార్యక్రమంలో కార్మికుల కార్యక్రమం

0: కార్మికుల కార్యక్రమంలో భాగంగా ఆపదలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి అనే అంశాన్ని వింటారు. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి ఈ అంశంపై విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఈఎస్ఐసి సబ్ రీజనల్ ఆఫీస్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న శ్రీ వి శ్యామ్ ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
2: సమాజంలో

0: అనేక స్థాయిల్లో ప్రజలుంటారు. వారిలో సంఘటిత సంస్థల్లో పనిచేస్తున్నా కూడా ఎక్కువ మొత్తంలో జీతాలు పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకొంతమంది తక్కువ మొత్తంలోనే జీతాలు పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వారందరికీ కూడా అవసరం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళుగా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒకసారి వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళని ఆదుకోలేదు. దానికోసమే సాంఘిక భద్రత అనేది చాలా అవసరం. ఇందుకోసమే ప్రభుత్వం వాళ్ళు కార్మిక రాజ్య బీమా సంస్థని ఏర్పరిచి వాళ్ళకి ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు మన కార్యక్రమంలో ఈఎస్ఐసి అంటే కార్మిక రాజ్య బీమా సంస్థ ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఇచ్చేటువంటి సౌకర్యాల్ని కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఏ విధంగా వాటిని వినియోగించుకోవాలి అనేటువంటి అంశం సంబంధించి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సబ్ రీజనల్ ఆఫీస్ మనకి వైజాగ్లో ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ ఆఫీసులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ వి శ్యాంప్రసాద్ గారు ఆకాశవాణి స్టూడియోస్కు ఇచ్చేశారు. ఆయన అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. శ్యాంప్రసాద్ గారు నమస్కారం అండి.
1: నమస్తే సార్.
0: ప్రధానంగా ఈ ఈఎస్ఐ కార్పొరేషన్ అంటే కార్మిక రాజ్య బీమా సంస్థ అసలు ఎందుకు పెట్టారు?
1: కార్మిక రాజ్య బీమా సంస్థ అనేది ఈఎస్ఐ చట్టం 1948 ద్వారా భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు 41, 42 మరియు 43లో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా కర్మాగారాలు మరియు సంస్థల్లో పనిచేసే సంఘటిత కార్మికుల సామాజిక మరియు ఆర్థిక భద్రత కొరకు స్థాపించబడింది. ఈ చట్టము 24 ఫిబ్రవరి 1952 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకము మొదట్లో 120,000 మంది కార్మికులతో ప్రారంభమయ్యి దశల వారీగా భారతదేశం మొత్తం విస్తరించి ఇప్పుడు ఈ పథకం కింద 22.24 లక్షల కర్మాగారాలు మరియు సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. వాటిలో పనిచేసే 3.72 కోట్ల కార్మికులు ఈఎస్ఐ పథకంలో నమోదు కాబడ్డారు. కార్మికులు వారి యొక్క కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు 14.44 కోట్ల ఈఎస్ఐ లబ్ధిదారులు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఈ పథకము అన్ని ప్రాంతాల్లో పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఈఎస్ఐ ముఖ్య కార్యాలయము ఢిల్లీలో ఉంది. ఈ సంస్థ కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రలో జిల్లాలు ఈఎస్ఐసి ఉప ప్రాంతీయ కార్యాలయము విశాఖపట్నం పరిధిలోకి వస్తాయి. ఈ కార్యాలయ పరిధిలో సుమారు 21,000 కర్మాగారాలు మరియు సంస్థలు, వీటిలో పనిచేసే 4.03 లక్షల బీమాదారులు నమోదు చేసుకున్నారు. మొత్తంగా 15.66 లక్షల లబ్ధిదారులు ఈ ప్రయోజనాలను పొందుతున్నారు.
0: శ్యాంప్రసాద్ గారు, ముఖ్యంగా ఈ సంస్థ ప్రధానంగా ఏ ఉద్దేశంతో మొదలుపెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు?
1: కార్మిక రాజ్య బీమా చట్టము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ చట్టం కింద నమోదు కాబడిన కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులకి వైద్య సౌకర్యం కల్పించటము, కార్మికులు అనారోగ్యానికి గురైనప్పుడు, కార్మికురాలు ప్రసవించినప్పుడు, కార్మికులు ఉద్యోగ సంబంధిత ప్రమాదాలకు గురైనప్పుడు మరియు ఆ ప్రమాదాల వలన అంగవైకల్యం సంభవించినప్పుడు, లేక కొన్ని సందర్భాల్లో ప్రమాదాల్లో కార్మికులు చనిపోవడం జరుగుతుంది, అటువంటి సందర్భాల్లో కూడా ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: ఓహో, నిజంగా అసలు ఎవరు దీనికి లబ్ధిదారులుగా ఉంటారు, ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది?
1: సార్, ఏదైనా కర్మాగారాలు కానీ సంస్థలు కానీ 10 మంది కన్నా ఎక్కువ కార్మికులు కనుక పనిచేస్తుంటే తప్పకుండా విధిగా ఈ చట్టం కింద పరిధిలోకి రావాలి. సంస్థలు అనగా సినిమా హాల్లు కావచ్చు, రవాణా సంస్థలు కావచ్చు, ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు, వార్తా సంస్థలు కావచ్చు, హోటల్స్, రెస్టారెంట్స్, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ప్రైవేట్ విద్యా సంస్థలు, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్లు, ల్యాబ్స్, పెట్రోల్ బంకులు, సెక్యూరిటీ సంస్థలు మరియు లేబర్ సప్లై కాంట్రాక్టర్లు మొదలైన వారందరూ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తారు.
0: ఓహో, అంటే ఇక్కడ సంస్థలో పనిచేసే వాళ్ళు కొంతమంది కొన్ని రోజులు పనిచేస్తుంటారు, కొన్ని రోజులు మానేస్తుంటారు, మరి ఇలాంటప్పుడు ఎవరు దీనికి ఎలిజిబుల్, దీంట్లో ఎవరు చేరొచ్చు?
1: మనకి కర్మాగారాలకి సంస్థలకి ఎట్లయితే మనం 10 మంది కార్మికులు కావాలన్నామో అట్లానే ఆ కార్మికుల్లో కూడా ఎవరైతే నెలసరి ఈ గ్రాస్ శాలరీ 21,000 అంతకన్నా తక్కువ మంది ఉంటారో వాళ్ళకి విధిగా ఈఎస్ఐ అనేది వర్తింపచేయాలి. ఎవరికైనా సరే 21,000 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని ఈఎస్ఐలో మనము కవరేజ్ చేసుకోకూడదు. ఎవరైతే ఈ 21,000 నుండి బిలో డ్రా చేస్తారో వాళ్ళని మాత్రమే బీమాదారులుగా మనం గుర్తిస్తాము. అదే

0: అటువంటి కార్మికులు ఏదన్నా వికలాంగులు అయితే గనక వాళ్ళు 21,000 ప్లేస్లో 25,000 డ్రా చేస్తున్నా సరే వాళ్ళని కూడా మనం బీమాదారుల కింద కన్సిడర్ చేస్తాం. కానీ ఇట్లా బీమాదారులుగా కన్సిడర్ చేసేటప్పుడు వాళ్ళు ఏదన్నా ఓవర్ టైం ఎలవెన్స్ ఓటీ ఎలవెన్స్ ఏదన్నా ఉంటే గనక దాన్ని మనం మినహాయించి చూడాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక కార్మికుడు 25,000 సంపాదిస్తున్నాడు గ్రాసు, అతనికి ఓటీ 5,000 అయినప్పుడు అతని ఓటీ తీసేస్తే 20,000 వస్తుంది. అంటే 20,000 21,000 కన్నా తక్కువ కాబట్టి అతని బీమాదారుని కింద మనం కన్సిడర్ చేయాలి. కానీ కాంట్రిబ్యూషన్ కట్టేటప్పుడు మాత్రం ఈఎస్ఐ చందా కట్టేటప్పుడు మాత్రం అతనికి 25,000 మీద కట్టవలసి ఉంటుంది.
1: ఇందాక మీరు అన్నట్టుగా 21,000 రూపాయలు నెలకి గ్రాస్ శాలరీ అంతకన్నా తక్కువ వచ్చేవాడు అందరికీ ఈ బీమా వర్తిస్తుందన్నారు కదా. ఈ బీమా వర్తించాలంటే ఆ సంస్థలో కానీ ఆ ఫ్యాక్టరీలో కానీ ఎంతకాలం పనిచేసి ఉండాలి వాళ్ళు?
0: సార్ మంచి ప్రశ్న వేశారు. కార్మికుడు చేరిన మొదటి రోజు నుంచి ఈ బీమా అనేది కల్పించాలి. ఎందుకంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ సంస్థ కానీ ఏదైనా ఒకసారి ఈఎస్ఐ కింద రిజిస్టర్ అయితే కనుక దానిలో మొదటి రోజు నుంచి ఈ రోజు జాయిన్ అయ్యాను, కొంతకాలం నేను ఇతన్ని చూద్దాము, తర్వాత పర్మనెంట్ చేసిన తర్వాత ఈఎస్ఐ వర్తింప చేద్దాము, ఇటువంటి నియమం ఉండదు. మొదటి రోజు నుంచి అతని యొక్క నెలసరి జీతము 21,000 కన్నా తక్కువ ఉంటే విధిగా మొదటి రోజు నుంచి అతనికి ఈ బీమా అనేది వర్తింపచేయాలి. వీళ్ళని రిజిస్టర్ చేయడానికి చట్ట ప్రకారము మ్యాక్సిమం 10 డేస్ లోపల రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. అదే కర్మాగారాలు అయితే కనుక ఎప్పుడైతే 10 మంది టచ్ అవుతారో వాళ్ళు మ్యాక్సిమం 15 రోజుల లోపల రిజిస్టర్ చేసుకోవాలి. అదే కార్మికుడిని రిజిస్టర్ చేయాలంటే కనుక మ్యాక్సిమం 10 డేస్ లోపల విధిగా ఈఎస్ఐ కింద రిజిస్టర్ చేయాల్సి వస్తుంది.
1: మీరు అన్నటువంటి ఈ సంస్థల్లో యజమానులు ఆ సంస్థల్ని మీ కార్మిక రాజ్య బీమా సంస్థ దగ్గర రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయాలా, వాళ్ళ ఇష్టమా?
0: సార్ ఇది కార్మిక రాజ్య బీమా సంస్థ లేకపోతే కార్మిక రాజ్య బీమా చట్టం అనేది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పరిచిన అతిపెద్ద సామాజిక భద్రతా చట్టము. ఎందుకంటే ఈ చట్టం రాకముందు మనకి వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923 అని ఉండేది. దానికి ఈఎస్ఐకి డిఫరెన్స్ ఏమిటంటే మీకు వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్లో ఏదైనా కార్మికుడికి ఏదైనా గాయం తగిలితే ఇంత కాంపెన్సేషన్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏ విధమైన మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే కొన్ని నగదు ప్రయోజనాలు ఉండవు. కానీ ఈఎస్ఐ 1948 యాక్ట్ చేసిన తర్వాత 1952 నుంచి ఇది ప్రవేశము కల్పించిన తర్వాత ఒక యజమాని ఈఎస్ఐ పరిధిలోకి వచ్చిన తర్వాత అతను వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923ని కానీ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961ని కానీ ఫాలో కావాల్సిన అవసరం ఉండదు. ఈ రెండింటి నుంచి పూర్తి మినహాయింపు వర్తిస్తుంది.
1: ఇప్పుడు యజమానులు ప్రత్యేకంగా మరి వాళ్ళ సంస్థని అలాగే వాళ్ళ కార్మికుల్ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఈ బీమా కింద చేర్పించడం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రయోజనాలు ఉన్నాయా ప్రత్యేకంగా?
0: సార్ యజమాని ఏదైతే తను ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ కడుతున్నారో ఆ అమౌంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద ఇన్కమ్ కింద నుంచి ఎక్స్క్లూడ్ చేయబడుతుంది. అలానే ఎప్పుడైతే ఒక కర్మాగారంలో కార్మికులు బీమాకృతులు అవుతారో, ఎప్పుడైతే ఇన్సూర్డ్ పర్సన్స్ అవుతారో, వాళ్ళ యొక్క సంస్థకి మంచి ఉత్పాదక శక్తి పెరగడానికి కూడా దోహదపడుతుంది. ఈ విధంగా ఎంప్లాయర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఈ స్కీమ్.
1: ఇప్పుడు కొంతమంది కార్మికులు కానీ ఉద్యోగులు కానీ చేరినప్పుడు మీరు అన్నట్టు 21,000 రూపాయల కన్నా తక్కువ శాలరీ ఉంటుంది, తర్వాత కొంతకాలానికి పెరిగిద్ది, అప్పుడు కూడా వీళ్ళు దీంట్లో మెంబర్స్గా కొనసాగుతారా?
0: సార్ ఇది మంచి ప్రశ్న. యాక్చువల్ ఈఎస్ఐ అనేది కాంట్రిబ్యూషను 2 అవధుల్లో జరుగుతుంది, 2 రిటర్న్స్లో జరుగుతుంది. ఒకటి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, ఇంకొకటి అక్టోబర్ నుంచి మార్చి వరకు. ఈ అవధి స్టార్టింగ్లో అంటే ఏప్రిల్లో కనుక ఎవరైనా కనుక ఈఎస్ఐ కవరేజ్ లిమిట్లో ఉంటే అంటే 21,000 కన్నా తక్కువ డ్రా చేస్తూ వాళ్ళకి కనుక ఈఎస్ఐ డిడక్షన్ స్టార్ట్ చేస్తే ఈ ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యలో ఒకవేళ ఏదైనా ఇంక్రిమెంట్స్ వల్ల కానీ ఏదైనా కనుక వాళ్ళ శాలరీ పెరిగినా సరే ఆ పెరిగిన శాలరీ మీద సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. తర్వాత అక్టోబర్ నుంచి వాళ్ళని ఎగ్జెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదివరకే మనం అనుకున్నాము 21,000 దాటిన వాళ్ళు ఈఎస్ఐ పరిధిలోకి రారు.
1: ఇకపోతే యజమానులు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు, అలాగే మరి ఎంప్లాయీస్ కార్మికులు కూడా విడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. యజమానులు వాళ్ళ తరపున మీకు ఏదైనా కట్టాల్సి ఉంటుందా, లేకపోతే ఉద్యోగుల శాలరీలోంచే తీసి మీకు కడతారా?
0: ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ అనేది కార్మికుల జీతంలోంచి 0.75% అంటే 100కి 75 పైసలు చొప్పున చందాగా లెక్కించి కార్మికుడి జీతంలోంచి మినహాయించే విధానం ఉంటుంది. అలానే యజమాని తన చందా తరఫున 3.25% అంటే ఓవరాల్గా 4% చొప్పున ప్రతి నెల 15వ తారీఖు లోపల ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. అలానే 176 రూపాయల కన్నా

0: ఎవరైనా కనుక తక్కువ దినసరి వేతనం ఉండే కార్మికులు వాళ్ళ యొక్క చందా నుంచి, అంటే ఒక కార్మికుడికి ఏదన్నా నెలసరి జీతము ఎంత అయితే వస్తుందో దాన్ని డివైడెడ్ బై తను చేసిన నెంబర్ ఆఫ్ డేస్ వేస్తే 176 రూపాయల కన్నా తక్కువ వస్తుందో వాళ్ళకి కార్మికుడికి సంబంధించి 0.75% కట్టాల్సిన అవసరం ఉండదు. కేవలము యాజమాన్యం తరఫున 3.25% కడితే కనుక మిగతా కార్మికులకి ఎట్లయితే వస్తున్నాయో అన్ని రకాల బెనిఫిట్స్ వీళ్ళకు వస్తాయి. వీళ్ళని మేము ఎగ్జెంప్టెడ్ ఎంప్లాయీస్ అని అంటాము.
1: అంటే రోజుకు 176 రూపాయల కన్నా తక్కువ వచ్చేటువంటి కార్మికులకి ప్రత్యేకంగా కార్మికులు కట్టాల్సినటువంటి అవసరం లేదు, యజమానులు కట్టేది సరిపోతుంది. ఇక ఈ యజమానులు కార్మికులు మరి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంలో ఖచ్చితంగా ఆ సంస్థ మొదలైన తర్వాత ఇంతలోపు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఏదన్నా ఉంటుందా
0: సార్? ఇక్కడ ఏదైనా కర్మాగారము స్టార్టింగ్ టైం అనేది ఇంపార్టెంట్ కాదు. కర్మాగారము స్టార్ట్ అయిన తర్వాత లేకపోతే ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఏ తేదీన ఏదో ఒక తేదీన 10 మంది కనుక కార్మికులు కనుక పనిచేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ డేట్ నుంచి మ్యాండేటరీగా ఈఎస్ఐ కింద రిజిస్టర్ చేసుకోవాలి. మీరు అన్న ప్రశ్న అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. చాలా మందిలో ఒక అపోహ ఉంది సార్, నాకు ఈరోజు 10 మంది ఉన్నారు, నాకు నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి 5గురే ఉంటారు, మరి నేను ఈఎస్ఐ కట్టక్కర్లేదా? చట్ట ప్రకారము ఒకసారి ఈఎస్ఐ పరిధిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కార్మికుల సంఖ్య 10 కన్నా తగ్గినా సరే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కంటిన్యూగా చేస్తూ కట్టాల్సిందే. ఏదైనా కర్మాగారం కంప్లీట్గా మూసివేత జరిగే వరకు కూడా కంప్లీట్గా కట్టాల్సిందే.
1: రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ సంస్థలకు ఏదైనా ఖర్చు అవుతుందా?
0: సార్ ఇది ఏమీ ఖర్చు ఏమి లేదు సార్, ఇవాళ రేపు అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. సో మొత్తము ఈ కర్మాగారాలు కానీ సంస్థలు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 3 రకాల దారులు ఉన్నాయి. శ్రమ సువిధ పోర్టల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలానే ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయితే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటే ఎంసీఏ పోర్టల్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. మూడోది ఒకవేళ ఏమైనా లేబర్ కాంట్రాక్టర్స్, మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ వాళ్ళు అయితే ఈఎస్ఐసి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ 3 విండోస్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంప్లాయర్ ఎప్పుడైతే కనుక తను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడో అతనికి 17 డిజిట్లా యునీక్ యూజర్ ఐడి వస్తుంది, తన మెయిల్ ఐడికి పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా ఈఎస్ఐ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి తన ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక సబ్మిట్ చేస్తే ఇన్స్టంటేనియస్గా ఇమీడియట్గా ఆటోమేటిక్గా ఈఎస్ఐ నెంబర్ అలాట్ అయిపోతుంది, తనకి సంబంధించిన గుర్తింపు కార్డు, ఈ పహచాన్ కార్డు కూడా వెంటనే తను ప్రింట్ తీసి కార్మికుడికి ఇస్తే ఆ రోజు నుంచి 3 నెలల పాటు హ్యాపీగా ప్రాథమిక సెకండరీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
1: ఇకపోతే యజమానులు ఈరోజు కొంతమందిని రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళ ఎంప్లాయీస్ని, మళ్ళీ కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకొంతమంది వచ్చారు. ఈ ఎంప్లాయీస్ రిజిస్ట్రేషన్ని కొనసాగిస్తూ ఉండాలి, ఇంతకాలానికి ఒకసారి చేస్తూ ఉండాలని ఏదన్నా ఉంటుందా
0: సార్? రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఈ నెలలో పనిచేసిన కార్మికుడు వచ్చే నెల రావాలని లేదు. వాళ్ళు ఫైల్ చేసేటప్పుడే నెంబర్ ఆఫ్ డేస్ 0, వేజెస్ 0 పెట్టి మాకు డిఫరెంట్ డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటాయి, నో వర్క్, లెఫ్ట్ ఇట్లా ఉంటాయి, అవుట్ ఆఫ్ కవరేజ్, దానికి సంబంధించిన రిమార్క్స్ కనుక ఇస్తే నెక్స్ట్ మంత్ ఆ ఎంప్లాయీ వాళ్ళ డేటాబేస్ లో కనిపించరు. అట్లా ప్రతి నెల కూడా ఎవరైతే తన దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తను ఈఎస్ఐ అనేది కట్టాలి. వాళ్ళకి నేను నెంబర్ ఆఫ్ డేస్, వాళ్ళ వేజెస్ కనుక సిస్టమ్కి ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా చలాన్ 4% క్యాల్కులేట్ చేసుకొని చలాన్ జనరేట్ అవుతుంది, అది 15వ తారీఖు లోపల కట్టేసేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో ఈఎస్ఐ నెంబరు అనేది యునిక్ నెంబర్. చాలా మందికి తెలియదు ఏంటంటే ఈఎస్ఐ నెంబరు 10 డిజిట్స్ ఎంప్లాయీకి ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్. ఈ రోజు నాకు ఇక్కడ ఒక ఈఎస్ఐ నెంబర్ అలాట్ అయితే కనుక నేను ఇక్కడ ఉద్యోగం అనేసి వేరే చోటకి వెళ్ళినా, లేకపోతే నేను ఒక పార్ట్ టైం ఎంప్లాయీ అండి వేరే సంస్థలో నేను పనిచేసినా సరే ఇదే ఈఎస్ఐ మీద ఫైల్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని వివిధ రకాలైన నగదు ప్రయోజనాలు ఉంటాయి. అట్లానే సూపర్ స్పెషాలిటీ కూడా, ఎంటైటిల్మెంట్ కూడా మీ నెంబర్ ఆఫ్ డేస్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి కార్మికుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈఎస్ఐ నెంబరు రిజిస్టర్ అయినది అది పర్మనెంట్ నెంబరు. ఎంప్లాయర్ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి తన హోమ్ పేజీలో చూసినప్పుడు సెర్చ్ ది ఇన్సూర్డ్ పర్సన్ బై మొబైల్ నెంబర్, యుఏఎన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు వెళ్ళి ఆ ఎంప్లాయీకి సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, యుఏఎన్ నెంబర్ కానీ వీటిలో ఏదో ఒకటి కనుక వాళ్ళు ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా ఈఎస్ఐ సర్వర్ నుంచి అతను ఆల్రెడీ ఏ నెంబర్ మీద అయితే ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో ఆ నెంబర్ తెలుస్తుంది. ఆ నెంబర్ని వీళ్ళు ఉపయోగించి ఆ ఎంప్లాయీకి సంబంధించిన మంత్లీ చందా కట్టచ్చు.
1: బాగుందండి. ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ విధానంలో చందాలు కట్టడం కానీ ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవటం కానీ కొంతమంది మరి యజమానులు

0: చేయకపోయి ఉండొచ్చు, రకరకాల కారణాలుగా ఉండొచ్చు. మరి అలాంటి వాళ్ళు మరి మధ్యలో చాలాకాలమైంది మొదలుపెట్టి మరి చేయలేదు, ఇప్పుడు చేసుకొని ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ని మీరు బీమాలోకి మార్చుకోవచ్చు.
1: గౌరవనీయులైన సెంట్రల్ లేబర్ మినిస్టర్ గారు, ఆయన కార్పొరేషన్కి చైర్మన్ గారు కూడా ఒక స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. స్ప్రీ, SPREE, స్ప్రీ మీన్స్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. మీరు అన్న ఈ సమస్య ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక సంస్థ నడుపుతున్నాను, నా దగ్గర ఒక 20 మంది ఉన్నారు, నాకు 10 మందికి మాత్రమే నేను రిజిస్టర్ చేశాను. ఇప్పుడు నేను ఆ మిగతా 10 మంది ఒక 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తున్నారు, నేను వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే కనుక వాళ్ళకి మళ్ళీ పాత లయబిలిటీ వస్తుందేమో, పాత ఇన్స్పెక్షన్స్ ఎవరన్నా వస్తే కనుక దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారనే ఉద్దేశంతో కొంతమంది భయంతో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. కానీ ఈ స్ప్రీ పీరియడ్ ఏదైతే నేను చెప్పడం జరిగిందో, స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్, ఇది విండో పీరియడ్ 1 జూలై 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు. ఈ పీరియడ్లో ఆల్రెడీ ఈఎస్ఐ కింద రిజిస్టర్ అయిన కర్మాగారాలు కానీ సంస్థలు కానీ, ఇలా లెఫ్ట్ అవుట్ అయిన ఎంప్లాయీస్ని ఎవరినైతే వివిధ కారణాల వల్ల రిజిస్టర్ చేయలేకపోయారో వాళ్ళని ఈ పీరియడ్లో కనుక రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కనుక ఇప్పటి నుంచి ఇవ్వగలిగితే కనుక కార్పొరేషన్ ప్రీవియస్ లయబిలిటీస్ కానీ ఏమి క్వశ్చన్ చేయకుండా, ఎందుకంటే మేము ప్రీవియస్ కాంట్రిబ్యూషన్ క్లెయిమ్ చేయము, ప్రీవియస్ బెనిఫిట్ ఇవ్వము, దీని ద్వారా ఎక్కువ కార్మికులకి ఈ యొక్క స్కీమ్ని ఎక్స్టెండ్ చేసిన వాళ్ళు అవుతారు.
0: అంటే ఇప్పుడు కొత్తగా కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ ఇంకా ఏమైనా చేర్చకపోతే ఇప్పుడైనా చేర్చవచ్చు, అది కూడా ప్రత్యేకంగా ఈ పథకం కింద.
1: కానీ దీంట్లో ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది సార్. అంటే ఈ మనము ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఏదైనా సంస్థ కానీ కర్మాగారం కానీ 10 మంది ఉంటే మ్యాండేటరీగా 15 రోజుల లోపల రిజిస్టర్ చేసుకోవాలి. కానీ కొంతమందికి ఆ అవగాహన ఉండదు, ఎందుకంటే మేము ఇప్పుడు యాక్చువల్గా మా స్టాఫ్ కూడా ఫీల్డ్లో కూడా ఈ స్కీమ్ గురించి వెళ్తున్నారు. మా దగ్గర డేటా అంతా ఉంటుంది, పిఎఫ్లో రిజిస్టర్ అయిన వాళ్ళది కానీ, లేబర్ డేటా కానీ, ఎంఎస్ఎంఈ డేటా కానీ, స్కూల్స్ డేటా కానీ మాకు ఖచ్చితంగా తెలుస్తుంది. 10 మంది ఉన్నారు కానీ ఈ వాళ్ళు గనక ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే, ఏదైనా ఒక స్కూల్ ఉదాహరణకి ఒక 4-5 ఏళ్ళ నుంచి ఉంది, వాళ్ళు ఆల్రెడీ స్కూల్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తారు, మాకు 10 మంది టీచింగ్ ఉన్నారు, నాన్ టీచింగ్ ఉన్నారు అని చెప్పి పిఎఫ్ రిజిస్టర్ అవుతారు 20 మందితో. 3-4 ఏళ్ల క్రితం వాళ్ళ డేటాబేస్ ప్రకారం ఉంటుంది. అంటే వీళ్ళందరూ 4-5 ఏళ్ల క్రితమే రిజిస్టర్ అయి ఉండాలి, కానీ రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు ఈ రోజు ఈ స్క్రీన్ కనుక ఉపయోగించుకోకుండా కనుక వాళ్ళు అట్లా నిర్లిప్తత వహిస్తే, 1 జనవరి నుంచి మా ఇన్స్పెక్టర్లు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళకి చట్టపరంగా 5 ఏళ్ల రికార్డ్స్ వెరిఫై చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ కవరేజ్ 5 ఇయర్స్ బ్యాక్ కానీ, లేకపోతే ఈ మధ్యలో ఎప్పుడైతే మీరు 10 మంది టచ్ అవుతారో అక్కడి నుంచి రిజిస్టర్ చేస్తే అక్కడి నుంచి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీస్, డ్యామేజెస్, చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ స్ప్రీ టైంలో ఇట్లా రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇమీడియట్గా ఈ స్కీమ్ను ఉపయోగించుకొని వెంటనే ఈఎస్ఐ పరిధిలోకి రావటం అనేది మంచిది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, ఫ్యూచర్లో మీకు పాత లయబిలిటీ ఉండదు, ఏ విధమైన పెనాల్టీ కానీ ప్రాసిక్యూషన్ యాక్షన్స్ కానీ ఉండవు.
0: ఇకపోతే ప్రధానంగా ఈఎస్ఐసి కింద బీమా తీసుకున్న తర్వాత ఏ వసతులు, ఏ సౌకర్యాలు ఉంటాయి
1: సార్? ఈఎస్ఐ చట్ట పరిధిలోకి వచ్చి బీమాదారుడైన కార్మికుడికి 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒక సైడు వైద్య ప్రయోజనం అనేది ఉంటుంది, రెండో సైడ్ వచ్చేటప్పటికి క్యాష్ బెనిఫిట్స్ అంటే నగదు ప్రయోజనాలు అనేది ఉంటాయి. మొదట మీకు మెడికల్ బెనిఫిట్ గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. భారత రాజ్యాంగం ప్రకారము ఈ హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిఎంఎస్ డిపార్ట్మెంట్ అనేది ఈ మెడికల్ సర్వీసెస్ చూస్తుంది. ఈ కార్మికులకు సంబంధించిన వైద్య సదుపాయాలని ఇదే చూస్తుంది. ఈ వైద్య సదుపాయాలని మనం 3 భాగాలుగా చూడాలి. 1 ప్రైమరీ మెడికల్ కేరు, సెకండరీ మెడికల్ కేరు, సూపర్ స్పెషాలిటీ మెడికల్ కేరు. ఈ డిఎంఎస్ డిపార్ట్మెంటు రకరకాల డిస్పెన్సరీల ద్వారా, ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా ఈ ప్రాథమిక మరియు ద్వితీయ శ్రేణి మెడికల్ సర్వీసెస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనికి కార్మికుడు, కార్మికుడి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారు. సూపర్ స్పెషాలిటీ వచ్చేటప్పటికి ఈఎస్ఐసి కార్పొరేషన్ మాది రీజనల్ ఆఫీసులో విజయవాడలో ఉంది, అక్కడ రీజనల్ డైరెక్టర్ గారు సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన టైప్ హాస్పిటల్స్తో అగ్రిమెంట్ చేసుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ అంతా కూడా ఈఎస్ఐసి కార్పొరేషన్ అనేది చూడటం అనేది జరుగుతుంది.
0: అంటే ప్రధానంగా వీళ్ళకు వచ్చేటువంటి ఈ వైద్య సౌకర్యాల్లో ఎలాంటి స్థితిలో ఈ వైద్య సౌకర్యం పొందాలి అనేటువంటి విషయం కార్మికులకి అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఈ సౌకర్యం పొందాలో కొద్ది వివరంగా తెలియదు.

0: ఈ మెడికల్ బెనిఫిట్ అనేది ఒక కార్మికుడు చేరిన మొదటి రోజు నుంచి కూడా ఇది లభిస్తుంది. ఈఎస్ఐ స్కీమ్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే మెడికల్ స్కీమ్ ఒక్కరోజు పనిచేసినా సరే ఈఎస్ఐ కట్టాలి. ఎందుకు కట్టాలి? ఈరోజు నేను పనిచేశాను మీ కర్మాగారంలో, రేపటి నుంచి రాలేదు, కానీ ఆ ఒక్కరోజుకి కనుక నాకు ఇన్స్టంటేనియస్గా మీరు సిస్టంలో నాకు ఇచ్చిన వేజెస్, నాకు ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్ ఫైలింగ్ ఒక నెల తర్వాత చేస్తారు, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం ఇమీడియట్గా చేయగలి ఈఎస్ఐ కార్డు కనుక నాకు ఇవ్వగలిగితే నేను నా ఫ్యామిలీ మెంబర్సు ప్రైమరీ మెడికల్ సర్వీసు, సెకండరీ మెడికల్ సర్వీసు 3 మంత్స్ పాటు కంటిన్యూస్గా మేము ఉపయోగించుకోవచ్చు. అందుకనే ఈఎస్ఐ మేము చెప్పేది ఏంటంటే ఏదైనా కర్మాగారాలు కానీ సంస్థలు కానీ మీరు ఎంప్లాయీ ఎన్నాళ్ళు పనిచేస్తున్నాడు అనేది చూడొద్దు. అతను ఒకరోజు పనిచేస్తాడా, టెంపరీనా, కాంట్రాక్టా, ఇదంతా ఏమీ సంబంధం లేదు. మీరు వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటున్నారు, మీరు అంత ఇంత నగదు రూపంలో కానీ చెక్ రూపంలో కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఎలా అయినా చేయనివ్వండి. మీకు ఎంప్లాయర్ మాస్టర్ సర్వెంట్ రిలేషన్ కనుక ఆటోమేటిక్గా ఏర్పడితే అటువంటి వాళ్ళందరికీ మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ ఈఎస్ఐ కార్డు, ఈ పహచాన్ కార్డు ఇవ్వగలిగితే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా ప్రాథమికంగా మరియు ద్వితీయ శ్రేణి మెడికల్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఈరోజు నేను వర్కర్ని ఇక్కడ నేను చేస్తుండొచ్చు, తర్వాత నేను పనిచేయను నాకు గడవదు కాబట్టి ఇంకో కంపెనీకి వెళ్ళి నేను ఇంకో చోట పనిచేస్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు నా ఈఎస్ఐ కార్డు నెంబర్ చెప్తాను, అక్కడ వాళ్ళు నేను ఎక్కడ ఎన్ని రోజులు అయితే పనిచేస్తారో అన్ని నెంబర్ ఆఫ్ డేస్ వేజెస్ వేస్తారు. ఇవన్నీ తెలియకుండా బ్యాక్ ఎండ్ లో సర్వర్లో స్టోర్ అయ్యి వాళ్ళకి నగదు ప్రయోజనాలకు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. అట్లానే సూపర్ స్పెషాలిటీ ఉంది, సూపర్ స్పెషాలిటీ కూడా కార్మికుడు తను చేరిన 6 మంత్స్ అయితే గానీ సూపర్ స్పెషాలిటీకి ఎంటైటిల్మెంట్ ఉండదు. తన రిలవెంట్ కాంట్రిబ్యూషన్ పీరియడ్ లో 78 డేస్ చేయాల్సి వస్తుంది. అట్లానే కార్మికుడు యొక్క ఫ్యామిలీ మెంబర్ కి సూపర్ స్పెషాలిటీ, అంటే సూపర్ స్పెషాలిటీ అంటే హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఇట్లా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం కాబట్టి వాళ్ళు గనక ఈ నెంబర్ ఆఫ్ డేస్, ఈ వేజెస్ గనక ప్రాపర్ గా ఇవ్వగలిగితే ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేటప్పటికి 1 ఇయర్ సర్వీస్ ఉండాలి. రిలవెంట్ కాంట్రిబ్యూషన్ లో 78 రోజులు, అంతకుముందు కాంట్రిబ్యూషన్ లో 78 రోజులు ఉంటే గానీ వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ ఉండదు. అందుకనే నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే కార్మికులు ఎన్ని రోజులు పనిచేస్తున్నారు అనేది సంబంధం లేకుండా వాళ్ళకి ఈఎస్ఐ గనక వర్తింప చేయగలిగితే వాళ్ళకి అవసరమైనప్పుడు తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది.
1: ఇప్పుడు కార్మికులు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్య, మీరు ఇచ్చినటువంటి కార్డు ఉంది, సద్వినియోగపరచుకోవడానికి ఏ ఆసుపత్రికి పోవాలి, ఎక్కడికి పోవాలి అనే దానికి సంబంధించి సమాచారం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది?
0: సార్, ఎంప్లాయరు కార్మికుల్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే డిస్పెన్సరీ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. మన ఉత్తరాంధ్రలో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి దరిదాపుగా ఒక 14 డిస్పెన్సరీస్ వరకు ఉండటం అనేది జరిగింది. ఈ అట్లానే
1: ఎక్కడెక్కడ ఉన్నాయండి ఉత్తరాంధ్రలో?
0: ఉత్తరాంధ్రలో 14 డిస్పెన్సరీస్ ఉన్నాయి. మెడికల్ సర్వీసెస్ అనేది డిస్పెన్సరీల ద్వారా ఇవ్వటం జరుగుతుంది. మీకు క్యాష్ బెనిఫిట్స్, నగదు ప్రయోజనం అనేది వచ్చేటప్పటికీ మా బ్రాంచ్ ఆఫీసుల ద్వారా జరుగుతుంది. చాలామంది కార్మికుల్లో ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఒరిస్సా నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఏదో హోటల్లో పనిచేస్తున్నాడు, కానీ అతని ఫ్యామిలీ వచ్చేటప్పటికి ఒరిస్సాలోనో లేకపోతే కొంతమంది మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు, అటువంటి వాళ్ళ గురించి ఈఎస్ఐ 2 డిస్పెన్సరీల ఆప్షన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అంటే తను తనకి సంబంధించిన డిస్పెన్సరీ ఒకటి ఆప్ చేసుకోవచ్చు, ఒకవేళ ఫ్యామిలీ కనుక దూరంగా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన డిస్పెన్సరీ కూడా వాళ్ళు ఆప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో డ్రాప్ డౌన్ బాక్స్లో ఉంటుంది, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ ఈ కార్డు మీద ఇతను లబ్ధి పొందొచ్చు, అక్కడ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు మెడికల్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఈ మెడికల్ సర్వీసెస్ వాళ్ళు వేరే స్టేట్లో ఉన్నా కూడా అక్కడ ప్రాథమికమైన సంబంధించిన మెడికల్ సర్వీసెస్ కానీ, సెకండరీ కానీ, సూపర్ స్పెషాలిటీ కానీ అన్నీ కూడా వాళ్ళు సౌలభ్యంగా తీసుకోవచ్చు.
1: అవసరం ఉన్నప్పుడు డిస్పెన్సరీస్ని, ఆసుపత్రుల్ని వాళ్ళు మార్చుకోవచ్చా?
0: డిస్పెన్సరీస్ వచ్చేటప్పటికీ మార్చుకోవచ్చు సార్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా రెంటెడ్ బిల్డింగ్ మారుతుంది, వేరే ప్లేస్కి వెళ్తారు, అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఆన్లైన్లో మార్చుకోవచ్చు. కార్మికుడు కనుక మార్చుకుంటే అది ఎంప్లాయర్ పోర్టల్లోకి వెళ్తుంది, వాళ్ళు ఓకే చేస్తే మా బ్రాంచ్ మేనేజర్ యాక్సెప్ట్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళకి డిస్పెన్సరీ అనేది మారుతుంది. అంటే సిక్నెస్ బెనిఫిట్, మాతృత్వ ప్రయోజనం అంటే మెటర్నిటీ బెనిఫిట్, ఉద్యోగ సంబంధిత ప్రయోజనం అంటే యాక్సిడెంట్ బెనిఫిట్, ఆశ్రిత ప్రయోజనం డిపెండెంట్ బెనిఫిట్, అంత్యక్రియలు ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, ఇవే కాకుండా ఉద్యోగ సంబంధిత ప్రమాదాల వల్ల అంగవైకల్యం సంభవిస్తే జీవితకాలం వాళ్ళకి నెలవారీ పెన్షన్ బెనిఫిట్ కూడా ఇస్తాము. అట్లానే ప్రసవ ఖర్చులు, కన్ఫైన్మెంట్ ఎక్స్పెన్సెస్ కానీ, కుటుంబ నియంత్రణ ఖర్చులు కానీ, నిరుద్యోగ భృతి కానీ మొదలైనవన్నీ కూడా ఉంటాయి. ఈ ఈఎస్ఐ ద్వారా చెల్లించి అన్ని నగదు ప్రయోజనాలు బీమాదారునికి సంబంధిత బ్రాంచ్ ఆఫీస్ ద్వారా అందించబడుతుంది. ఈ బ్రాంచ్ ఆఫీస్ డీటెయిల్స్ కార్మికుడి యొక్క ఈ పహచాన్ కార్డు మీద ముద్రించబడి ఉంటుంది. డిస్పెన్సరీ డీటెయిల్స్ రెండు కూడా ఆ కార్డు మీద ముద్రించబడి ఉంటుంది, అడ్రస్తో సహా ముద్రించబడి ఉంటుంది. ఈఎస్ఐ ఉప ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నం పరిధిలో మనకు 7 బ్రాంచ్

0: ఆఫీసులు ఉన్నాయి. అవి అనకాపల్లి, గాజువాక, విశాఖపట్నం, చిట్టివలస, విజయనగరము మరియు శ్రీరామ్నగర్, శ్రీకాకుళంలో కూడా ఉండటం జరిగింది. కానీ అనకాపల్లి అండ్ శ్రీకాకుళంలో ఈఎస్ఐసి బ్రాంచ్ ఆఫీసులతో పాటు అక్కడ డిస్పెన్సరీ కూడా ఉండటం జరిగింది. అంటే అక్కడ నగదు ప్రయోజనాలతో పాటు మెడికల్ ప్రయోజనాలు కూడా లబ్ధి చేకూరుతాయి.
1: ఇట్లా బీమా, అలాగే నగదు సౌకర్యము, వైద్య సౌకర్యాలు ఇవి కాకుండా ఇంకా ఇతర రకాలైనటువంటి సౌకర్యాలు ఏదన్నా ఇక్కడ బీమా చేయించుకున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నాయా?
0: ఈఎస్ఐ కార్పొరేషను ఆల్ ఇండియాలో దరిదాపుగా 11 మెడికల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు మరియు 1 డెంటల్ కాలేజీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. వీటిలో ఎక్స్క్లూజివ్గా భీమాదాడు యొక్క పిల్లలకి స్పెసిఫిక్గా కొన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ కేటాయించడం జరుగుతుంది. వాటిలో 446 ఎంబీబీఎస్ సీట్స్, 60 నర్సింగ్ సీట్స్ మరియు 28 డెంటల్ సీట్స్ కూడా స్పెషల్గా రిజర్వ్ చేయటం జరుగుతుంది. వీళ్ళు నీట్ ఎగ్జామ్ రాసిన ముందు ఈఎస్ఐ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. మాది esic.gov.in అనే దాంట్లో అడ్మిషన్స్లో వాళ్ళు చూస్తూ ఉంటే గనక దీనికి కేవలము భీమాదారుడైతే చాలు.
1: శ్యాంప్రసాద్ గారు చాలా మంచి వివరాలు తెలియజేశారు. మరి శ్రోతలు మరి ఈ విషయాలన్నీ తెలుసుకొని ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి, లేకపోతే ఇప్పుడు చందా కట్టాలి, ఇంకా వివరాలు కావాలి అని అనుకునే వాళ్ళకి సమాచారం ఎక్కడ దొరుకుతుంది?
0: సార్, మా యొక్క బ్రాంచ్ ఆఫీసుల్ని వాళ్ళని అప్రోచ్ కావచ్చు. లేని పక్షంలో మాది హెడ్ క్వార్టర్స్ వెబ్సైట్ www.esic.gov.in అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు. లేని పక్షంలో ఈఎస్ఐసి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1800-11-2526. లేని పక్షంలో మా యొక్క ఉప ప్రాంతీయ కార్యాలయము ల్యాండ్లైన్ నెంబర్ ఉంది, 0891-2733-219.
1: శ్యాంప్రసాద్ గారు, ముఖ్యంగా ఈఎస్ఐసి అంటే ఏంటి, అది ఎందుకు పెట్టారు, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, అది ఎవరెవరు దీని ద్వారా లబ్ధి పొందొచ్చు, ముఖ్యంగా వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, అలాగే నగదు సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటే మరి ఎంప్లాయీస్కి, కార్మికులకి చక్కగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా చాలా వివరంగా శ్రోతలకు తెలియజేశారు. మరి వాళ్ళు వీటిని సద్వినియోగపరచుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి ఈ అంశంపై విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఈఎస్ఐసి సబ్ రీజనల్ ఆఫీస్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న శ్రీ వి శ్యాంప్రసాద్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా శుభలేఖ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. రచన వేటూరి.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకలి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ఇప్పుడు గోరంత దీపం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల పాడిన పాట వింటారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి పి నారాయణ. మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఎంపికైన రాష్ట ప్రకృతి వ్యవసాయ విధానం. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన ఒక ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించేందుకు సంజీవని పేరుతో ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ హెల్త్ రికార్డుల వ్యవస్థను అమలు చేస్తూ ముందస్తు అంచనా, నివారణ, చికిత్స విధానాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజం ద్వారా దేశ ఆరోగ్యాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎంత సంపదన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. 1,000 కోట్లున్నా, పదవులున్నా, ప్యాలెస్లున్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. హెల్తీ సిటిజన్స్ బిల్డ్ ఏ హెల్తీ నేషన్.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 5వ తేదీ నుంచి 21

0: 1వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించనున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలోపేతమైందని, పేదరిక నిర్మూలన, ఉచిత బియ్యం పంపిణీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలు లబ్ది పొందుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక జలాశయాన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మట్టి పూడిక తీతలు తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పేర్కొంటూ,
1: పనులు జరిగేటప్పుడు కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇది మరొక రెయినీ సీజన్ వరకు మాత్రమే. మాక్సిమం ఏ ఇబ్బంది ఉన్నా ఈ వచ్చే రెయినీ సీజన్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3-4 నెలలు మాత్రం ఇటువంటి ఇబ్బంది. ఆ తర్వాత వర్క్స్ అన్ని అయిపోతాయి, బ్రిడ్జెస్ అన్ని అయిపోతాయి. బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అయిపోయి బ్రిడ్జెస్ కింద ఉన్న మట్టిని తీసేస్తే ఆ తర్వాత వాటర్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళు డిజైన్ చేసినట్టు చెప్పింది ఏంటంటే, కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాలు, రిజర్వాయర్లు ఇచ్చాం, మీకు వచ్చే వాటర్ అంతా దాంట్లో స్టోర్ అయినా సరిపోతుంది, బయటకు పంపింగ్ కూడా అవసరం లేదన్నారు.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ పేరున ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను చేపట్టాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు ప్రజల భాగస్వామ్యంతో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పీవీఎన్ మాధవ్ కోరారు. గుంతలరహిత రహదారుల లక్ష్యంతో 861 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా గత 2 ఏళ్లలో 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రహదారులు, భవనాల శాఖలో 2 ఏళ్లలో సాధించిన పురోగతిపై మంత్రి ఈరోజు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారుల అభివృద్ది కోసం 2,500 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్లకు పైగా పనులు చేపట్టామన్నారు. వీటిలో ప్లాస్టిక్ రోడ్లు, నానో కాంక్రీట్ సాంకేతికత వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: మిషన్ పాత్ హోల్ ఫ్రీ అనే తండ్రి కార్యక్రమాన్ని 861 కోట్లతో దాదాపుగా 20,000 కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. వాటన్నిటిని కూడా కేవలం 6 నెలల నుంచి 9 నెలల కాలంలోనే కంప్లీట్ చేసి, ఎప్పుడైతే రహదారులు బాగుంటాయో పరిశ్రమలు కానీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ అయినప్పుడు ఏ పరిశ్రమతో పాటు టూరిజం కూడా లేకుండా పోతుంది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఈ రోడ్లన్నీ కూడా బాగుపడిన తర్వాత టూరిజం కూడా పెరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉందా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎన్ఎఫ్ ఎంపికైందని ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం రాష్ట రైతాంగం, గ్రామీణ మహిళల కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నమూనా దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ అమలవుతోందని మంత్రి తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 3వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. పోలాండ్ దేశానికి చెందిన లెస్ జెక్ సిబిల్స్కీ అనే సామాజికవేత్త కృషి ఫలితంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహించాలని కోరుతూ సైకిల్పై పర్యటిస్తూ ఆయన 57 దేశాల మద్దతు సాధించారు. లెస్ జెక్ సిబిల్స్కీ కృషి ఫలితంగా 2018వ సంవత్సరంలో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో జూన్ 3ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువభారత్ సంస్థ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో

0: అవగాహన సైకిల్ ర్యాలీలను నిర్వహించింది. విజయనగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని జిల్లా యువజనాధికారి ప్రేమ్ భరత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైక్లింగ్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు. అనంతపురంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మేరా యువభారత్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ, ప్రతిరోజు సైకిల్ తొక్కటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని, యువత ఇంధన పొదుపుతో పాటు ఆరోగ్య పరిరక్షణకు సైక్లింగ్ ను అలవాటు చేసుకోవాలని సూచిస్తూ,
1: ఈరోజు వరల్డ్ బైసికల్ డే ని మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సప్తగిరి సర్కిల్ నుంచి మన మేరా యువ భారత్ ఆఫీస్ వరకు కూడా సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మన ఆఫీస్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ మరియు ప్రశంసా పత్రాలని అలాగే మెడల్స్ ని కూడా అందజేయడం జరిగింది.
0: ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. యోగా కార్యక్రమాల నిర్వహణపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, జిల్లాలో ఈ నెల 15న సూర్యలంక నగరవనం వద్ద, 16న బట్టిప్రోలు బౌద్ధ స్థూపం వద్ద ప్రత్యేక పర్యాటక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 21న జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రధాన యోగా కార్యక్రమంలో 1000 మందికి పైగా పాల్గొనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజాబాబు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో కాలువల శుభ్రత కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పోతురాజు కాలువ శుభ్రపరిచే పనులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, నగర పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, 4 వారాల పాటు నిర్వహించే ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి పి నారాయణ, మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఎంపికైన రాష్ట ప్రకృతి వ్యవసాయ విధానం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
3: చిక్కుకున్నాడు.
4: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
7: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో పిల్లల పెంపకం తల్లిదండ్రుల బాధ్యత, ఈ అంశం గురించి శ్రీమతి వరిగొండ గాయత్రి గారు అందించే వివరాలు వినండి.
8: మానవజాతి మనుగడలో స్త్రీ పాత్ర చాలా ప్రధానమైనది మరియు ఉన్నతమైనది. స్త్రీ తనకన్నా కూడా తన బిడ్డల గురించి, భర్తను గురించి, కుటుంబం గురించి నేటికి మరి ఎప్పటికైనా ఆలోచిస్తూ తన వారి కోసం కష్టపడే అలుపెరగని అద్భుతం ఒక స్త్రీ మాత్రమే. బంధాలు కలవాలి.

అన్నా, స్నేహం కలకాలం నిలవాలి అన్నా ఖచ్చితంగా అది స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. చదివిన ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయలేకపోవచ్చు. అంత మాత్రాన వారు చదివిన చదువు వృధా అయిందని కాదు. చదువు అంటే కేవలం డిగ్రీ పట్టాలు తీసుకోవడమే కాదు, చదువు అంటే జ్ఞానం. ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి, రాబోయే కాలంలో మార్పులకు అనుగుణంగా తన పిల్లల్ని ఎలా పెంచాలి, మన చుట్టూ ఉండే సమాజం పట్ల అవగాహన, తగిన సమయంలో తగిన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని మరియు వనరుల్ని అందుబాటులోకి తెచ్చుకోవడం, అంతేకాకుండా స్వయం నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉండడం, అపవాదాలను అధిగమించడం, అలాగే సమాజంలో వచ్చే వివిధ రకాలైన మార్పులకు అనుగుణమైన సానుకూల దృక్పథాన్ని పొందగలగడం, ఇవన్నీ చదువుగానే పరిగణించాలి. అయితే పిల్లల పెంపకంలో తల్లిదే కీలక పాత్ర. ఎలాగంటే తల్లి యొక్క మాటల్ని, ఆలోచనలను బిడ్డ తల్లి గర్భంలో ఉండగానే నేర్వడం, గమనించడం జరుగుతుందని పెద్దలంటుంటారు. దీనికి మన చరిత్రలో దృష్టాంతాలు చాలానే ఉన్నాయి. అందుకే తల్లి నడవడిక పిల్లల పెంపకంలో తండ్రి కంటే ఎంతో ముఖ్యమైనది. పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తూ అనుసరిస్తూ పెరుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లల ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. అందువల్ల పిల్లలు ఎలా తయారు కావాలని మనం భావిస్తామో అలా ముందుగా తల్లి క్రమశిక్షణతో వ్యవహరించాలి. పిల్లల పెంపకం అంటే ఓ బాధ్యత. అయితే దాన్ని మరీ మిలిటరీ ట్రైనింగ్లా కాకుండా ఆడుతూ పాడుతూ ఉండేలా స్నేహపూర్వకంగా జాగ్రత్త పడాలి. మనం పిల్లల రూట్లోనే వెళ్తూ మంచేదో చెడేదో చెప్పాలి. ఉదయాన్నే నిద్రలేచే సమయంలో, తిరిగి రాత్రి నిద్రపోయే ముందు చక్కని సంగీతం వినేలా చేస్తే పిల్లల్లో మానసిక సంతోషం కలుగుతుంది. అలాగే ఎటువంటి ఆహారమో అటువంటి మనస్సు ఏర్పడుతుంది. మరి ఆరోగ్యకరమైన మనస్సు ఉంటేనే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. పిల్లలకి కేవలం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించటమే కాకుండా ఆహారాన్ని తయారు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వంట చేసే సమయంలో శుభ్రతను పాటించడంతో పాటుగా పాజిటివ్ థింకింగ్ చేస్తూ, అంటే నా బిడ్డ చక్కగా చదవగలడు, మంచి సంస్కారవంతులు కాగలడు అనే మంచి ఆలోచనలతో కనుక వంట చేయగలిగితే కొద్ది రోజుల్లోనే పిల్లల్లో మంచి ప్రవర్తనని మనం గమనించవచ్చు. జంక్ ఫుడ్ తినడం, గంటల తరబడి టీవీ లేదా ఫోన్ ఆడడం, ఫోన్ని చూస్తూ ఆహారాన్ని భుజించడం, శారీరక శ్రమ లేకపోవడం, పనిని వాయిదా వేయడం, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల పిల్లల్లో ఒత్తిడి అధికమవుతోంది. అంతేకాకుండా పిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. పిల్లల్ని గారాబం చేయాలి, అంతేకాని వారిని సోమరిపోతులుగా మార్చకూడదు. అందుకే చిన్నతనం నుంచే కొన్ని పనులు వారే స్వతహాగా చేసుకునేలా పిల్లలకి అలవాటు చేయాలి. పిల్లల్ని ఎప్పుడూ చదువు చదువు అని నిర్బంధించకుండా ఆటలు ఆడనివ్వాలి. వాళ్లల్లో దాగి ఉన్న వివిధ రకాలైన నైపుణ్యాలను గుర్తించే ప్రయత్నం చేయాలి. పిల్లల్లో దాగున్న లలిత కళ్లను, అంటే చిత్రలేఖనం, సంగీతం, నాట్యం మొదలైనవి గుర్తించి ప్రోత్సహించి వాటిని పెంపొందించాలి. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. తల్లిదండ్రులు దాన్ని గమనించి ప్రోత్సహించాలి. ఒకవేళ అలాంటివేమీ పిల్లల్లో మనం గుర్తించకపోతే వారికి ఏమి ఇష్టమో తెలుసుకుని ఆ రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి. ఇదే వారి భవిష్యత్తుకి పునాది అవుతుంది. పిల్లలకి చక్కని విద్య అందించడమనే విషయంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ఉన్నదో తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ఉంటుంది. అదే విషయం తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుని పిల్లలు చదివేందుకు చక్కని వాతావరణం కలిగించాలి. పాఠశాలలో గురువులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినేలా పిల్లలను ప్రోత్సహించాలి. అలాగే పిల్లల్లో మంచిని ప్రోత్సహిస్తూ పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి ఖచ్చితంగా ఖండించాలి. పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్ని చదివేందుకు కష్టపడుతూ ఉంటారు. ఆ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తగిన శిక్షణ ఇవ్వాలి. అయితే చదువు అంటే కేవలం పాఠ్యాంశాలే అన్న ఉద్దేశం కాకుండా లోకజ్ఞానాన్ని అందించే పుస్తకాలను చదవడం కూడా చిన్నతనం నుంచే అలవాటు చేస్తూ వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్ళి చారిత్రక కట్టడాలను, ఆ ప్రాంతం యొక్క గొప్పతనం, వాటి చరిత్రను తెలియచేయాలి. పిల్లల్లో గల సృజనాత్మకత ఆధారంగా స్వయం ఉపాధిని పెంపొందించే విధంగా వివిధ అంశాలను వారికి నేర్పాలి. ఉదాహరణకు కుట్లు, అల్లికలు, వివిధ ప్రాంతాల్లోని వివిధ రకాల సంప్రదాయ వంటలు నేర్పడం మొదలైనవి. చిన్నతనం నుంచి పిల్లలకు ప్రేమ, బాధ్యత వంటి వాటి గురించి తెలియచేయాలి. అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ప్రతి విషయంలో పాజిటివ్గా స్పందించడం అనే విషయాన్ని పిల్లలకు నేర్పాలి. పిల్లల పట్ల స్నేహపూర్వక వాతావరణం కలిగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
అదేవిధంగా పిల్లలు

0: ఎదిగే కొద్దీ కొంత స్వేచ్ఛ కోరుకుంటారు. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు భయపడడం సహజం. అయితే అది కూడా ఓ రకంగా మంచిదే. వారికి స్వేచ్ఛనివ్వండి, కానీ ఓ కంట కనిపెట్టుకుని ఉండండి. ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమ వారిని చెడువైపు నడిపించేలా ఉండకూడదు. కొన్ని అనవసరమైన విషయాలని పిల్లల ముందు చర్చించకపోవడమే మంచిది. అలాంటి విషయాలు వారి చదువుపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా మన స్నేహితులను బట్టి మనం ఎలాంటి వారమో చెప్పేయొచ్చు. అలానే చిన్నారుల విషయంలోనూ జరుగుతుంది కాబట్టి వారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో ముందు నుంచే గమనించాలి. అలా అని అందరినీ అనుమానించాలని కాదు, వారి స్నేహాలను అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. పిల్లలు యుక్త వయస్సుకి చేరాక వాళ్ళకి ఏమైనా చెప్పడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. అయితే దీని గురించి ముందు నుంచే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకి, ముందు నుంచే వారితో స్నేహంగా ఉండడం, మనతో అన్ని విషయాలు షేర్ చేసుకునేలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. యుక్త వయస్సులో పిల్లలు స్వేచ్ఛని కోరుకుంటారు, వారి కాళ్లపై వారు నిలబడాలని కోరుకుంటారు. అలాంటి సమయంలో తల్లులు ముఖ్య పాత్రలు పోషించాలి. వారికి కాస్త చేయూతనిస్తే వారి ఎదుగుదలకు సహకరించినట్లు అవుతుంది. పిల్లల విషయంలో మనకే అన్నీ తెలుసు అన్న విధంగా కాకుండా ముందుగా పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని అవి వారికి మంచిదా కాదా అని ఆలోచించి ఆ విధంగా పెంచాలి. తల్లిదండ్రులు పిల్లల వయస్సు, అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వాటికి తగినట్లుగానే అన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా ఆలోచించకపోవడం వల్ల కొన్ని సమస్యలు మొదలవుతాయి. వాటిని పెద్దలు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లనే అసలు సమస్యలు మొదలవుతాయి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికీ చిన్నవారిలాగానే చూస్తారు. వారిలో యుక్త వయస్సుతో వచ్చిన మార్పులను అర్థం చేసుకోక వారి ప్రవర్తన చాలా మారిపోయిందనుకుంటారు. కనుక తల్లిదండ్రులకు పిల్లల పెరుగుదలపై సరైన అవగాహన ఉండాలి. ఎదిగే పిల్లలకు కొన్ని అవసరాలుంటాయి, అవి ఏంటో తెలుసుకుని ముందుగానే సమకూర్చాలి. మనము ఆ వయసు నుంచే వచ్చామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు చిన్న వయసులో మేము ఏం లేకుండా పెరిగాం, పిల్లలు కూడా అలానే ఉండాలి అని ఆలోచిస్తారు. కానీ అప్పటి అవసరాలు వేరు, ఇప్పటి అవసరాలు వేరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా వారికి ఏం అవసరమో దగ్గరుండి చూసుకోవాలి. పిల్లలను విమర్శించడం కంటే వారు ఏ తప్పులు చేస్తున్నారో ప్రేమగా చెప్పి చూడాలి. వారిని మార్చే ప్రయత్నం ప్రేమతోనే మొదలవ్వాలి. ఆత్మవిశ్వాసం, సహనం, అభినందనలతో కూడిన పెంపకం ఎప్పుడూ కూడా ఎదుటివారిని గౌరవిస్తూ నీతిగా బతకడం నేర్పుతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రి ముఖ్యంగా ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ పెంపక విధానంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో తెలుసుకోవాలి. అలాగే వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే చిన్నారుల జీవితం కూడా బాగుంటుంది. అప్పుడే వారు పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తారు. కేవలం సంపదను కూడబెట్టి స్వార్థపూరిత జీవితం గడపకుండా ఇతరులకు సహాయపడే తత్వాన్ని, తల్లిదండ్రులను ఆదరించడం వంటివి పిల్లలకి చిన్నతనం నుండే అలవడేలా చేయాలి. అలాగే నిరాడంబరతను, దాని యొక్క ఆవశ్యకతను, అవసరమైన వరకు మాత్రమే వనరులను వినియోగించుకోవడం, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, వారంలో కనీసం ఒకరోజైనా మౌనంగా ఉండడం, తద్వారా ఏకాగ్రతను పెంచుకోవడం వంటి విలువైన విషయాలను పిల్లలకు తెలియజేయాలి. పిల్లలు అనేక విషయాల మూలంగా ప్రభావితులవుతారు. టీవీ, ఇరుగు పొరుగు వాళ్ళు, అధ్యాపకులు, పాఠశాల, ఇంకా లక్షలాది విషయాలు. వాటిలో వారికి ఆకర్షణీయంగా కనబడిన వాటివైపే వారు వెళ్తూ ఉంటారు. తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏమిటంటే తల్లిదండ్రులతో గడపటమే పిల్లలకు అన్నిటికంటే ఆకర్షణీయంగా ఉండేట్లు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. మీరు సంతోషకరమైన, తెలివితేటలున్న మరియు అద్భుతమైన వ్యక్తి అయితే మీ పిల్లలు మరెవరితోనూ సహచర్యం కోరుకోరు. ఏమి కావాలన్నా వాళ్ళు మీ దగ్గరికే వచ్చి అడుగుతారు, మీతో ప్రేమగా మాట్లాడుతారు. ఇటువంటి సూచనలను పాటించడం ద్వారా ఆదర్శవంతమైన దేశ నిర్మాణానికి కావలసిన భావి భారత పౌరులని అందించిన వారమవుతాము.
1: కార్యక్రమంలో మీరింతవరకు పిల్లల పెంపకం తల్లిదండ్రుల బాధ్యత ఈ అంశం గురించి శ్రీమతి వరిగొండ గాయత్రి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు నేటి జీవన విధానంలో మహిళలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించటం ఎలా, శ్రీమతి కె. లక్ష్మీకమల గారు అందించే వివరాలు వినండి.
3: నేటి జీవన విధానంలో మహిళలు ఎదుర్కొంటున్న మానసిక, శారీరక సమస్యలు చాలానే ఉన్నాయి. విద్య, ఉద్యోగాల్లో ఉన్న వాళ్లకు అవి ఇంకొంచెం ఎక్కువగానే ఉన్నాయి.

ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనూ బయట కూడా ఎదురయ్యే సమస్యలను సానుకూలం చేసుకోవటానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఇది అది అని కాకుండా అన్ని రంగాల్లోనూ వాళ్ళు వాళ్ళ ప్రతిభ చూపిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, పరిశ్రమలు స్థాపిస్తున్నారు, కళలలో నైపుణ్యం చూపిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అందుకు గాను తను తన ఆరోగ్యం కాపాడుకోవాలి. ముఖ్యంగా తన మీద తనకు శ్రద్ధ ఉండాలి. తను మంచి ఆరోగ్యంగా ఉంటేనే తను ఏమైనా చేయగలుగుతుందని తెలుసుకోవాలి. అందుకు గాను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. తగినంత నిద్రపోవాలి. తను ఆరోగ్యంగా ఉంటూ కుటుంబ సభ్యులను కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఉద్యోగాలు చేసే అవకాశం లేని మహిళలు ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే ఏదో ఒక పని చేసి ఎంతో కొంత సంపాదించాలి అనుకుంటున్నారు. టైలరింగ్, బ్యూటీషియన్, యోగా, బోధన, కళలు మొదలగు వాటి ద్వారా సంపాదన పరంగా కుటుంబ బాధ్యతను స్వీకరించి కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వీళ్లను ఆర్థిక రంగంలో భాగస్వాములను చేయాలని శిక్షణతో పాటు డ్వాక్వా గ్రూపులు తదితరమైన పథకాల ద్వారా చిన్న మొత్తాల్లో రుణాలు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. నేటి మహిళలకు సాధారణ మానసిక ఒత్తిడిని దూరం చేసే విషయాలు ఉంటాయి. పనులు సమయానికి పూర్తి చేసుకోవటానికి సమయ నిర్వహణ నేర్చుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. నిద్ర లేచింది మొదలు ఉరుకులు పరుగులతో దినచర్య ప్రారంభం అవటం వల్ల మహిళలు తీవ్ర ఒత్తిడికి గురి కావటం మనం గమనిస్తూనే ఉన్నాం. వీటిని అధిగమించడానికి ధ్యానం, యోగా వంటివి చాలా అవసరం. పరిశ్రమలో ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. నిర్ణయాధికారాల్లోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటన్నిటితో పాటు ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. ఈ కంప్యూటర్ యుగంలో మానవ సంబంధాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నా, కెరియర్లో ఎదగాలన్నా ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయం. ఉదయం మెడిటేషను, వ్యాయామాలు చేయటం ఎంతో అవసరం. వీలుంటే వాకింగ్ కూడా మంచిది, దైవ ప్రార్థన కూడా మంచిదే. మహిళలకు సహజంగా ఆలోచన శక్తి ఎక్కువ, సహనము సామర్థ్యము కూడా ఎక్కువే. స్త్రీలకు మెనోపాజ్ దశలో సహజంగా వచ్చే మార్పుల వల్ల మానసికంగా శారీరకంగా బలహీనులవుతారు. రక్తహీనత, ఎముకలు గుల్లబారటం, నరాల బలహీనత లాంటి వాటికి గురవుతారు. శారీరకంగా పటుత్వం కొంచెం తగ్గుతుంది, అయితే ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గదు. అందువల్లే తనని తాను సంభాళించుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ శరీరం బలహీనంగా ఉన్నా నిబ్బరంగా నిలబడగలుగుతారు మహిళలు. మానసికంగా శారీరకంగా ఒత్తిడి అనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవటానికి సమయం కేటాయించుకోవాలి. మీకు ఇష్టంగా అనిపించే పనులు చేయండి. చదవటం, సంగీతం వినడం లేదా స్నేహితులతో గడపడం వల్ల మనస్సుకు ఉల్లాసం వస్తుంది. ఎందరో మహానుభావులు ఉన్నారు. ఆధ్యాత్మికంగాను చారిత్రంగాను అమరులైన వారందరి జీవిత విశేషాలు మనకు మార్గదర్శకాలు. అలాంటి వారి బయోపిక్లు చూడటం, వారి జీవిత చరిత్రలు చదవటానికి ప్రయత్నించండి. కొత్త విషయాలు తెలుసుకోవటానికి ఆసక్తి చూపించండి. ప్రతి పనికి ముందుగా ఒక ప్లాన్ వేసుకుని ఆ ప్రకారం చెయ్యండి. ముఖ్యంగా సోషల్ మీడియా, ఫోనుకు దూరంగా ఉండండి. మనం చేసే చిన్న తప్పులు మన జీవితాన్ని శాసించేవిగా ఉండకూడదు. బాధ కలిగినప్పుడు మనసుకు ఊరటనిచ్చే విషయం వైపు మళ్లించుకోవడానికి ప్రయత్నించండి. గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకోండి. ఎదుర్కొన్న ప్రతి సమస్య మన విజయానికి సంకేతం అనుకోవాలి. ఇవన్నీ భవిష్యత్తు మీద సానుకూల దృక్పథాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ఇవన్నీ కూడా మనకి ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. అవసరం అయినప్పుడు కుటుంబ సభ్యులను సాయం అడగవచ్చు. మన బాధ్యతల్లో కొన్ని వాళ్లకు అప్పగించవచ్చు. ఆఫీసు విషయాలైతే కొలీగ్స్ను సలహా అడగవచ్చు. ఒత్తిడి తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని గ్రహించుకోవాలి. ఇలాంటి కఠిన పరిస్థితులను గతంలో కూడా కొన్నిసార్లు ఎదుర్కొన్న సందర్భాలను గుర్తు చేసుకోవాలి. ఒక ఉన్నతమైన లక్ష్యంతో మీరు మీ జీవితాన్ని తీర్చి

0: తీర్చిదిద్దుకోవాలి. దాని వలన మీ జీవితపు విలువ పెరుగుతుంది. మొన్న మధ్య ఒక ఫంక్షన్లో ఒక పెద్ద ఆవిడను చూశాను. ఆమెకు 92 సంవత్సరములు. ఇప్పటి వరకు తన పనులన్నీ తనే చేసుకుంటుందట. ప్రతిరోజు క్రమం తప్పకుండా పేపర్ చదువుతారట. క్రమశిక్షణ, కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం, మెడిటేషన్ చేయటం, మంచి ఆరోగ్యకరమైన ఆహారం పరిమితంగా తీసుకోవటం లాంటి చర్యల వల్లే ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. అలా ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. దానికి తగిన నడవడికను అలవర్చుకుంటే అదే జీవన విధానము మన విలువను పెంచుతాయి. ఆధ్యాత్మిక రంగంలోనూ చరిత్రలలోనూ ఎంతోమంది రత్నాల్లాంటి నారీమణులు ఉన్నారు. వారంతా ఏమాత్రం ఒత్తిడిని అనుభవించకుండానే గొప్పవాళ్ళు అవ్వలేదు కదా. వజ్రానికి సానపట్టినట్టు సమస్యలను అధిగమిస్తేనే గొప్పవాళ్ళు కాగలరు. నేటి సామాజిక పరిస్థితుల్లో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్లాన్ వేసుకుని దాని ప్రకారం నడుచుకుంటే ఒత్తిడి అనేది కొంతవరకు తగ్గుతుంది. కుటుంబానికి వచ్చే ఆదాయంలో 10% రేపు మన వృద్ధాప్య దశకు దాచుకోవాలి. అది తప్పనిసరి. ఇంకొక 10% కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు ఖర్చుకు దాచుకోవాలి. ఇంకొక 10% పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఇంకొక 10% పండుగలు, పబ్బాలు, ఇంట్లో చిన్న చిన్న శుభకార్యాలు, బంధుమిత్రుల ఇళ్లల్లో శుభకార్యాలకు గిఫ్టులు ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. ఇలా ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటే సమస్య అనేది ఉండదు. అందువల్ల ఆర్థిక ఒత్తిడి ఉండదు. అంటే మన నెలసరి ఆదాయంలో 60% మాత్రమే మనం ఖర్చు పెట్టుకోవాలి, 40% పొదుపు చేయాలి. ఈ ఆర్థిక నిర్వహణ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మన ఆదాయం అంతే అనుకుని అందులోనే సమర్థించుకోవాలి. అన్నిటికీ ముఖ్యం డబ్బు. ఆ డబ్బు విషయంలో మనం స్ట్రిక్ట్గా ఉండకపోతే ఇలాంటి వారికైనా సమస్యలు చుట్టుముట్టుతాయి, అశాంతి తప్పదు. ఈ విషయంలో మహిళలదే ముఖ్య పాత్ర. అలాగే సమయ నిర్వహణ కూడా. రోజువారి మన పనులు ఏమిటి, ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటి, ఏవి ఎప్పుడు చేయాలి, ఏ పనికి ఎంత సమయం కావాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ మధ్య మధ్యలో కొంత విశ్రాంతి కేటాయించుకుంటే అలసట అనేది కొంతవరకు తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏమాత్రం కాస్త తీరిక దొరికినా కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ గడపటానికి నిర్ణయించుకోవాలి. కొంతమంది మహిళలకు అన్ని పనులు తమ మీదే వేసుకునే లక్షణం ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా మార్చుకోవాలి. ఇలా అన్నీ సమర్థవంతంగా చేయటానికి మానసిక శారీరక దృఢత్వం కలిగి ఉండాలి. జీవితంలోనూ కెరీర్లోనూ మనసుకు గుచ్చుకునే సమస్యలు ఎదురైనప్పుడు మనసు విప్పి చెప్పుకునే నమ్మకమైన ఆప్తులు ఉండాలి. సమస్యల ఒత్తిడిలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు ఆ పరిస్థితుల నుండి బయటపడటానికి ఆత్మీయుల సహకారం మనకు సాయపడుతుంది. దాని వలన మనసుకు ఊరట కలిగి ప్రశాంతత లభిస్తుంది. సమస్య వచ్చినప్పుడు చతికిలు పడిపోకుండా సానుకూల ధోరణిలో ఆలోచించి సమర్థించుకోగలిగినప్పుడు ఆ మహిళ ఔన్నత్యం గుర్తింపు వస్తుంది.
1: కార్యక్రమంలో మీరింతవరకు నేటి జీవన విధానంలో మహిళలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించటం ఎలా, శ్రీమతి కె లక్ష్మీకమల గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

భక్తి సంగీత కార్యక్రమంలో ముందుగా శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, శ్రీ మల్లాది రవికుమార్లు ఆలపించిన నారాయణ తీర్థ తరంగం వింటారు. నందముకుందే

కార్యక్రమాల తర్వాత నారాయణ తీర్థ తరంగం వింటారు జై జయ వైష్ణవి. ఆలపించినవారు శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, మల్లాది రవికుమార్ గారు.

0: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
3: భక్తి సంగీతంలో తర్వాత భద్రాచల రామదాసు కీర్తన వింటారు. రామకృష్ణ గోవింద నారాయణ ఆలపించిన వారు మల్లిక్ సునంద శాస్త్రి బృందం.

కార్యక్రమాల తర్వాత జి బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తన వింటారు ముద్దుగారే యశోద.

కార్యక్రమంలో చివరిగా జి బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించిన చిత్తయ్య గురుడ అన్నమాచార్య కీర్తన వింటారు.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు, అనగా 50 నిమిషాల పాటు, డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో ముందుగా చౌదవీ కా చాంద్ ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడిన పాట వింటారు. రచన షకీల్ బదియుని, సంగీతం రవి.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలు.

0: कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమం తర్వాత మీరు వినబోయే పాట కశ్మీర్ కీ కలీ. ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ, ఆశా భోన్స్లే పాడారు. సంగీతం ఓపెన్ ఎయిర్.

0: తర్వాత మీరు వినబోయే పాట కాలాబజార్ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడారు. రచన శైలేంద్ర, సంగీతం ఎస్డి బర్మన్.
1: मैं आप कितना अच्छा आदमी नहीं समझती थी.
2: इसी बात पर जी चाहता है वो जो चांद है ना, उसे नोच के आपके माथे पर लगा दूं, वही चमका करे. घूमने चलिएगा.
1: नींद
2: नींद

కార్యక్రమాల తర్వాత పతిత చిత్రానికి లతా మంగేష్కర్, హేమంత్ కుమార్ పాడిన పాట వింటారు. సంగీతం శంకర్ జయకిషన్.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: టీమ్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమాల తర్వాత సిఐడి చిత్రానికి మొహమ్మద్ రఫీ, గీతాదత్ పాడిన పాట వింటారు. రచన జానిసార్ అఖ్తర్, సంగీతం ఓపీ నయ్యర్.

0: తర్వాత మీరు వినబోయే పాట తీన్ దేవి అనే చిత్రానికి మజ్రు సుల్తాన్పురి రాశారు. పాడినవారు కిషోర్ కుమార్, సంగీతం ఎస్డి బర్మన్.
1: ఈ చీజ్ ఖాస్ మేనే ఉస్ అంజాన్ దేవి కే నామ్ లిఖి హై జో షాయద్ కహీం కిసి జిందగీ కే మోడ్ పర్ మేరా ఇంతజార్ కర్ రహీ హై. యా యూ సమజియే కే మే ఉస్కా ఇంతజార్ కర్ రహా హూం.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట గీత్ చిత్రానికి ఆనంద్ బక్షి రాశారు. పాడినవారు మొహమ్మద్ రఫీ, సంగీతం కళ్యాణ్జీ ఆనంద్జీ.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్దతరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట దోరాస్తి. ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడారు, రచన ఆనంద్ బక్షి, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట అనామిక చిత్రానికి కిషోర్ కుమార్ పాడారు. రచన మజ్రూ సుల్తాన్పురి, సంగీతం ఆర్డి బర్మన్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట ఆంధీ చిత్రానికి లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ పాడారు. రచన గుల్జార్, సంగీతం ఆర్డి బర్మన్.

ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో తొంభై

0: రకాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: టీన్ టైం కార్యక్రమంలో మీరింతవరకు హిందీ చిత్రగీతాలు విన్నారు.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబర్ 0866-24-888-12. ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా సమాధానాన్ని పంపించవచ్చు. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం. కృత్రిమ అవయవాలు తయారు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు. అందులో ఈ హార్ట్, ఆర్టిఫిషియల్ హార్ట్ కూడా తయారు చేస్తున్నారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ అనేది ఏ మెటీరియల్ తోటి తయారు చేస్తారు? ఆర్టిఫిషియల్ హార్ట్ ఏ మెటీరియల్ తోటి తయారు చేస్తారు? సో ఇందులో ఏంటంటే రకరకాల మెటీరియల్స్ వాడతారు, కానీ మేజర్ మెటీరియల్ ఏంటి అనేదే ఇందులో ప్రశ్న. ఆర్టిఫిషియల్ హార్ట్ ఏ మెటీరియల్ తోటి తయారు చేస్తారు?

సో మొట్టమొదటి ప్రశ్న అడిగేశాను, ఆర్టిఫిషియల్ హార్ట్ ఏ మెటీరియల్ తోటి తయారు చేస్తారు అనేది. సో అట్లా అడుగుతూనే ఆన్సర్ పంపించేశారు ఎవరు అనంటే, చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనూజ్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి. ఇంకా ఆ తర్వాత ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే, రాధా ఖమ్మం నుంచి, ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, శ్యామ్ నెల్లూరు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి, సో బయోకంపాటబుల్ మెటీరియల్ అన్నారు. ఓకే, బయోకంపాటబుల్ మెటీరియల్ తోటి అయితేనే అది మన శరీరంలో ఆ అవయవం మనం పెట్టడానికి వీలవుతుంది. కానీ ఆ మెటీరియల్ పేరేంటి అనేదే కదా క్వశ్చన్. ఏ మెటీరియల్ తోటి అంటే మెటీరియల్ పేరు పంపించాలి. సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి. సో బయోకంపాటబుల్ మెటీరియల్ అన్నది ఎక్కువ ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ బయోకంపాటబుల్ మెటీరియల్ అంటే అది ఏ మెటీరియల్ అనేది నా క్వశ్చన్ అనమాట. గణేష్ నెల్లూరు నుంచి ఆన్సర్ పంపించారు. రాసర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్. మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి. సో ఆన్సర్ అయితే పంపించలేదు, కానీ లిస్ట్ పేర్లన్నీ పంపించేశారండి. సో ఆన్సర్ కూడా పంపిస్తే బాగుండేది కదా. పాలెంపొల్లయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, అహుబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి, భాష, బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ఇంకా రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శేషరెడ్డి, చిన్నప్ప, డోక్పత్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండారు శంకరయ్య, వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఇంకోల నుంచి చిలుకూరు శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మెహిక, సూర్యచరణ్, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ తెనాలి నుంచి,

సో ఈ బయో కంపాటబుల్ అనేసరికి మొత్తం అందరూ బయో కంపాటబుల్ మెటీరియల్ అనే పంపించేశారు. లిక్విడ్తో తయారు చేస్తారు అన్నారు. సారీ అండి, లిక్విడ్ తోటి కాదు, సాలిడ్గానే ఉంటుంది హార్ట్ అనేది. సో లిక్విడ్ అనేది రాంగ్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, రైట్ ఆన్సర్. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి, రైట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్. సో ఆల్రెడీ క్వశ్చన్ చెప్పేశానండి, ఆన్సర్లు కూడా చెప్పేస్తూ ఉన్నాను. అనంత టౌన్షిప్ నుంచి గగన్ విహార్ మధుసూదన్ రెడ్డి, రైట్ ఆన్సర్.

చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమ్మన గుర్తి నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మునీష్, సుజాతనగర్, ఒంగోలు నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్లర్ నుంచి. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూరు నుంచి. కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుంచి. సుబ్రమణి, పెత్తనహళ్ళి, కర్ణాటక నుంచి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, ఇంకా వారి మిత్రబృందం. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. మంగళగిరి నుంచి దామర్ల పెదమస్తాన్, చినమస్తాన్. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శ్రీవత్స, హైదరాబాద్ సైనికపురి నుంచి. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, సో సెకండ్ క్వశ్చన్ వచ్చేస్తుంది, మరి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్కి రెడీగా ఉండండి. పావులూరు నుంచి మోహన కృష్ణ. ఇస్మాయిల్ భాయ్, జాకీర్ భాయ్, ఇంకా వారి మిత్రబృందం నెల్లూరు జిల్లా నుంచి. వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హరి యశోద, జానకిరాజు. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. చాలా క్లియర్గా ఆన్సర్ పంపించారండి, సో నైస్. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుంచి. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. పూజారి ధనంజయ, జాకీర్ భాయ్, నరేందర్ రెడ్డి, బుగ్గయ్య, సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి, అనంతపూర్ డిస్టిక్ట్. అనంతపురం నుంచి అనురాధ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కాపర్ కానే కాదండి, రాగితోటి చేయరు. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథపురం నుంచి. సెరామిక్స్ కూడా కాదండి. రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ. పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శశాంక్, అచ్యుత్, హైదరాబాద్ నుంచి. సో మరి వీళ్ళండి రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇక్కడ ఏంటంటే బయోకంపాటబుల్ మెటీరియల్ అంటే, బయోకంపాటబుల్ మెటీరియల్ అయితేనే దాంతో తయారు చేసిన అవయవం మన శరీరం యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే ఆపరేషన్ ఫెయిల్ అవుతుందన్నమాట. సో ఈ బయోకంపాటబుల్ మెటీరియల్స్తో తయారు చేస్తారు. ప్రధానంగా టైటానియం వాడతారు, ఆ తర్వాత అల్యూమినియం వాడతారు, ఇంకా పాలియూరేథేన్ మెటీరియల్ వాల్స్ కోసం వాడతారు, ఇంకా కొన్ని స్కిన్ టిష్యూస్ కూడా వాడతారనమాట. ఇవన్నీ వాడి ఒక హార్ట్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో బయో కంపాటబుల్ మెటీరియల్ అనగానే అందరూ అదే పంపించేశారు. సో టైటానియం పంపించిన వాళ్ళు ది బెస్ట్ అనమాట, రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంకా రైట్ ఆన్సర్స్ కొన్ని ఉన్నాయి, మరి ఇవి పంపించిన వాళ్ళు ఎవరంటే వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం నుంచి ప్రియా, శ్రీనివాసరెడ్డి. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న, వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ. ఎస్, మరి సెకండ్ క్వశ్చన్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. సెకండ్ క్వశ్చన్ చాలా ఈజీ. ఆయుర్వేదంలో కుమారి అని ఏ మొక్కని పిలుస్తారు? ఆయుర్వేదంలో కుమారి అని ఏ మొక్కని

ఈ రోజు ప్రోగ్రామ్ లో సెకండ్ క్వశ్చన్ అడిగేశానండి, ఆయుర్వేదంలో కుమారి అని ఏ మొక్కని పిలుస్తారు అని అడిగాను. సో రైట్ ఆన్సర్స్ పంపించేశారు, దాదాపుగా అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. సో అయితే ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే వరగంటి బదరి విశాల ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి నెల్లూరు నుంచి, కంగ్రాచులేషన్స్. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రుల్ రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, అనంతపూర్ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్,

శేషాద్రి నెల్లూరు నుంచి. ఇంకా అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, నంద్యాల ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, శ్యామ్ నెల్లూరు నుంచి, పావులూరు నుంచి మోహనకృష్ణ, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావుపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, రాధా ఖమ్మం నుంచి, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణ.

ఆర్ ఎన్ విఎన్ మూర్తి, శ్రీదేవి, రావుపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, రాధా ఖమ్మం నుంచి, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, మహేంద్ర, తెనాలి నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలు లంక, అవనిగడ్డ నుంచి. సో వీరందరూ ఒకే టైంకి ఆన్సర్ పంపించారు, కంగ్రాట్స్ అండి. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్కుమార్, ఉదయ్కుమార్, సుమతి, ఆత్మకూరు, నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి, సుబ్రహ్మణి, పెత్తనహళ్ళి, కర్ణాటక నుంచి, మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి, హైదరాబాద్, బౌరంపేట నుంచి, సంతోష్ కుమార్, సుప్రియ, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి, ఇంకొల్ల నుంచి చిలుకూరు శ్రీనివాసరావు, లక్ష్మీ, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, ప్రభా చీరాల నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి, నాగమణి ఒంగోలు నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కోనసీమ జిల్లా మోరిపల్లె నుంచి పంతాడు శ్రీనివాసరావు, గంగాభవాని, ఇంకా బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్ నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమ్మనగుర్తి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాస్ కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, ఎం రామ్మోహన్ రావు సత్యవతి, శ్రీనివాసరావు, సూర్యతేజ, ఇరుసుమండ, అంబేద్కర్, కోనసీమ జిల్లా నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, హ్యాపీ హోమ్స్ నుంచి, నల్గొండ నుంచి, దయిద త్రివేణి, చిన్మయి, ప్రీతం, మహమ్మద్, ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, విజయశేఖర్ టీచర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి, దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం, తెలంగాణ నుంచి, ఇంకా భోగనాథన్ వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్, మార్టూర్ నుంచి, భారతీ కిషోర్, నందవర్ధన్ రెడ్డి, అనంతపూర్ నుంచి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి, శ్యామల ప్రకాష్, తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనికా, త్రిలోక్, అనంతపురం నుంచి అనురాధ, కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి, రాచర్ల సుబ్రహ్మణ్యం, పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుంచి, లతా సుహాస్, హోస్కోట్ నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం నుంచి, చౌదరి జనార్దన, కుసుమ, లలిత, మనోజ్ చౌదరి, ఇంకా దైద భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి, సమీనా నెల్లూరు నుంచి, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, పోలయ్య, ధనంజయ్, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి, నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుంచి, చిలుకా నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్టిక్ నుంచి, జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లూళ్ళ నుంచి, అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి, రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం నుంచి, గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మహబూబ్ సుబాని, వీరా కనకారావు వీరభద్రాపురం నుంచి, దొంతి రమేష్ అనంతపురం నుంచి, కాసుల పద్మ గుంటూరు నుంచి, పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి, కడప నుంచి యాంటోనీ, విజయ్, గంగాధర్, మధు, మోహన్, శ్రీదేవి, శైలజ, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి,

0: ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే కలబందని కుమారి అని లేదు ఘృతకుమారి అని ఆయుర్వేదంలో పిలుస్తూ ఉంటారనమాట. సో రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం,
4: శ్రీమద్ భగవద్గీత.

బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ. ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.
1: శ్రీ గురవే నమః.
2: విద్యాభివృద్ధిరస్తు.
1: ఆర్య కం అంశం బోధయతి.
2: అద్య శూద్రకమహాకవి విరచిత కావ్యేషు అన్యతమం మృచ్ఛకటికం నాటకం అస్తి. ఇందులో రెండవ అంకాన్ని ద్యూతకర సంవాహం అని పిలుస్తారు. ఈ అంకంలో కథాగమనం ప్రధానంగా హాస్యం, జూదం మరియు వసంతసేన దాతృత్వం చుట్టూ తిరుగుతూ ఉంది. అందులో ద్వితీయాంకంలోని ఒక సంఘటనను గురించి వివరిస్తాను. నేర్చుకుంటావా?
1: అవశ్యం ఆర్య.
2: ఉత్తమం. జూదంలో ఓడిపోయి బాకీ తీర్చలేక ఇబ్బంది పడుతున్న సంవాహకుడు జూదశాల యజమాని అయిన మాధురుడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒకనొక దశలో మాధురుడిపై కోపంతో, ఒక విధమైనటువంటి నిర్వేదంతో అనుకో, ఈ మాధురుడు నన్నేం చేయగలడు, నేను ఎంతటి కష్టాన్నైనా భరిస్తానని తన శక్తిని చాటుకుంటూ చెప్పేటటువంటిది ఒక శ్లోకం. ఇది చెప్తాను, నేర్చుకుంటావా?
1: అవశ్యమార్య.
2: పాదేనైకేన గగనే ద్వితీయేన చ భూతలే తిష్ఠామ్యుల్లంబితస్తావద్ యావత్ తిష్ఠతి భాస్కరః. ఇదానీం అహం శ్లోకం వదామి, అనువదతు.
1: అస్తు ఆర్యా.

0: तिष्ठति भास्करः
1: यावत् तिष्ठति भास्करः।
0: अस्तु, ఇప్పుడు ప్రతి పదానికి అర్థం చెప్తాను, వింటూ రాసుకో.
1: అవశ్యమార్య.
0: ఏకేన పాదేన,
1: ఏకేన పాదేన,
0: ఒక కాలితో,
1: ఒక కాలితో,
0: గగనే,
1: గగనే,
0: ఆకాశంలో,
1: ఆకాశంలో,
0: ద్వితీయ

0: ద్వితీయేన చ
1: రెండవ కాలితో
0: రెండవ కాలితో భూతలే భూమిపై
1: ఉల్లంబితః
0: ఉల్లంబితః
1: వేలాడుతూ అంటే తలకిందులుగా ఉంటూ అని అర్థం. యావత్ భాస్కరః తిష్ఠతి
0: యావత్ భాస్కరః తిష్ఠతి సూర్యుడు ఉన్నంత వరకు
1: అంటే ఉదయించి ఉన్నంత వరకు అంటే ఏమిటి సాయంకాలం వరకు అని అర్థం, సాయంత్రం వరకు. తావత్ తిష్ఠామి
0: తావత్ తిష్ఠామి
1: అంతసేపు ఉండగలను
0: అంతసేపు ఉండగలను.
1: అస్తు, ఇదానీం భావం వదామి, శృణు.
0: అవశ్యమాచార్య.
1: ఒక కాలు ఆకాశంలో మరొక కాలు భూమి మీద ఉంచి తలకిందులుగా వెళ్లాడుతూ సూర్యుడు అస్తమించే వరకు నేను ఉండగలను అంటే ఈ అల్పుడైన మాధురుడు నన్ను ఇంకేం చేయగలడు అని భావం. అంటే మాధురుడు ఎంతటి కఠినమైన శిక్ష వేసినా తాను భరిస్తాను ఇక్కడ అనేటటువంటిది సంవాహకుడు ధైర్యంతో చెబుతున్నాడనమాట భావం. అర్థమైందా?
0: అర్థమైంది ఆచార్య.
1: ఇప్పుడు ఈ శ్లోకంలోని వ్యాకరణాంశాలు చెప్తాను, విను.
0: అస్తు ఆర్య.
1: పాదేన ఏకేన, పాద శబ్దము ఏక శబ్దము, ఇవి రెండు కూడా చివర అకారాంత పుంలింగాలు, తృతీయ విభక్తి, ఏకవచన రూపాలు. అలాగే గగనే భూతలే, ఇవి గగన శబ్దం, భూతల శబ్దం, అకారాంత నపుంసకలింగ శబ్దాలు, సప్తమి విభక్తి ఏకవచనంలో ఉన్నాయి. గగనే గగనయోహో గగనేషు, భూతలే భూతలయోహో భూతలేషు అనేటువంటివి కూడా రూపాలు అవుతాయన్నమాట. అలాగే ధాతు విశేషాలు కనుక చూసినట్లయితే ష్ఠా గతి నివృత్తౌ తిష్ఠామి అనేది వాదిగణంలో వస్తుంది. లట్లకార రూపం వర్తమాన కాలం. తిష్ఠామి తిష్ఠావహ తిష్ఠామహ అని ఉత్తమ పురుష ఏకవచనం. ఈ శ్లోకంలో సంధులు చూద్దాం. పాదేనైకేన, పాదేన ప్లస్ ఏకేన వృద్ధి సంధి. ఉల్లంబితస్తావత్, ఉల్లంబిత తావత్ విసర్గసంధి రూపం. అలాగే తావత్ యావత్, జలాం జష జషోంతే జస్త్వసంధి రూపం. తావత్ ప్లస్ యావత్ తావత్ యావత్ అనేటటువంటిది. ఇక విశేషంగా ఇందులో అలంకారం చూస్తే మాధురుడు ఏమన్నా కూడా నేను ఎంతకైనా తెగించగలనని కొంచెం అతిశయంగా చెప్తున్నాడు. ఒక కాలు ఆకాశంలో ఉంటుంది, ఒక కాలు భూమిపై ముంచైనా సరే వెళ్లాడతానన్నాడు కదా. అయితే ఇందులో అలంకారం చూస్తే అతిశయోక్తి అలంకారం. సంవాహకుడు తన ఓర్పును శక్తిని అసాధారణంగా చెప్పడం వల్ల అందులోకి పెడుతుంది. ఇక ఇలాగ కొన్ని వ్యాకరణాంశాలు ఉన్నాయి. అవగతం కిల?
0: అస్తు ఆర్య.
1: ఇక నాటకంలో మాధురుడు ఇలా అంటాడు. మాధురుడు దాపయ దాపయ ఇప్పించు ఇప్పించు. సంవాహకుడు కుతో దాస్యామి, ఎందుకివ్వాలి అంటుంటే మాధురుడు అతని వద్ద ఉన్నటువంటి దీనిని లాక్కుంటాడు. దర్దురకుడు ఇతనెవరయ్యా అంటే మరొక జోదగాడు. అయ్యే కిమేతదగ్రత కిం భవానాహ, అయం ద్యూతకర సభికేన ఖలీక్రియతే, నశ్చిన్ మోచయతి ఇది నన్వయం దర్దురో మోచయతి. అంతరమంతరం అయే కథం మాధురో ధూర్త తపస్వి సంవాహక అయమపి. ఏమి ఇది ఎదురుగా మళ్ళీ దర్దురకుడు ఆకాశంలో మాట్లాడుతున్నట్టున్నాడు. నువ్వేమన్నావు? ఈ జోదగాడు జోదపు మేస్త్రి చేత బాధపెట్టబడుతున్నాడు, ఎవ్వడును విడిపింపకున్నాడు కదా అనే కదా. అప్పుడు దర్దురకుడు చెప్తున్నాడు ఏమని, మాధురుడు సంవాహకుడిని వేధించడం చూసి దర్దురకుడు సంవాహకుడి యొక్క సుకుమారత్వాన్ని, జూదానికి అతను పనికిరాకపోవడాన్ని వివరిస్తూ ఈ శ్లోకం అన్నమాట. వింటావా?
0: అవశ్యమార్యా.
1: యస్తబ్ధం దివసాంతమానస శిరానాస్తే సముల్లంబితో యస్యోద్ధర్షణ లోష్టకైరపి సదా పృష్ఠేన జాతః కిణః యస్యైతచ్చ న కుక్కురైరహరహర్జంఘాంతరం చర్వ్యతే తస్యాత్యాయత కోమలస్య సతతం ద్యూత ప్రసంగేన కిం. ఇదానీం అన్వయక్రమం వదామి, శృణోతు.
0: తదేవ ఆర్యా.

0: यह आनत शिराहा
1: यह आनत शिराहा
0: समुल्लंबितः
1: समुल्लंबितः
0: दिवसांतम्
1: दिवसांतम्
0: स्तब्धम् न आस्ते
1: स्तब्धम् न आस्ते
0: यस्य पृष्ठे
1: यस्य पृष्ठे
0: उद्धर्षण लोष्ठकैः अपि
1: उद्धर्षण लोष्ठकैः अपि
0: सदा किणः न जातः
1: सदा किणः न जातः
0: किणः लेदु किणः यस्य एतत् जङ्घान्तरम्
1: यस्य एतत् जङ्घान्तरम्
0: अहरहः
1: अहरहः
0: कुक्कुरैः
1: कुक्कुरैः
0: न चर्व्यते
1: न चर्व्यते
0: अत्यायत
1: अत्यायत
0: कोमलस्य तस्य
1: कोमलस्य तस्य
0: द्यूतप्रसङ्गेन किम्
1: द्यूतप्रसङ्गेन किम्
0: बागुंदे इप्पुडु प्रतिपदानिकि अर्थं चेप्तानु विनु
1: అలాగే ఆర్యా
0: యహ ఎవడైతే ఆనత శిరాహ వంచిన తల కలవాడై సముల్లంబిత తలక్రిందులుగా వేలాడది ఎవడి దివసాంతం రోజంతా స్తబ్ధం న ఆస్తే నిశ్చలంగా ఉండలేడో యస్య పృష్ఠే ఎవరి వీపు మీద ఉద్ధర్షణలోష్టకై రాళ్లతో రుద్దడం వలన కిణహ న జాతః కాయలు కాయలేదో అంటే చర్మం కఠినంగా ఉంటుందో కుక్కురైహి కుక్కల చేత జంఘాంతరం పిక్కలు సైతం న చర్వ్యతే కొరకబడలేదో ఆత్యాయత కోమలస్య అత్యంత కోమలమైన శరీరం కలిగిన తస్య అతనికి జ్యోత ప్రసంగేన కిం జ్యోతంతో పనే ఉంది ఇదానీ భావం వదామి శృణు
1: అవశ్యమార్యా
0: తలకిందులుగా వెల్లడదీస్తే రోజంతా నిశ్చలంగా ఉండలేనివాడు రాళ్లతో కొట్టినా లేదా రుద్దినా వీపు మీద కాయలు కాయని సుకుమారమైన చర్మం కలవాడు వీధి కుక్కల బారిన పడి గాయాలు కూడా అనుభవించనివాడు ఇంతటి సుకుమారుడైన సంవాహకుడికి ఈ కఠినమైన జోదగాళ్ల లోకంతో ఈ చెడ్డదైన జోదపు అలవాటుతో పనేమిటి అంటే వాడంత సుకుమారంగా ఉన్నాడు తట్టుకోలేడు కదా మాలాంటి మరి కఠినమైన వాళ్ళతోటి వీడెందుకు పొంతనా అని అన్నావు అన్నమాట భావం అర్థమైందా
1: అర్థమైంది ఆచార్య
0: అస్తు ఇప్పుడు ఈ శ్లోకంలోని వ్యాకరణాంశాలు చెబుతాను విను
1: అస్తు ఆర్య
0: యహ తస్య యత్ అనేటటువంటిది తత్ అనేటటువంటివి సర్వనామ శబ్దాలు ఇందులో యహ ప్రథమ ఏకవచన రూపం తస్య అనేది షష్ఠీ ఏకవచన రూపం తత్ శబ్దస్య తస్య తయోహో తేషాం అనేటటువంటిది దివసాంతం జంఘాంతరం అకారాంత నపుంసకలింగ శబ్దాలు ఇవి ద్వితీయ విభక్తి ఏకవచనాలు వీటిని క్రియా విశేషణాలుగాను కర్మలుగాను కూడా చెప్పవచ్చు ఇక ధాతు విశేషాల్లో చూసినట్లయితే ఆస్తే అన్నాడు ఆస ఉపవేశనే అనేటటువంటిది అదాదిగణంలో ఉండే ఆత్మనేపది ధాతువు లట్లకారం యొక్క ప్రథమ పురుష రూపం అన్నమాట ఈ విధంగా కొన్ని వ్యాకరణాంశాలు ఉన్నాయి అర్థమైనాయా
1: అర్థమైనాయి శ్రీమాన్ ధన్యవాద ఆచార్య సాధయామి
0: శుభమస్తు సాధయ
2: సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ విద్యార్థిని కందుల సంయుక్త

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరిగే అంజనాదేవి బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

0: అందాలు కడయాలు
1: తెస్తాకు అందాలు కడయాలు తెస్తా
0: నీకు కాళ్ళకు అందాలు కడయాలు తెస్తా
1: కాళ్ళకు అందాలు కడయాలు తెస్తా
0: కాలు కెట్టకి రాజమ్మ కస్సు మనక
1: రాజమ్మ కస్సు మనక
0: కాళ్ళ కెట్టవే రాజమ్మ కస్సు మనక.

0: మీరింతవరకు శ్రీమతి అరిగే అంజనాదేవి బృందం పాడిన జానపద గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి.

0: Mi mira.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 5:01.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు విందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా దసరా బ్లోడు చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట విందాం.

0: 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 5వ తేదీ శుక్రవారం ఉదయం 7:45 ప్రసారమయ్యే డాక్టర్ గారి సలహాలు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో వివిధ రకాల క్యాన్సర్ వ్యాధుల పట్ల అవగాహనను సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి వెంకట నరసింహ గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు శుక్రవారం ఉదయం 7:45 2255333 మరొక నంబర్ 2968990 నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ఫోన్ నంబర్ మరొకసారి 2255333 మరొక నంబర్ 2968990 ఎస్టీడీ కోడ్ 08554. గమనిక విన్నారు శ్రోతలు. చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట డాడీ చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట విందాం.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: దానవీర సూరకర్ణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం పెండ్యాల.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
2: డిటెక్టివ్ నారద చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట, సంగీతం ఇళయరాజా.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మొండి మొగుడు పెంకి పెళ్ళాం చిత్రం కోసం ఎస్పి శైలజ పాడిన సాహితీ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, లేపాక్షి

ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లక్ష్మణ్, విక్రాంత్, లోకేశ్వర్, రాజు, కోటి, జగన్, దుర్గయ్య, పద్మ, లావణ్య వీరంతా కోరుతున్న పాట ప్రజారాజ్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం. సంగీతం జేవి రాఘవులు.

శ్రోతలు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి. బిజిలీ వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న పాట పుణ్యవతి. చిత్రం కోసం ఘంటసాల పి సుశీలమ్మ పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఘంటసాల

0: ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీరంతా కోరుతున్న పాట బంగారు బాబు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం. సంగీతం కెవి మహదేవన్. వినండి మీకు ఇష్టమైన పాట బంగారు బాబు చిత్రం నుండి.
1: చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా దాని జిమ్మ.

ఈ ఉత్తరం అనంతపురం రాణినగర్ గుత్తి రోడ్డు నుండి. బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, అగులూరప్ప, ముష్టూరు ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, మూరుణ్ణి రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హష్మిత, కరుణాకర్, వీరంతా కోరుతున్న పాట శుభమస్తు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన వేటూరి గీతం, సంగీతం కోటి. వినండి మీకు ఇష్టమైన పాట శుభమస్తు చిత్రం నుండి.

0: ఈ ఉత్తరం బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, గగన్, నరసింహ, తనుస్, కన్నయ్య, కాంతమ్మ, శ్రీకాంత్, కవిత, ఇంద్ర, శ్రీహరి, మంగళ, మునేంద్ర, ఈ కిష్టప్ప, శకుంతలమ్మ, ఆదినారాయణమ్మ, రమణమ్మ. వీరంతా కోరుతున్న పాట గాజుల కృష్ణయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం. సంగీతం కేవీ మహదేవన్. వినండి మీకిష్టమైన పాట గాజుల కృష్ణయ్య చిత్రం నుండి.
1: గాజులు

ఈ ఉత్తరం అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి జి రాహుల్, విజయలక్ష్మి, నేహ, శాంతమ్మ వీరంతా కోరుతున్న పాట టూ టౌన్ రౌడీ చిత్రం కోసం ఎస్ జానక్ గారు పాడిన దాసర్ నారాయణరావు గీతం. సంగీతం రాజ్కోటి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

శ్రోతలు, వారణాసి నాగలక్ష్మి పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం.

0: defeating China's Wang Hongyang in a comeback victory, winning 8-21, 22-20, 21-15. India also registered a notable win in mixed doubles with Rohan Kapoor and Ritvika Gadde, defeating Chinese Taipei's Yang Po Suan and Hu Lingfang. And with that, we end this news bulletin.
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
3: సరే. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన జీవనానికి యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తోతాపూరి మామిడి రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉత్తర కోస్తాంధ్రాలో రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. నాణ్యమైన జీవనానికి యోగా మనకు వారసత్వంగా అందిన ఓ అమూల్యమైన సంపద అని దానిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యోగాంధ్ర పోర్టల్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 వ్యాధులకు సంబంధించి యోగాసనాల వీడియోలను ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించారని, అవన్నీ పోర్టల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. యోగాంధ్రప్రదేశ్ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యమని, ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగ దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.
0: అదేవిధంగా రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారమైన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ వరించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో 100% ప్రకృతి వ్యవసాయం జరిగేలా చూస్తామన్నారు. తోతాపూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తోతాపూరి మామిడి ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్, కొనుగోలు ఏర్పాట్లపై పల్పు పరిశ్రమలు, బాట్లింగ్ కంపెనీలతో మంత్రి ఈరోజు వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 78,000 హెక్టార్లలో తోతాపురి సాగు జరుగుతోందని, ఈ పంటపై వేలాది మంది రైతుల జీవనోపాధి ఆధారపడి ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది కొంతమేర దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. నాణ్యమైన ప్రతి పండును కొనుగోలు చేస్తాం, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. గోదావరి పుష్కరాల్లో పాల్గొనే భక్తుల వైద్య అవసరాల నిమిత్తం స్థానికంగా ఉన్న 3 ఆసుపత్రులను అభివృద్ది చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా కొవ్వూరులోని ప్రాంతీయ ఆసుపత్రి, నిడదవోలు, మండపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఎస్సీల అదనపు నిర్మాణాలు, సౌకర్యాల కోసం 5,63,00,000 రూపాయల వ్యయంతో రూపొందించిన ప్రణాళికకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఆమోదం తెలిపారు. ఈ నూతన ప్రణాళిక ప్రకారం మండపేట సిహెచ్సి అభివృద్ది కోసం 3,75,00,000 రూపాయలతో పలు పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం 30 పడకలు ఉన్న

0: ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ది చేయనున్నారు. అదేవిధంగా నిడదవోలు సిహెచ్సి 1 కోటి రూపాయలు, కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి 88 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, సహజ వనరుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సూచించారు. పరిశుభ్రమైన హరిత వాతావరణం భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం రూపొందించిన అవగాహన పోస్టర్ను ఈ రోజు ఆయన కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్లాస్టిక్ కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, నిర్మాణ వ్యర్థాలు వంటి సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ చెట్లు నాటడం, ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ను నిరాకరించడం, చెత్తను వేరువేరుగా సేకరించడం, నీటిని ఆదా చేయడం, పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడం వంటి సంరక్షణ చర్యలను ఈ పోస్టర్లో వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత ఆక్షేపించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం 3,11,000 మంది ఉపాధ్యాయులు రాష్టంలో పనిచేస్తున్నారని చెప్పారు. తాను కూడా ఒక ఉపాధ్యాయురాలిగా గతంలో పనిచేశానని, డీఎస్సీ ప్రక్రియ గురించి తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తి అయిన 9 నెలల తర్వాత ఎంపిక అయిన అభ్యర్థులు అందరూ సంతోషంగా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇలా గందరగోళం సృష్టించడం సబబు కాదని తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అత్యాధునిక సాంకేతికతతో ప్రశ్నాపత్రాలను తయారు చేశారని హోంమంత్రి వివరిస్తూ,
1: నోటిఫికేషన్ ఇచ్చేశారు, ప్రశ్నాపత్రం కూడా టీసీఎస్ ఐఓఎన్ అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతికను వినియోగించుకొని కంప్యూటర్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ కీ పెట్టారు ఆన్లైన్ లో, తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ లిస్ట్ పెట్టారు, గ్రీవెన్సెస్ 3 స్థాయిలో గ్రీవెన్సెస్ పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓవరాల్ గా ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. 9 నెలల తర్వాత వచ్చి లీక్ లీక్ లీక్ అన్నారు. లీక్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోని స్కోపే లేదు.
0: డీఎస్సీ అక్రమాలు ఉల్లంఘనలపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని పలువురు డీఎస్సీ 2025 అభ్యర్థులు కలిశారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అనేక అంశాలను వారు జగన్కు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామని, బాధిత అభ్యర్థుల న్యాయ పోరాటాలకు తమ పార్టీ తోడుగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నిత్యం సైకిల్ తొక్కడం వల్ల శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎం సాయి రామరాజు అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మేరా యువ భారత్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఉక్కు నగరంలో ఈరోజు నిర్వహించిన సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో సైకిల్ ఒక భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి మహేశ్వరరావు మాట్లాడుతూ, దేశ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. అందులో భాగంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు తిరిగి సైకిల్ అలవాటు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రేపటికి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని, ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం పరిసర గ్రామాల్లో గత 2 రోజులుగా సంచరిస్తున్న పెద్ద పులి పశువులపై దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున పశువుల మందపై దాడి చేసిన పులి 12 ఆవుదూడలు, 1 గేదెదూడను చంపివేసినట్టు జిల్లా అటవీ శాఖాధికారి రామచంద్రరావు ధృవీకరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

0: నాణ్యమైన జీవనానికి యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వై రాజారెడ్డి బృందం పాడిన జానపద గీతాలు, అనంతరం శ్రీమతి వై సులోచనమ్మ బృందం పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈపూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వై రాజారెడ్డి బృందం పాడిన జానపద గీతాలు, అనంతరం శ్రీమతి వై సులోచనమ్మ బృందం పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:00 రసధ్వని పాత సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 నాటిక సైకిల్ అప్పారావు రచన శ్రీ సుబ్రహ్మణ్య శర్మ, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్ లైట్, 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి, 9:30 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:45 ఇంద్రధనస్సు తెలుగు సినిమా పాటలు, 11:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 11:10 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే,
0: రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో త్యాగరాజ కీర్తనలు మూడవ భాగం వింటారు. 6:30 వినదకు మాట వినిపిస్తున్నవారు శ్రీ ఎన్ కేశవరెడ్డి. 6:35 సిద్దిపు శుద్ధులు, అంశం వర్షాకాలంలో కోళ్లకు వచ్చే అంటువ్యాధులు నివారణ చర్యలు, అందిస్తున్నవారు శ్రీ ఏ హేమంతరాజు. 6:44 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమం, వివిధ వాయువులు నిత్య జీవితంలో ఉపయోగాలు శ్రీ బి శివశంకరయ్య గారి ప్రసంగం, అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ నిర్వహణ కె శృతి ప్రియాంక గారు, సహకారం శ్రీ వి చలపతి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ పి సూర్యారావు. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రేపు ఉదయం 9:00 మన ఆలయాలు కార్యక్రమంలో అనంతపురం రూరల్ బుక్కరాయ సముద్రం సమీపంలో నెలకొన్న శ్రీ కొండమీది వెంకటరమణ స్వామి ఆలయం గురించిన వివరాలు, వ్యాఖ్యానం శ్రీ వి చలపతి శ్రీమతి వి పద్మలత. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 10:12 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రేపు సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్ 2255-33, ఎస్టీడీ కోడ్ 08-55-54. ఈ కార్యక్రమ నిర్వహణ హారిక గారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ బాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో హలో అనంత రైతన్న ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్ 2255-33, ఎస్టీడీ కోడ్ 08-55-54. ఇందులో పండ్ల తోటల్లో, కూరగాయల్లో, పూల సాగులో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం హెచ్ఓ శ్రీ వై రత్నకుమార్ గారి సమాధానాలు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కుమారి కే శృతి ప్రియాంక గారు. 7:45 వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:00 చిత్రసీమ సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 నాటిక సీతాకోకచిలుక రచన మరియు నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 రూపకం లేపాక్షి, నిర్వహణ శ్రీ ఎం హరి, సహకారం శ్రీ ఏ హరికృష్ణ. 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. 11:00 చిత్రసీమ సినిమా పాటలు. 11:10 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రాయస్త కార్యక్రమం. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు.
0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే,
3: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 5వ తేదీ శుక్రవారం ఉదయం 7:45 ప్రసారమయ్యే డాక్టర్ గారి సలహాలు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో వివిధ రకాల క్యాన్సర్ వ్యాధుల పట్ల అవగాహన సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి వెంకట నరసింహ గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు శుక్రవారం ఉదయం 7:45 2255-33 మరొక నంబర్ 2968-990 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08-55-54. గమనిక విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా విందాం దొంగాట చిత్రం కోసం చిత్రపాడిన భువన చంద్రగీతం. సంగీతం రమణీ భరద్వాజ్.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీరు వింటున్న పాట ఛాలెంజ్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

విరజాజి పూల గంధమంటి అందమంత నీదిరా సాయంకాలం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: మీరు వింటున్న పాట దేవత. చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన శ్రీశ్రీ గీతం. సంగీతం ఎస్పి కోదండపాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జీఆర్పీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే
5: వాహ్!
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: దేవీపుత్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడిన పాట విందాం.

దొంగ దొంగ చిత్రం కోసం మనో రాజశ్రీ పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్.

శ్రోతలు ఇంతవరకు లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలుంటే మే నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF price stabilization fund mein basically ek self sustaining revolving fund banaya gaya. ATF price for the airline carriers who want to participate in this unko ek stable ATF price abhi current crisis ke dauran mile ki isse hamare entire aviation sector mein kareeb 70 lakh se adhik jo jobs hain jinke upar impact padna aarambh hone laga tha because of the stress in the sector wo isse significantly mitigate ho.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए एक लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है, और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: रवाना सौकर्याल मेरुगुदललो भागंगा ओडिशालो रामेश्वर नुंडि परदीप वरकु 163 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత రహదారి నిర్మాణానికి 8,300 కోట్లను, బీహార్లో ఖగారియా పూర్ణియా జాతీయ రహదారిని 3,936 కోట్లతో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వార్షిక సౌరశక్తి సామర్థ్య పెంపుదల పరంగా 2025 నాటికి భారత్ అమెరికాను వెనక్కునెట్టి ఈ ఘనత సాధించిందని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ అసాధారణ విజయం దేశంలో స్వచ్ఛ ఇంధన రంగం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధికి నిదర్శనమని చెప్పారు. సమర్థవంతమైన, విశ్వసనీయమైన, సుస్థిరమైన సౌరశక్తి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ వృద్ధి ఎంతగానో దోహదపడుతుందని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలు, ప్రచారాల్లో మీడియా అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ విధానాలు, ఆవిష్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించింది. ఈ సదస్సులో తప్పుడు సమాచారం, ఏఐ ఆధారిత డీప్ ఫేక్స్, పారదర్శకత లేని డిజిటల్ రాజకీయ ప్రకటనలు, ప్లాట్ఫారం గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సదస్సులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ 100 కోట్ల మంది ఓటర్లతో నిరంతర అనుసంధానం కోసం బూత్ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్

థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ జి పరమేశ్వర్, మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డికే శివకుమార్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా అభినందనలు తెలుపుతూ రాష్ట ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శించారు. సైదాన్లోని ప్రాంతీయ క్రీడా శిక్షణా కేంద్రం, పిఎం శ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్స్, చిల్డ్రన్స్ హోమ్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆయన అక్కడ అందుతున్న సేవలను సమీక్షిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా 3వ బాధ్యతలు స్వీకరించిన మెట్టే ఫ్రెడరిక్సన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సుస్థిర భవిష్యత్తు పట్ల ఉన్న ఉమ్మడి నిబద్దత ఆధారంగా భారత్, డెన్మార్క్ల మధ్య శాశ్వత భాగస్వామ్యం కొనసాగుతోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారత్, డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రధాని ఫ్రెడరిక్సన్తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్టు మోదీ చెప్పారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టు సౌత్ ఢిల్లీ డీసీపీ అనంత్ మిత్తల్ తెలిపారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సమన్వయంతో 40 మందిని ప్రాణాలతో రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల వైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి అద్భుత విజయంతో 2వ రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్పై 8-21, 22-20, 21-15 తేడాతో ఆయుష్ విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్, రుత్విక్ గాదే జోడి 21-14, 21-14 చైనీస్ తైపీ జంటపై వరుస గేముల్లో విజయం సాధించింది. అయితే పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి నిరాశ ఎదురైంది. కాగా మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన ఉన్నతి హుడా ఈరోజు సాయంత్రం జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహరాతో తలపడుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు ఒడిశా, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని భాగాల్లో ఈరోజు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రేపటి వరకు అక్కడక్కడ బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారం.

0: రమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. పల్లె ప్రాంతాలు ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వై రాజారెడ్డి బృందంచే జానపద గీతాలు, అనంతరం శ్రీమతి వి సులోచనమ్మ బృందం పాడిన జానపద గీతాలు విందాం. ముందుగా వినండి శ్రీ వై రాజారెడ్డి బృందంచే జానపద గీతాలు.

తోటలోన విగిరేసిన మరి మానికి విరజాజీ తోటలోన విగిరేసిన మరి మానికి పిలో పిల్ల నీకు ఉయ్యాల లూపిస్తా నాగాలక్ష్మి నేను జంపాల లాడిస్తా నాగాలక్ష్మి.

0: కళ్ళాకాడుగా తెచ్చి ఇస్తా.
1: ఇంకా
0: ఒక్కసారి ఓంటే చాలు, నువ్వు నేను సినిమా చూపిస్తా. పిలో పిల్ల ఒక్కసారి.

జిమ్మల మడుగు జొన్న కంకి ఉదయగిరి సొద్ద కంకి రుద్రాక్ష వనములోన రుద్ది రుద్ది తింటూ ఉంటే కమ్మగా ఉన్నదిరా పిలోడా రుచిగా ఉన్నదిరా

0: జర చిన్నంగా కూర్చోయా జానా.
1: అలాగే
0: నువ్వు నచ్చితివి నేను మెచ్చి తిని ఇకనైనా మేలుకో భామా.
2: పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత.
0: నా మాట వినిరావే
2: నువ్వు నచ్చితివి పర్యావరణ నేను మెచ్చి తిని
0: ఇకనైనా మేలుకో భామా.
2: ప్రాంతీయ కార్యాలయం
0: ఎలో ఎలో ఎన్నెలా ఎలో ఎలో ఎలో ఎన్నెలా ఎలో ఎలో.

0: కట్ట మీద పోయే కర్రీ వదిన కట్లు కూరావే తాలు పిల్లుడా తుల్లిపడకు రేపు పోదాము.
1: మరిది గారు
0: ఒక్కసారి కట్ట కిందకి వస్తే నా పట్టేదో చూపిస్తా.
1: ఓహో అలాగా.
0: కట్ట మీద పోయే కర్రీ వదిన కట్లు కూరావే తాలు పిల్లుడా.

మీరు ఇంతవరకు శ్రీ వై రాజారెడ్డి బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం శ్రీమతి వి సులోచనమ్మ బృందం పాడిన జానపద గీతాలు.

శ్రోతలు ఇంతవరకు శ్రీమతి వి సులోచనమ్మ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో పల్లె ప్రాంతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి.

0: మోహన్దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత HPV వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొంటున్న వారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలికలకు ఈ HPV వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనకు అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి HPV వ్యాక్సిన్స్ ఎవరికి అందుతున్నాయి, ఎవరికి ఈ HPV వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న HPV వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయాలను మా శ్రోతలకు అందిస్తారా?
3: HPV వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపిల్లో వైరస్ వ్యాక్సిన్ అన్నది మనము 14 ఇయర్స్ పిల్లలందరూ కూడా మనము ఇస్తున్నాము. జిల్లాలో 12,363 మందిని ఎన్లిస్ట్ చేస్తున్నాము. వాళ్ళందరికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఈ ఏజ్ ఏదైతే ఉందో March 7, 2011 నుంచి March 8, 2012 మధ్యలో పుట్టిన ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము 28 నాడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మనకు లాంచ్ చేసినారు. అదే సేమ్ డే రోజు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మనకు హైదరాబాద్లో లాంచ్ చేసినారు. దాని తర్వాత మనం ఇప్పుడు జిల్లాలో మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన జిల్లాలో మనం స్టార్ట్ చేసినాము. సో ఈ వ్యాక్సిన్ వల్ల మనకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ మనం ఇచ్చేది ఈ 4 వేరియంట్స్ అన్నమాట. ఈ 4 వేరియంట్స్కి మనము సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఇది. ప్రతి ఆడపిల్లలకు కూడా ఇది అవసరము.
2: మరి వ్యాక్సిన్స్ మనకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయా జిల్లాలో? ఇంకెవరైనా తీసుకోవాలనే ఆసక్తి గల వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా?
4: ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందించిన ఆదేశాల ప్రకారం ఏమిటి అని అంటే 14 సంవత్సరాల అడాలసెంట్ గర్ల్స్కి మాత్రము ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. క్యాంపెయిన్ మోడ్లో మనకి 3 నెలలు ఈ వ్యాక్సిన్ని ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆ తర్వాత మనకు రొటీన్గా పిల్లలకు ఏదైతే టీకాలు ఇవ్వడం జరుగుతుందో బుధవారము శనివారం రోజు, ఈ బుధవారం శనివారము యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద ఈ యొక్క 14 సంవత్సరాల బాలికలకు ప్రతి బుధవారము ప్రతి శనివారము అక్కడ ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఇక ఇది నిరంతర ప్రక్రియగా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముఖ్యంగా మనకి ఒక నిర్దేశం ఇవ్వడం జరిగింది. అదేమిటి అని అంటే 14 సంవత్సరాలు నిండింది అని చెప్పడానికి వారి యొక్క ఆధార్ కార్డు లేదంటే ఒక రకమైన ఐడెంటిటీ కార్డు కంపల్సరిగా తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం కంపల్సరిగా పేరెంట్తోని కన్సంట్ ఫామ్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ప్రభుత్వం తరఫున మనకి ఏదైతే ఈ గర్భాశయ ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో ప్రివలెంట్గా ఉంది ఇప్పుడు దేశంలో, గ్లోబల్గా అయితే మనకి ఇది 4వ క్యాన్సర్ కారకంగా ఉంది. మన దేశంలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధికంగా ఉంది. ఆ తర్వాత మనకి ఈ గర్భాశయ క్యాన్సరే ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే మనకి ఉన్న ఒకే ఒక అవకాశము ఈ యొక్క HPV వ్యాక్సిన్ ఇవ్వడం. కాబట్టి కంపల్సరిగా ఈ 14 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపెట్టి కంటిన్యూ అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి బై 2030 95% వరకు దీన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అనేది ప్రభుత్వం యొక్క ఆశయం.
2: అయితే వ్యాక్సిన్ అనగానే చాలామందికి అపోహలు కొన్ని ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకుంటే ఏం జరుగుతుందో, తీసుకోకపోతే ఏం జరుగుతుందో అని చాలా అపోహల్లో కొట్టుమిట్టాడుతుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి అవగాహన మీరు కల్పిస్తున్నారు అనే విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తాను.
3: ఇది HPV వ్యాక్సిన్ అన్నది సేఫ్ వ్యాక్సిన్. సో ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో 2006 నుంచి కూడా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. బయట ప్రైవేట్ లో అవైలబుల్ గా ఉంది. డబ్బులున్న వాళ్ళకు మాత్రము, ఎడ్యుకేటెడ్ లేకపోతే అదర్ కంట్రీస్ లో వాళ్ళందరూ రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. ఇది ఫ్రీగా గవర్నమెంట్ లో

భారత్ శీర్షికన వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ల కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్న వారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, చర్చ సమన్వయకర్త సిహెచ్

0: వస్తుంది. సో ఇది ఎంత సింపుల్ అంటే టీటీ ఎలాగో ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాగే. భయపడాల్సిన అవసరం లేదు, సేఫ్ వ్యాక్సిన్. సో అపోహలు అట్లాంటిది ఏమీ అవసరం లేదు. ఇది తీసుకోవడం ఆల్రెడీ బయట తీసుకుంటున్నారు ప్రైవేట్ లో, ఇప్పుడు గవర్నమెంట్ లో ఫ్రీగా ఇస్తున్నారు. అంతే తేడా.
1: మేడం గారు చెప్పిన దానికి కంటిన్యూయేషన్ గా ఇప్పుడు మనకు గ్లోబల్లీ 194 దేశాలు ఉన్నాయి. 194 దేశాలలో మనకి ఆల్మోస్ట్ 175 దేశాలలో ఈ వ్యాక్సిన్ని మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపుగా 500 మిలియన్ పబ్లిక్కు ఆల్మోస్ట్ ఈ వ్యాక్సిన్ను అందివ్వడం జరిగింది. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాలేవు. మోరోవర్ దీనివల్ల మనకి ఈ గర్భాశయ ముఖ క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రివెంట్ చేయడానికి ఒక అస్త్రంగా ఉంది కాబట్టి ఎక్కడ కూడా ప్రాణాపాయం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ తీవ్రమైన దుష్పరిణామాలు కానీ లేవు కాబట్టి ప్రజలు దీని గురించి ఎలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
2: మరి వ్యాక్సిన్ తీసుకునే బాలికలు అంటే వ్యాక్సిన్ తీసుకునే ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఏమైనా ఉందా?
1: సాధారణంగా మనకు వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం ఇప్పటికే మనం అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ బాలికలు మనకి వ్యాక్సిన్కి వచ్చేటప్పుడు వారిని టిఫిన్ చేసి కానీ భోజనం చేసి కానీ రమ్మని చెప్తూ ఉన్నాము. తర్వాత వారు దాదాపుగా చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పర్వాలేదు కానీ పెద్ద సిక్ ఏమన్నా ఉంటే కొంత టైం తర్వాత తీసుకోమని చెప్తా ఉన్నాము. అది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడానికి మీరు అడిగినట్టుగా ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనం ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ గార్డాసిల్ 4 వ్యాక్సిన్ ఇస్తా ఉన్నాం మనం. ఇది సో సింగిల్ డోస్ 0.5 ml ఐఎం రూట్లో ఇస్తా ఉన్నాం కాబట్టి మనము దీనికోసము తిని రావాలి అని చెప్తా ఉన్నాం మనము. సో ఎవరు తీసుకోకూడదు అనే దానికి ఆ ప్రశ్నకు సమాధానంగా సాధారణంగా ఏదైనా క్రానిక్ సిక్ ఉన్న వాళ్ళు అయితేనేమి ఈపాటికే బయట ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటు ఉంది కాబట్టి ప్రైవేట్లో తీసుకున్న వాళ్ళు కానీ ఇంకా ఏ ఇతరతర ఫెసిలిటీస్లో ఈ యొక్క గార్డాసిల్ వ్యాక్సిన్ కానీ సెర్వరాక్స్ కానీ గార్డాసిల్ 9 అనేవి కానీ ఇలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి, వారు కనుక ఈపాటికే తీసుకొని ఉంటే వారు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది కూడా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి వచ్చినప్పుడు. సో ఈ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు మనం మొత్తం కూడా లైన్ లిస్ట్ అంతా కూడా యువిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈ అప్లోడ్ చేస్తున్న యువిన్ ప్రకారము మనకు కంపల్సరిగా ఐడెంటిటీ కార్డు కావాలి, అలాగే వారి కన్సెంట్ కూడా కావాలి. అవి రెండు తీసుకొని వారిని ఎన్రోల్ చేస్తే వారికి వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే కూడా వారికి సర్టిఫికెట్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది.
0: దాంతోపాటు ఇన్ అడిషన్ టు దాట్ అంటే ఇది రేరు, ఇది చాలా రేరు కానీ ఇది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఇస్ ఆల్సో కాంట్రాఇండికేషన్. సో ఎవరికైనా అలర్జీ ఉన్న వాళ్ళు కానీ అలర్జీ వాళ్ళు తీసుకోకూడదు. ఏదన్నా ఇచ్చినప్పుడు ఏమన్నా బ్లీడ్ అవ్వడము అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలర్జీ ఉన్నవాళ్ళు, తర్వాత అట్లా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, తర్వాత ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు తీసుకోకూడదు. సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొంచెం నొప్పి, టీటీ ఎట్లా తీసుకుంటామో అక్కడ ఇచ్చిన దగ్గర కొంచెం నొప్పి కానీ కొద్దిగా స్వెల్లింగ్ కానీ మనం ఉండే అవకాశం ఉంటుంది. దానికి పారాసిటమాల్ టాబ్లెట్ సింపుల్ అది ఒకటి ఇస్తాము. అది తర్వాత నైట్కు వేసుకుంటే కూడా సరిపోతుంది. దానివల్ల భయపడాల్సిన
2: అవసరం
0: లేదు.
1: దాదాపుగా
0: ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ మా అబ్జర్వేషన్ లోనే పెట్టుకొని పంపిస్తాము.
1: 30 మినిట్స్ వరకు అబ్జర్వ్ చేసి పంపిస్తూ ఉంటాము. అయినా కూడా ఏదైనా దుష్పరిణామాలు ఉండవు, ఉంటే కూడా అబ్జర్వేషన్ ఉండడానికి మనము డాక్టర్స్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అపోహలు అయితే సాధారణంగా ఇవి అవి మాట్లాడినాము. ఇంకా మిగతా వాటి గురించి అయితే మనము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే అంత బాగుంటుంది అనేసి.
2: అసలు ఈ సర్విక్స్ క్యాన్సర్ గురించి ఇది వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి, ఈ లక్షణాలని ముందుగా మీరు గుర్తించి వాళ్ళకు ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారనే విషయాన్ని కొద్దిగా వివరిస్తారా?
0: అదే, సర్వైకల్ క్యాన్సర్ HPV వైరస్ వల్ల వస్తుంది. ఇది మామూలుగా అర్లీగా సెక్షువల్ కాంటాక్ట్ ఉండడం వల్ల, అంటే తొందరగా పెళ్లిళ్ళు చేసుకోవడము, అట్లాగే మల్టిపుల్ పార్ట్నర్స్ ఒకటి, అట్లాగే తర్వాత అన్హైజీనిక్ కండిషన్స్ అట్లా ఒకప్పుడు ఇట్లా అంటే క్లాత్ వాడడము అట్లాంటి శానిటరీ నాప్కిన్స్ కూడా వాళ్ళు ఉతికి ఉండకపోవడము, మట్టివి అదంతా ఉండడం వల్ల వాటికి కూడా అట్లాంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ ఆల్రెడీ సెక్షువల్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు తీసుకుంటే వెరీ బెస్ట్ సింగిల్ డోసు, దట్ ఈస్ ఎనఫ్. అందుకోసమనే మనం అడల్ట్స్ గర్ల్స్కి మనం సింగిల్ డోస్ అన్నది ఇస్తున్నాం.

0: ప్రైవేట్లో ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి, తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏదైతే ఉందో 3 డోసెస్ అది బయట ప్రైవేట్లో తీసుకుంటున్నారు. ఇది చాలా కాస్ట్లీ వ్యాక్సిన్. లైక్ బయట సింగిల్ డోస్కి మనకు 4-5 థౌజండ్ ఉంటుంది ఈ గార్డాసిల్ 4 అన్నది. సో ఇది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఇట్లాంటి అపోహలు లేకుండా కూడా అందరు ముందుకు వచ్చి తీసుకోవాలి. క్యాన్సర్కి అది వైరస్ అది కారణము. ఆ వైరస్కి కూడా ఈ కొంచెం వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి అర్లీగా తొందర పిల్లగా పీ చేసుకోవడము, సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండడము అట్లాంటిది అనేది ఉంటుంది. సో లక్షణాలు వచ్చేసి వైట్ డిశ్చార్జ్, బ్యాక్ పెయిన్, పోస్ట్ కైటల్ బ్లీడింగ్ ఆ రకంగా సిమ్టమ్స్ అన్నవి ఉంటాయి. కొంత అనుమానం ఏదైతే ఉందో కొంత వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఏదైతే అట్లా అనుకున్నారు, హెచ్బీ వ్యాక్సిన్ వల్ల తీసుకోవడం వల్ల ఏమైనా ఇన్ఫర్టిలిటీ పిల్లలు కాకుండా ఏమన్నా ఉంటుందా? ఇక్కడ చాలా కొన్ని రిలీజియన్స్ ఎట్లా అంటే మాకు ఇది పిల్లలు కాకుండా ఉండడానికి ట్యాబ్లెట్ ఇస్తున్నారు, ఇంజెక్షన్ ఇస్తున్నారు అన్నట్టుగా అపోహలు అన్నవి ఉన్నవి. అట్లాంటిది ఏమీ లేదు. ఇది సేఫెస్ట్. మనం గత 20 సంవత్సరాల నుంచి కూడా వ్యాక్సిన్ అన్నది తీసుకుంటున్నారు. అప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అన్నది ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి ఎలాంటి అనుమానములు లేకుండా, అపోహలు లేకుండా ఇది అందరు ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కూడా అది ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎట్లాంటి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఏమైనా జరగదు. సపోజ్ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కూడా అదర్ ఏమైనా కారణాలు ఉంటాయి, కానీ వ్యాక్సిన్ వల్లనే అన్న అపోహ కూడా ఉండకూడదు. పిల్లలు కారని కానీ, బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనో, బ్లీడింగ్ అవ్వట్లేదనో అట్లాంటి దీనికి దానికి ఏం సంబంధము లేదు. కంప్లీట్గా హార్మోన్ బేస్డ్ అయి ఉంటుంది.
1: సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి అందరు కూడా మనకి ఒకరికొకరు చెప్పుకొని ఈ యొక్క గర్భాశయ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడంలో చేయి చేయి కలిపి ప్రభుత్వంతో సహకరించి మనము ఆరోగ్యవంతమైన దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ప్రజలందరికీ సందర్భంగా పిలుపునిస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారము హెచ్పివి వ్యాక్సిన్ గురించి మీరు ఎక్కడ చూసినా కనబడతా ఉంటుంది, కాబట్టి అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ను తీసుకోవాలనేసి సందర్భంగా తెలియజేస్తాం.
2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఉచిత హెచ్పివి వ్యాక్సిన్స్ గురించి వివరాలు అందించడానికి మీరు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి క్లుప్తంగా మా ఆకాశవాణి శ్రోతలకు ఈ వివరాలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ.
3: ఇంతవరకు మీరు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధ్వని. పాత సినిమా పాటలు విందాం. ముందుగా ప్రేమ్ నగర్ చిత్రం కోసం ఘంటసాల పి సుశీలా బృందం పాడిన పాట విందాం.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 4వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగులు, అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం ఉద్యానవన అధికారి శ్రీ వై రత్నకుమార్ గారు సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే రేపు రాత్రి 7:15 2255533 మరొక నంబర్ 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఫోన్ నంబర్ మరొకసారి 2255533 మరొక నంబర్ 2968990 ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు శ్రోతలు. రసధ్వని కార్యక్రమంలో పాత సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం లేత మనసులు చిత్రం కోసం సుశీల గారు పాడిన ఆరుద్ర గీతం. సంగీతం MS విశ్వనాథన్.

మీరు విన్న పాట శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రం కోసం వి రామకృష్ణ పాడిన కొసరాజు గీతం. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి. రసధ్వని కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. రాము చిత్రం కోసం పి సుశీల గారు పాడిన పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళ్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు పెరిగిన ధరల నుంచి రక్షణ కల్పించేందుకు ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఇక వార్తల వివరాలు. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిర్దిష్ట రోడ్ మ్యాప్ రూపొందించి అమలు చేయాలని రాష్టపతి కోరారు. విజ్ఞాన్ భవన్

0: హైదరాబాద్లో ఈ రోజు జరిగిన జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించిన రాష్టపతి, వికసిత్ భారత్ 2047 సంకల్పంలో గిరిజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: एक रोड मैप बनाना चाहिए. ये सब चीजें बहुत सारे लोग पढ़ा लिखा है, पढ़ा लिखा होते हुए भी बहुत लोग बहुत चीजें जानते हैं लेकिन वो खुलते नहीं. ये उनका प्रवृत्ति है लेकिन उनको खुलना पड़ेगा, शामिल होना पड़ेगा देश के विकास के लिए, समाज के विकास के लिए, आदिवासी लोगों को आगे लाने के लिए तो खुद को ही कुछ करना पड़ेगा.
0: అదే వేదిక నుంచి బెంగళూరు ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గిరిజన విద్యార్థుల కోసం సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ట్రైనింగ్ సెంటర్ను, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 75 స్పేస్ ల్యాబ్లను రాష్టపతి ద్రౌపది ముర్ము వర్చువల్గా ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 39,290 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 ప్రధాన ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో విమానయాన రంగానికి ఊరటనిచ్చేలా ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు ఆమోదం లభించింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరిగిన విమాన ఇంధన ధరల నుంచి విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు ఇది రక్షణ కల్పించనుంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 9,585 కోట్ల రూపాయలతో పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలు పథకానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం 5,041 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. రామేశ్వర్ నుంచి పారదీప్ వరకు మొత్తం 163 కిలోమీటర్ల పొడవున 8,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త తీర ప్రాంత హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇక తెలంగాణలో 7,597 కోట్ల రూపాయలతో హైవేల విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: तेलंगाना में बहुत इम्पोर्टेंट प्रोजेक्ट लिया गया है. तेलंगाना के अंदर कनेक्टिविटी का एक बहुत अच्छा इम्प्रूवमेंट आएगा. 3 सेक्शन है इसमें से, आरमूर जगतियाल, जगतियाल मंचेरियल और जगतियाल करीमनगर. आरमूर से जगतियाल 2,472 करोड़ रुपीज का है, जगतियाल से मंचेरियल 2,731 करोड़ रुपीज का इन्वेस्टमेंट होगा और जगतियाल से करीमनगर 2,395 करोड़ रुपीज का इन्वेस्टमेंट होगा.
0: ఢిల్లీలోని ఒక హోటల్లో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో మికాసా ఇన్ హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు, 35 మందికి పైగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మికాసా ఇన్ హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఉదయం 8:50 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. 8 ఫైర్ టెండర్ల సహాయంతో మంటలను విజయవంతంగా ఆర్పివేశామని దక్షిణ ఢిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సహాయక బృందాల సమన్వయంతో 40 మందికి పైగా వ్యక్తులను రక్షించి వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, అగ్ని ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోవటం అత్యంత విషాదకరమని, ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2,00,000 రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్భవన్లో గ్లాస్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ డీకే శివకుమార్తో ప్రమాణం చేయించారు. అలాగే ఆ రాష్ట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితో పాటు మరో 12 మంది శాసనసభ్యుల చేత మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళం, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. 1989 నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్ 2020

0: మూడులో జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు దక్కించుకోవడంతో తదనంతరం ఏర్పాటైన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ పురస్కార్ పేరిట 2025 సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీ పురస్కారాలను ఈరోజు ప్రదానం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, ఆ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్తో కలిసి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. క్షేత్రస్థాయి పాలన, గ్రామీణాభివృద్ది, ప్రజాసేవలను అందించడంలో విశిష్ట కృషి చేసిన 42 పంచాయతీలు ఈ పురస్కారాలు అందుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కుప్పం, త్రిపురలోని హరిపాడ్ పంచాయతీలు ఉత్తమ బ్లాక్ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అసోంలోని న్యూ నాపం, బీహార్లోని టెల్కప్, ఉత్తరప్రదేశ్లోని బిరహారు తొలి మూడు ర్యాంకుల్లో నిలిచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం విక్రయించినట్టు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలను పూర్తిగా ఆర్బీఐ ఖండించింది. ప్రస్తుతం తన వద్ద ఉన్న భౌతిక బంగారం నిల్వలు 880.52 టన్నులతో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ ప్రతి నెలా విడుదల చేసే మంత్లీ బులెటిన్ను మాత్రమే అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావం నుంచి తన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవటానికి రిజర్వ్ బ్యాంక్ సుమారు 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించిందన్న అసత్య వార్తలు ప్రచారమవడంతో ఆర్బీఐ ఈ వివరణ ఇచ్చింది. ఆరావళి పర్వత శ్రేణి సరిహద్దుల నిర్ధారణపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను స్వతంత్రంగా సమీక్షించేందుకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్టరీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ కంచన్ దేవి నేతృత్వం వహిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 31లోగా తన నివేదికను సమర్పించాలని కమిటీకి స్పష్టం చేసింది. ఆరావళి పర్యావరణ శ్రేణి పరిరక్షణకు సంబంధించిన కీలక సమస్యలను పరిష్కరించడానికి నిష్పక్షపాత శాస్త్రీయ అంచనా అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 24 గంటల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఋతుపవనాల రాక నేపథ్యంలో కేరళం, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు 7 నుంచి 20 సెంటీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అదేవిధంగా వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు పెరిగిన ధరల నుంచి రక్షణ కల్పించేందుకు ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక ఫిల్మ్ గీతం. వినబోయే ముందుగా ఒక ప్రకటన.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

0: మీరింతవరకు ఫిల్మ్ గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం నాటిక సైకిల్ అప్పారావు, రచన శ్రీ సుబ్రహ్మణ్య శర్మ.
1: ఆకాశవాణి సైకిల్ అప్పారావు నాటిక రచన శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ.
2: నూట తొంభై రెండు గంటల సైకిల్ సార్ అపూర్వమైన అద్భుతమైన ఫీట్లు, స్నానం సైకిల్ మీద, భోజనం సైకిల్ మీద, డ్రెస్ విప్పడం సైకిల్ మీద, తొడగడం సైకిల్ మీద సార్. బ్యాలెన్స్ జరగకుండా రింగులోకి వేసిన రూపాయలు నోటం నోటితో అందుకుంటాడు సార్. నోటితో సేట్ నిహర్చన్ గిడ్తుమల్ గారు, ముక్రుద్దీన్ అలీ సాహెబ్ గారు, చింతపండు మర్చెంట్స్ అసోసియేషన్ వారు, కొబ్బరికాయల వర్తకుల సంఘం వారు, పట్టణ కూరల వర్తకుల అసోసియేషన్ వారు, విస్తరాకుల హోల్సేల్ ట్రేడింగ్ కంపెనీ వారు, పట్టణ కిల్లి వర్తక సమాజం వారు, సిటీ హోటల్స్ గిల్డ్ వారు ప్రకటించిన బహుమానం 1016.
3: సైకిల్ అప్పారావు.

0: நாட்டிக்க ரச்சனா ஸ்ரீ புராணம் சுப்பிரமணிய சர்மா.
1: மனோடு குங்குமம் போட்டு பெட்டன்றா.
2: ஒய்யா வர அப்பா. அரே ஒரு எஸ்ஐ கருக்கு இன்னும் டாக்டர் இருக்கு தனம் பெட்டோய்.
3: எஸ்ஐ கரு பாபு மனோடு தண்டலேசி ஆஸ்பத்திரி தினச்சண்டே.
4: பண்டை கரு ఈ వార్డు కౌన్సిలర్ కందా రాలేది కబురెళ్ళిందా
1: ఆయన చైర్మన్ గారి పార్టీ ఆయన రాళ్లే
2: ఆయన డాన్స్ పార్టీ కానీ వెళ్ళలే పోయి.
3: అయ్యో బాబా పురోహితుడు గారు అచ్చింత లేచి మా నోడికి తాయిత్తు కట్టించండి.
5: రే పేర్థన్ రా పేర్థన.
2: జయ జయ జయ జన్మ భూమి జయ జయ.
1: ఒరే అప్పారావు సైకిల్ కి నమస్కారం చెయ్యి.
2: ఇష్టం లేని వాళ్ళ నేల మీద పారేయండి సార్. పారేసి అప్పారావు నేర్పుతుంది సార్. రండి సార్ రండి సార్. ఆటనా ఆటనా దోయనా తీయనా.
4: చూడరా జాను అప్పుడే మస్తాన్ గారు గల్లా పెట్టి బయలుదేరాడు. ఆడికి తెల్లాలైతే డబ్బులేవా. మనోడు ఇంకా సైకిల్ ఎక్కలేదు అప్పుడే కలసరకు బయలుదేరాడు.
6: ఊరూరే పోలీ శంకర స్వామి చూడు బజ్జీల వరాలతో సరసమాడుతున్నాడు. అది అసలే కంత్రి. మరుగుతూ మరుగుతున్న నూనె ఎర్ర బుట్టాడు మొహం మీద బొద్దే
2: కలదు.
3: పావలా బజ్జీలు జర్మన్ సిల్వర్ కెటెల్తో ఆరు కప్పులు టీ బేగెట్టుకొచ్చాయి. వెళ్ళే అరే శివాద్రి చూడరే మస్తాన్ గారి పేరు చెప్పు. ఆడు మేనేజర్ కదా.
1: అది ఇస్తాదేటి.
3: మనము ఇక్కడ ఈ పందెం లెగదీ బట్టి అది ఆ వరాలు బజ్జీలు కొట్టేటింది. ఆ ఇస్పాసం దానికి ఉండాలా వద్దా మన ఏటన్నాం. పావులా బజ్జీలు అరుగు మనం అంతే కదా. మరి ఏట అడగలేదు కదా.
2: వజ్రవాద్రి ఏటా దీనికి ఇంత తగు. మనం ఇప్పుడు దాన్ని ఏంటి నవ్వు అట్టలేదు పెళ్ళాడదాన్ని రమ్మట్టలేదు. సింపుల్ గా బజ్జీలు అరువు అడిగినాం. ఎత్తదా ఇవ్వదా. ఒరే ఒయ్ వెళ్ళి కనుక్కోవాలి సావట బేగెళ్ళా.
7: అరే సోనమన మనవడు మెళ్ళను బంతి పూలని తీసి ఆ కుండిగా పడైపోయి మళ్ళీ ఎవరైనా పెద్ద ముడుసు అయితే ఆరు చేత
1: అయిపోతారు.
7: అరే మసాన్ సైకిల్ అప్పారావుని వర్ణింపు.
4: ఆరకు శీతాలు వస్తుంది అది వర్ణిస్తుంది లేదు.
3: అరే చూడరా చూడరా సైకిల్ మీద ఉన్నాడే గాని మన అప్పారావు గడు ఆ శీతాలు పెరిచేసరికి ఆయుస్ అయిపోతున్నాడు.
2: సైకిల్ అప్పారావు తన పందెంలో ఆరు గంటలు పూర్తి చేసి ఏడవ గంటలో ప్రవేశించాడు సార్. చూడండి చూడండి ఎలా దొక్కున్నాడు చూడండి ఎలా దొక్కున్నాడు చూడండి.
4: అరే జాన్ కాసేపు నువ్వు తొక్కరా జోకర్ లాగా మనోడు కాస్త ఎంకరేజింగ్ ఉంటుంది.
3: అరే బాబు అప్పారా ఇదిగో ఈ నిమ్మకాయ పొద్దు సఫరిచ్చు. ఏట్రా ఎండకి ఒళ్ళంతా చెమట కారుతున్నట్టుంది. బకెట్ నీళ్ళు ఎట్రానైతే సోప్ వేసుకుని స్నానం సోక్ చేసుకుంది కానీ.
7: అవును రా అప్పారావు శీతాలు వచ్చి తలికే మలిపూల రంగంలాగా ఉండాలా. చెప్పురే చెప్పు మైకులో.
2: సోదరి సోదరి మళ్ళారా సైకిల్ అప్పారావు సోపుతో ఒళ్ళు దొక్కుని సైకిల్ మీద స్నానం ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేస్తాడు సార్. మరొక పది నిమిషాల్లో సైకిల్ అప్పారావు స్నానం ప్రారంభమవుతుంది. చూడండి చూడండి చూడండి సోదర సోదరి మళ్ళారా రండి రండి మీరు ఇవ్వదలుచుకున్న డబ్బులు రింగులకు విసరండి లేదా ఈ గల్లా పెట్టిలో పడేయండి సార్. రండి రండి
8: ఇప్పుడు ప్రతివాడికి ఇదో ఉద్యోగం అయిపోయింది. వీడే సైకిల్ తొక్కేది శవన్లా ఉన్నాడు. వీడి మొహం వీడేం తొక్కుతాడు.
4: అలా కాదు అసలు నన్ను అడిగితే శవన్లా చావు తెలుగులా ఉన్న వాళ్లే వారం రోజులు దిక్కుండా తొక్కగలరు. వాళ్ళకది ప్రాక్టీస్.
8: రాత్రులు ఎవ్వరూ చూడకుండా దిగిపోతాడు. దిగి చిన్న కునుకు తీసి మళ్ళీ సైకిల్ ఎక్కేస్తాడు.
4: చంపేస్తారా
8: నన్ను అడిగితే ఇలాంటి ఫీడ్స్ అన్ని ఆత్మహత్యా సదృశ్యాలు కనుక పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో తోసేయాలంటాను.
4: స్పిరిట్ ఆఫ్ హెడ్డించరు నశించిపోతుందయ్యా మన కంట్రీలో. ఒక పావలా విసిరాయి పోయి రింగులోకి నోటితో తీస్తాడు.
8: ఆ పని మావిడే చేస్తుంది రోజు. దాని నోరు మరీ చెడ్డది.
4: ఎందుకు ఎందుకు ఏళ్ళు చప్పట్లు నీరసంగా ఉంది. కళ్ళు మూసుకుపోతున్నాయి. ఎవరు వీళ్ళంత.
9: కంగ్రాచులేషన్స్ చూసుకోండి ఇదిగో మీ ఫోటో. మీరు ఇలాగే పందెం కూడా విజయవంతంగా ముగిస్తారని ఆశిస్తున్నాను.
3: గుడ్ మార్నింగ్ సార్. ఇదిగో బాబు

0: కరెస్పాండెంట్ గారు, ఈ పూలదండ మనవాడు మెల్ల వేసి ఆశీర్వదించండి సార్. మా వాడిని గురించి మీ పేపర్లో కొంచెం గట్టిగా రాయండి సార్. అరే జాన్, అయ్యగారికి టీ పట్టుకొచ్చి ఇచ్చాయి.
1: ఎరా అప్పారావు, ఎలా ఉందిరా? కులాసాగా లేదే? ఒంట్లో బాగుండలేదా? అరే మాట్లాడడం కూడా లేదు, అలా బాధగా ఉన్నావేమరా? ఇవిగో డబ్బులు నేల మీద విసిరేస్తున్నారు, అందుకోవాయి.
0: లేడీస్ అండ్ జెంటిల్మన్, మహాశైలారా సైకిల్ అప్పారావు ఈ ఎల్లమ్మ తోట అంటే భవానీ జంక్షన్ లో నివసించే వారందరికీ సుపరిచితుడు. ఇప్పటికి అప్పారావు చాలా పందేళ్లలో పాల్గొని సైకిల్ అప్పారావు అయ్యాడు. అయితే మన ఊళ్ళో విశాఖపట్నం ఎల్లమ్మ తోట జంక్షన్ లో ఇలా తొక్కడం ఇదే మొదటిసారి. సైకిల్ అప్పారావు సిబిఎంలో ఎస్ఎల్సి దాకా చదివి డిస్కంటిన్యూ చేశాడు. కానీ ధారాళంగా ఇంగ్లీషు హిందీ బెంగాలీ మాట్లాడగలడు. ప్రేక్షక మహాశైలారా చూడండి చూడండి.
2: లోకమంతా చీకటి, నేనొక్కడిని నేనొక్కడిని ఈ రింగులో ఇలా గుండ్రంగా సైకిల్ తొక్కుతూ ఫూల్లా తిరుగుతున్నాను. ఇది వరకు 160 గంటలు తొక్కాను, 8 రోజులు ఎప్పుడూ తొక్కలేదు. ఇలా వచ్చే ఆదివారం దాకా తొక్కాను. అంతా నిద్రపోతున్నారు, నాకు నిద్రపోవాలి.
3: ఏంట్రాడవాటే సైకిల్ పందెమని పేరు చెప్పి అదరా తీద్దంటారా మీరు చేసే కాలం చెప్ప.
4: మొన్న నైట్ చినిమోగాల కాడ మిరపకాయ బజ్జీలు తిన్నేదేటి, ఆ బజ్జీలు బాగా ఇక్కడ ఎట్టు.
3: ఓషాలి నువ్వంటే చెప్పాలా, కొంచెం నెమ్మదిగా మాట్లాడు. మరి దశ మీద ఉన్నప్పుడు మనతో వ్యవహారం యాసకాలు కాదు, ఇంత నైట్ అప్పుడు ఈ సెంటర్ లో ఇంత మంది మగ పురుషులతో నీకేటంట వ్యవహారం
5: చూడు పోలీస్ మావాది. ఈ నోటు కాస్త నలిగినట్టుందే, పనికి వస్తుందా? సరిగ్గా చూసి చెప్పు.
3: ఇదే 2 రూపాయలు నోటు రాయినా పనికి వస్తుంది, పనికి వస్తుంది.
5: మరైతే జోబులు సైకిల్ అప్పారావు 48 గంటలు పూర్తి చేశాడు. పార్టీ ఎయిట్ అవర్ సైకిల్ అప్పారావు.
2: తల భారంగా ఉందిరా?
0: అలాగే ఉంటుందిరా, పర్వాలేదు తక్కువ.
1: ఊరు కళ్ళి కింద ఉబ్బులెట్లు ఉందిరా? అలా ఉంటే డాక్టర్ కొంచెం గ్లూకోజ్ ఇమ్మన్నాడు రా, పర్లేదు తక్కువ.
6: పర్వా బాబు, జనం రూపాయి నోట్లు ఇస్తే వంగకండి బాబు, సైకిల్ మించి పడిపోగలరు, తూల్చే ప్రమాదం. తక్కువ తక్కువ.
1: ఫీట్లు ఆటే సైకిల్ అంటే విన్నావు? ముందు రోజులో ఫీట్లు చేస్తే ఇలాగే డబ్బులు అయిపోతారు. తొక్కరా తొక్కు.
0: అప్పరా స్నానం చేసి బట్టలు మార్చుకో, శుభ్రంగా ఉంటే బలంగా ఉంటుంది, నీకేం పర్వాలేదు తొక్కు తొక్కు పర్వాలేదు.
5: సైకిల్ అప్పారావు 96 గంటలు పూర్తి చేసి 5వ రోజు సైకిల్ తొక్కుతున్నాడు సార్.
0: అప్పారావు చూడరా, నేను మీద పూల దండలు ఎలా విసిరేస్తున్నారు. ఆ పక్కన కాలేజీ గారు చూడు ఎంత సగ్గా నీ కేసు వస్తున్నారు. నువ్వు ఈ రోజు రా.
2: నాకేమీ కనపడడం లేదు, నా కళ్ళు మూసిపోతున్నాయి రే. అమ్మో
0: అరే అరే అప్పరా, కూతురా ఏంటే దూర కర్మ, జనం అంతా ఇదే చూస్తున్నారు. అరే జాన్, హ్యాండిల్ పట్టుకు నడిపించో, సీతాలు ఇచ్చిన కారం బజ్జీలు కసిన తిని టీ తాగుతా ఏంటే అప్పరా.
2: లేదు, నేను సైకిల్ తొక్కలేని.
0: చెప్ జాగ్రత్త, దగ్గరగా మాట్లాడకు, జనం వింటారు.
1: అరే ఈ వాళ్ళు నిన్ను చూడడానికి చైర్మన్ గారు వస్తారా? ఇదిగో చూడు, ఈ పేపర్ లో నీ ఫోటో కూడా పడింది.
2: నాకేం కనిపించడం లేదు రే.
0: అప్పారావు ఎందుకు ఇలా చేస్తున్నావు?
5: అప్పారావు పోటీలో నడిచిన తర్వాత స్టేట్ గిరిమల్ గారిని కేటి బంగారు మెడల్స్ ఇస్తారా?
0: జనం చేత బాగా గోల్ చేయించు. అప్పారావు నాకు తెలుసు నువ్వు తొక్కుతావు, ఆదివారం దాకా సైకిల్ తొక్కుతావు. చైర్మన్ గారితో పాటు చాలా మంది పుర ప్రముఖులు నిన్ను చూడడానికి వస్తున్నారు. యూనివర్సిటీ గర్ల్స్ వస్తామని కబురంపారు తెలుసా? అప్పారావు తొక్కు తొక్కు.
1: ఇలా సాయంత్రం 6 గంటలకు నీ డిపాజిట్ డబ్బు 150 నీకు ఇచ్చేస్తారు. బక్రా బాబు తొక్కు.
2: 6 దాకా కూడా తొక్కలేనిమరా. అమ్మో అబ్బో కళ్ళు మూసుకుపోతున్నాయి రే. ఊళ్ళంతా మంటలు మంటలు రే, నా కాళ్ళు లాగేస్తున్నారు రే.
0: అరే అరే అప్పారావు పట్టుకో పట్టుకో, సైకిల్ వంకర తిరుగుతోంది.
2: మా నాన్న

0: పిలవండి.
1: ఇదిగో వచ్చారా? ఏ ఎందుకు?
0: నేను దిగుతాను నాన్న.
1: ఏమిటి? నువ్వు దిగటానికి వీల్లేదు, దిగు. ఆదివారం దాకా తొక్కుతావు నాయన.
2: ఏంటన్నా భయపడతావు? మేమంతా లేమేటి? తొక్కు.
3: వద్దప్పారావు, వద్దు, అలా చేయకు. పందెం గెలిస్తే మనకు 1,116 వస్తాయి, ఓ గోల్డ్ మెడల్, ఇంకా బోలే డబ్బులు దిగులు పడతామే. ఇవాళ రాత్రి మళ్ళా సీతాలు వస్తుంది, దానికోసం నా తొక్కు.
0: ఒక్క రాత్రిలో నాకు నీరసం వచ్చేసింది, ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. మరే మస్తాన్, నువ్వెన్నా చెప్పరా, నేను తొక్కలేను రే, నేను తొక్కలేను.
3: ఒరేయ్, నువ్వు ఆదివారం దాకా చచ్చినట్టు తొక్కాల్సిందే, తొక్కుతావు.
0: నాకేం కనపడడం లేదు, బుర్ర తిరుగుతోంది రే. అన్నలారా, ఇంకా తొక్కలేను, నన్ను వదిలేయండి రే. నేను దిగిపోతాను.
3: ఏయ్ ఫూల్, దిగడానికి వీల్లేదు.
0: దిగకపోతే అన్యాయంగా చచ్చిపోతాను.
3: దిగితే మేం చంపేస్తాం.
0: భగవంతుడా, ఇంకా ఒక్క నిమిషం దొక్కితే నా ప్రాణం పోతుందని.
3: అరే బేవకూఫ్, ఈ ఒక్క నిమిషంలో 150 రూపాయలు పోతాయి, ఆ తర్వాత 1,116 పోతాయి.
0: నా ప్రాణం నాది రే.
3: పందెం మాది.
0: నాన్న, నువ్వైనా వాళ్ళకి చెప్పు నాన్న, నేను దిగిపోతాను అన్న.
1: బాబు, పెళ్లికాని చెల్లెళ్ళు గుర్తు చేసుకో బాబు, వల్ల కాడైపోతున్న మన బతుకుల్ని గుర్తు చేసుకో బాబు, కాస్త ఓపి తెచ్చుకో.
0: నాన్న, సీతాలు నన్ను రచించు, సీతాలు నన్ను దింపి మన వాళ్ళకి చెప్పే సీతాలు.
4: మావా, ఇన్నాళ్ళు తిరిగి ఇలా దిగిపోతే ఎలా మావా? తొక్కు మావా, తొక్కు.
0: సీతాలు, నీకు నా మీద ప్రేమ లేదంటే
4: దిగిపోకు మావా, దిగిపోకు. నలుగురు నా అప్పారా ఓడిపోనాడంటే నేను ఏటైపోవాలి మావా? నా కోసమన్న తొక్కాలి మావా, తొక్కు మావా, పర్వాలేదు, తొక్కు.
3: పందెం కోసం తొక్కాలి
0: రా,
1: చెల్లెలి కోసం బాబు.
0: సీతాలు,
4: నలుగురిలో నా పరువు కోసం తొక్కాలి మావా.
3: పందెం కోసం,
1: చెల్లెలి కోసం,
4: పరువు కోసం,
3: పందెం కోసం,
1: చెల్లెలి కోసం,
4: పరువు కోసం,
3: పందెం కోసం,
1: చెల్లెలి కోసం,
4: పరువు కోసం,
3: పందెం కోసం,
1: చెల్లెలి కోసం,
4: పరువు కోసం.
0: అవును, మీ డబ్బు కోసం, మీ పందెం కోసం, మీ పరువు కోసం తొక్కం ఉంటారు, కానీ కానీ నా ప్రాణం కోసం ఎవరు తొక్కొద్దనరు. తొక్కుతాను, తొక్కుతాను, తొక్కుతూనే ఉంటాను, తొక్కుతూనే ఉంటాను, తొక్కుతూనే ఉంటాను.
2: చూడండి, సైకిల్ అప్పారా తొక్కుతున్నాడు, ఎంత బాగా తొక్కుతున్నాడు. సైకిల్
5: సైకిల్ అప్పారావు నాటిక విన్నారు. రచన శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ.
6: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: whole conception of national capital region was almost some 20 years ago when it decided to decongest the national capital by developing tier 2 cities and integrate them with the national capital. And as I said, something like 70 kilometers radius around in and around Delhi is treated as the NCR region. And in any case, people come into Delhi either as a migratory, their migration or otherwise, or come for business, or people from Delhi travel to these places for business or place of residence. We all know all about it. This is a collective issue. States cannot absolve themselves of this issue. And obviously, when there is migration from state A to state B, or from Delhi to one of the satellite towns, or from the satellite towns into Delhi, everybody pays a price in terms of pollution. So this is a collective approach. So that's why the figure that you mentioned about 600 crores in tax concession by the states, they're going to have zero taxes for it. That's one of the concepts. So center would give money in terms of loan intervention, subvention. And the states will almost waive off registration fee and give some 100% motor vehicle tax concessions. And other things built into it. And not just that, the auto original equipment manufacturers will also offer some discounts on the showroom prices. So it's a collective effort by everybody to ensure that the wheels of economy don't stagger because of pollution.
1: And Mr. Prasad, the cabinet has approved a coastal highway from Rameshwaram, Konark to Paradip in Odisha. It has approved a four-laning of Khagaria Purnia section. They have also approved four-laning of key sections of NH-63 and NH-563 in Telangana, and upgradation of NH-347B in Madhya Pradesh. So definitely these are also very forward-looking steps which the government has been taking constantly.
0: Yeah, because we all know bulk of our road transport is just not transport people, but as I said, goods and services, your business. And when everybody is talking of in terms of saving time, ensuring that you reach from destination A to destination B at a much faster, you need to upgrade your infrastructure. And this has been the hallmark of the government in the last decade. So they've invested so much on infrastructure development. Road networks become very crucial because you may have a good port, but if you can't able to reach to the port by a good road, you cannot connect it to the hinterland, then it doesn't serve the purpose. So this has to be an integrated approach. And this is what is reflected that every time you look into spreading your network of roads, you are actually developing the economy and allowing the, as I said, the wheels of economy move faster.
1: Thank you so much for this in-depth discussion.
0: Thank you very much.
2: You were listening to a discussion on key union cabinet decisions. The participants were K.V. Prasad, senior journalist, and Sonu Sood, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani.
3: Spotlight.
4: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
5: ఆకాశవాణి వైదేహి నాటిక వింటారు. రచన శ్రీమతి ఈ శకుంతల, నిర్వహణ శ్రీ పాండురంగ. వినండి వైదేహి నాటిక.
6: ఎంతోమంది డాక్టర్లు కనీస వైద్య సౌకర్యాలు లేని మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడి పేద ప్రజలకు వైద్య సేవలు అందించి ఆదుకుంటున్నారంటే దానికి కారణం శ్రీ దయానిధి గారే. అలాంటి సంఘ సేవకులు ధర్మదాత అయిన శ్రీ దయానిధి గారిని సన్మానించబోనటం నిజంగానే మన అదృష్టం. ఊపిరి సలపని పనుల్లో ఉండి కూడా ఈ చిరు సత్కారానికి వారు అంగీకరించడం నిజంగా వారి ఔదార్యాన్ని మనం గ్రహించాలి. పూర్వ విద్యార్థి సంఘాల నాయకులు, పారిశ్రామికవేత్తలు దయానిధి గారిని పుష్పమాలాంకృతిని చేస్తారు.
7: ధర్మదాత దయానిధి, దయానిధి ధర్మగుణం, దయానిధి ధర్మగుణం.
6: ఇప్పుడు దయానిధి గారు మాట్లాడతారు.
8: వెల్, అందరికీ నమస్కారం. అధ్యక్షుల వారు నా గురించి చాలా చెప్పారు, అది వారి మంచితనం, అభిమానం. ఎస్, నాకు చాలా ఆస్తి ఉంది. అంటే అది లెక్కకు మించిన ఆస్తిని కూడా నేను గర్వంగా చెప్పగలను. నేను ఏది కావాలన్నా ఆస్తితో పొందగలను. ఎస్, కొనగలను, ఒక్కటి తప్ప, అది సంతానం. ఎందుకనో నాకు పిల్లలు లేరు. ఆస్తి, హోదా, పలుకుబడి, కార్లు, మిల్లులు, కోట్ల డబ్బు ఎన్ని ఉన్నా నేను లేనివాటి, ఏమీ లేనివాటి. కాయకష్టం చేసే నిరుపేద,

సాయంత్రానికి తన బిడ్డను గుండెల మీద పడుకోబెట్టుకుని ఆకాశంలో చంద్రుడిని చూసి ఆడిస్తాడు. ఇంత డబ్బున్న నేను ఆ అనుభూతిని కొనగల్లా? అందుకే అందుకే ఎన్నున్నా నేను నిరుపేదవాడి. నాకంటో మరీ వృద్ధమవుతోంది, మాటలు పిగిలి రావటం లేదు.

0: శ్రీవారికో శుభవార్త.
1: నన్ను ఇంట్లోకి రానిస్తారా శ్రీమతి గారు? ఈ దండల బరువు, సన్మాన కోలాహలం ఇంకా నా మనసులో తిరగాడుతూనే ఉంది.
0: అబ్బా, ఇన్ని దండల, ఇన్ని బరువు బాధ్యతలు, మీరెందుకు మెడకు తగిలించుకుంటారో అర్థం కాదు. పూలు వాడిపోయినా దండలోపల దారం మిగిలిపోయినట్లు. ఈ దండలు మెడలోంచి తీసివేసినా వాటి బరువు బాధ్యతలు మాత్రం మీ గుండెలంటి పెట్టుకుని ఉన్నాయి.
1: ఈ బరువు బాధ్యతలు అందరికీ దొరకవు.
0: అంటే కావాలనే ఈ బరువు బాధ్యతలను మీరు మోస్తున్నారా?
1: కావాలన్నా కూడా దొరకవు. అయినా దండ మెడలో ఉన్నంతసేపే ఆ బరువు. తీసి పక్కన పెడితే బరువు లేదు, బాధ్యత లేదు.
0: ఇంత మాత్రం దానికే ఇంత పెద్ద ఎత్తున సన్మానాలు, ఇన్ని పెద్ద పెద్ద దండలు ఎందుకో?
1: చూడు, సమాజంలో మన మాటకు తిరుగులేదని, మన పరపతికి ఎదురులేదని నిరూపించుకోవడానికి, 10 మందికి తెలియజేయడానికి ఇలాంటి తంతు అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి. ఇది వ్యాపారంలో ఒక భాగమే.
0: అయ్యో రాత, నాతో చెప్తే చెప్పారు గాని ఇంకెవరితోనూ ఇలా అనకండి, నవ్విపోగలరు.
1: నవ్వినా ఏడ్చినా ఉన్న సంగతి అదే.
0: బాబు, ఈ సంగతులు ఏమీ నాకొద్దు.
1: మరి ఏ సంగతులు కావాలి?
0: దూరంగా ఉండండి. అడుగో మోహన్.
1: వీడొకడు పానకంలో పొడకలాగే.
0: మోహన్, అయ్యగారి మెడలో దండలన్నీ తీసి వారి గదిలో పెట్టు.
2: అలాగేనండి.
1: మరి శ్రీమతి గారు శుభవార్త చెప్పనేలేదు, చెప్పబోయ్?
0: చెప్తాను సార్, మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. ఈరోజు సేమియా పాయసం తయారు చేస్తున్నాను.
1: ఓ మై డియర్ వైదేహి, నీ చేత్తో ఇచ్చే సేమియా పాయసం అంటే ఆ వార్త కూడా అంతకంటే తీయగా ఉంటుందన్నమాట. ఎన్నిసార్లు చేసినా మన ఇంట్లో సేమియా పాయసానికి ఒక ప్రత్యేకత ఉన్నదన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, మన ఇంట్లో ఎన్నాళ్ళ నుండో పనిచేస్తున్న ఈ మోహన్కి తెలుసు. వెల్, నేను స్నానం చేసి వస్తాను. ఓకే
0: ఓకే.
2: అయ్యగారి బరువు బాధ్యతలు మోయటానికి అమ్మగారు ఉన్నారు, అమ్మగారి నీళ్ళలో బ్రతికే నావాటి నౌకర్లు ఉన్నారు. ఇంతమంది నౌకర్లు, అమ్మగారు ఉండగా అయ్యగారు కందిపోతారేమోనని బెంగెందుకో
0: మోహన్? ఏమిటనేది?
2: సేమియా పాయసంలో బెల్లమా, పంచదార?
0: నీకేదిష్టం?
2: నా ఇష్టం. ఇక్కడ ఎవరికి కావాలండి, నేను నౌకర్ని.
0: పంచదార ఇష్టమేనా?
2: ఎంత పంచదార వేసినా అమ్మగారు స్వయంగా దగ్గరుండి తయారు చేస్తున్నారు కాబట్టి ఆ పాయసంలో పంచదార తీపి కన్నా అమ్మగారి ఆప్యాయత ఎక్కువగా ఉంటుందేమో.
0: అదేం కాదు, నువ్వు పాయసం తాగుతావా? ఏమిటా మౌనం? నువ్వు మాట్లాడితే వినాలని ఎంత కోరికతో ఎదురు చూస్తున్నానో నీకేం తెలుసు. నువ్వు పలకవు, మాట్లాడవు. కొంతమంది మాట్లాడి బాధిస్తే మరికొందరు మౌనంగా తీయటి స్మృతిని రేపి బాధిస్తారు. సరే వెళ్ళు, అయ్యగారు వస్తున్నారు.
1: నిజమే, సేమియా పాయసం అంటే నాకు ఎంతో ఇష్టం.
0: ఇంకా?
1: ఇంకా గ్లాస్ నాకు ఇచ్చేప్పుడు నీ చేతి గాజుల చప్పుడు, నీ చూపులు, నువ్వు అన్నీ ఇష్టమే.
0: ఇంతకు మీకు కావలసింది పాయసమా, నా చేతి గాజుల చప్పుడా?
1: రెండు కాదు.
0: మరి
1: నువ్వు?
0: అబ్బా వదలండి, మీరు తొందరపడకుండా బుద్ధిగా మీ గదిలోకి వెళ్తే ఈ శ్రీమతి అక్కడికే వస్తుంది పాయసం గ్లాస్తో.
1: వెల్ వెల్, అక్కడ నా వైదేహి మోహన రాగం ఆలపించాలి. ఆ తన్మయత్వంతో నేను హాయిగా నిద్రపోవాలి నీ ఒళ్ళు.
0: ఏమిటండి చిన్నపిల్లల్లాగా?
1: అవును, చిన్నపిల్లలు లేని మనం ఎప్పుడు చిన్నపిల్లలే.
0: ఓహో, అదా సంగతి. అయితే ఇక తమ ఆటలేం సాగవు.
1: అదే,
0: మీరు మీ గదిలోకి పదండి సార్, అంతా చెప్తానుగా.
1: అలాగే వెళ్తున్నాను.
2: అమ్మగారు, సేమియా పాయసం రెడీ.
0: నువ్వు నన్ను అమ్మగారు అమ్మగారు అని పదే పదే పిలుస్తుంటే చాలా బాధగా ఉంది.
2: అదేమిటి, మీ నీళ్ళలో బతుకుతున్నవాణ్ణి, మీ దగ్గర చాకరీ చేస్తున్నవాణ్ణి, మిమ్మల్ని అమ్మగారు అనక ఏమని పిలవమంటారు?
0: కావాలంటే అయ్యగారికి చెప్పి ఇంకో పని

0: ట్యూషన్ పెట్టిస్తానులే, నువ్వు ఏమీ పని చేయొద్దు, నీ ఇంట్లో నువ్వు ఉంటే చాలు.
1: అయితే నన్ను ఎలా పిలవమంటారో చెప్పనే లేదు.
0: వైదేహి అని పిలువు. ఆ పిలుపు నీ నోటి నుండి నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. కోరికల వలయంలోంచి బయటపడ్డ స్వేచ్ఛా విహంగంలా నా గుండెల భారం తేలికవుతుంది. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని నిన్ను చూస్తూ గడుపుతున్నాను.
1: మీరు అనవసరంగా బాధపడుతున్నారేమో.
0: కాదు, వైదేహిని పిలిపించుకునే వరకు నా ఈ బాధ తీరదు. పిలువు మోహన్, పిలువు.
1: నాకు తెలీదు.
0: దగ్గరలో ఉన్న నిధిని గురించి ఆలోచించరు, చూడరు.
1: మీ మాటలు నాకు అర్థం కావటం లేదు.
0: బాధలు లేని జీవితం నీది, ఎప్పుడో గాయపడ్డ మనసు నాది. నా బాధ, నా ఆంతర్యం నీకు తెలీదు.
1: నాకు తెలిసిందల్లా ఒకటే, అయ్యగారి కోపం వచ్చినప్పుడు మహారుద్రుళ్ళ భీకరాకారంతో నౌకలందరినీ చీల్చి చెండాడతానంటూ ఒక్కటే తెలుసు. ఇప్పుడు ఆలస్యమైతే మీకేం పర్వాలేదు, కానీ ఆ కోపపు మంటల్లో నేను కాలిపోక తప్పదు.
0: చాచా, అయ్యగారిని మరీ రాక్షసుల్లాగా అంచనా వేయకు. ఆయన మనసు వెన్న.
1: మీ దగ్గర అది వెన్నలాగానో పాలలాగానో పంచదార పాయసంలాగానో ఉంటుంది, మాబోటి వాళ్ళ దగ్గరది పాషాణం.
0: మోహన్.
1: అవును అవును, నన్ను కళ్ళల్లో పెట్టుకుని కందిపోకుండా చూసుకునే నా భార్య చనిపోవటానికి కారకుడెవరు? ఈ దయానిధి గారు, ఆపరేషన్ చేయించాలి, 500 ఇమ్మని అడిగాను, ఇవ్వలేదు. జబ్బు ముదిరి నా కళ్ళ ముందు అది కళ్ళు వచ్చింది. నన్ను ఒంటరిగా రాయిలాగా ఎండిన మోడులాగా బ్రతకమని అది కాస్త వెళ్ళిపోయింది.
0: ఊరుకో మోహన్, అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. నన్ను అడగచ్చుగా, నేనిచ్చేదానిగా డబ్బు.
1: మీరప్పటికి ఇక్కడికి రాలేదు.
0: అయ్యగారు పిలుస్తున్నారు, కళ్ళనీళ్ళు చూచుకో. నన్ను తొడవమంటావా?
2: వెల్, ఏమిటి మీరిక్కడ మీటింగ్ పెట్టారు? ఇంట్లో వంటల గదుల్లో మీటింగ్లు అంటే నాకు తగని చిరాదు. ఉదాహరణకి మోహన్ ఉన్నాడు, వీడికి నేనంటే ఎంతో ప్రేమ. తన ప్రేమను తనలో దాచుకుంటాడు తప్ప ఇది అని పైకి చెప్పడు అదొకటైపు.
0: అవును, వర్షించని మేఘంలాగా, రాగాలలో మోహన రాగంలాగా అతని జీవితం నిజంగానే ప్రేమమయం.
2: వెల్ సెడ్. రాగాలు రాగబంధాలు జీవితాలు ఎప్పుడూ అడ్డు పెట్టుకునే ఉంటాయి, వెలుగు నీడల్లాగా. ఎవరు వేరు చేయలేరు, చేయకూడదా బంధం. ఓ మై గాడ్, మాటల్లో సేమ్యా సంగతి మర్చిపోయారు. అంతేకాదు, అంతకంటే తీయనే నీ మోహన రాగం.
0: మోహన్, నీ చేతులతో వీణ తీసుకొచ్చి నాకివ్వవు?
1: అలాగే అమ్మగారు.
0: అవును, మోహన్ ఇప్పుడు ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటాడు. ఎందుకు అలా ఉంటామని చాలాసార్లు అడిగాను, మాట్లాడలేదు.
2: నువ్వెందుకు వాటి గురించి అంతగా ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. జీవితంలో అలసిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరి గురించి మనం ఆలోచన చేయలేం కదా. ఓ గుడ్ గాడ్, సంతోషంగా గడపాలనుకున్న ఈ సమయాన్ని మన క్లేశంతో వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఫ్యాక్టరీలు, కూలీలు, నౌకర్లు, బాధలు, గాధలు, ప్లీజ్ వద్దు వద్దు ప్లీజ్.
0: ఇదిగోండి పాయసం. కానీ మోహన్ అనుకువా, నమ్రత, మంచితనం నన్నెంతో ముగ్ధురాలని చేస్తుంది.
2: స్టాప్ దట్ నాన్సెన్స్. పడక గదిలోను వంటింట్లోనూ వాడిని గురించి చర్చలేంటి? వైదేహి, వాడు నా నౌకర్. ఆల్రైట్, పాయసం చాలా బాగుంది.
0: అప్పుడే మీరు బాగుంది అనేకండి, ఇంకా మీకు చాలా చెప్పాలి. ఆ చెప్పే ముందు మోహన రాగంలో నా పాట వినిపించాలి. మీరు ఎంతో ప్రేమతో కానుకగా ఇచ్చిన ఆ వేణును శృతి చేసి నా గొంతు కలిపి మేము ఆనందింపు చేయాలి. ఇది మీరు ఎంతో అనురాగంతో ప్రేమించే మీ భార్యగా నా విద్యుక్త ధర్మం.
1: బాబుగారు, వేణు తీసుకొచ్చాను.
2: అమ్మగారి దగ్గర.
0: ఆహా, కాదు మోహన్, నీ చేతులతో నాకివ్వు. చూడండి, నీ పాదాల చింత నా ప్రాణంలో ప్రాణమైన మోహన రాగాన్ని మీ స్పర్శతో ప్రారంభిస్తాను. అదే అదేనండి, మీ భార్యగా నాకు దక్కే పుణ్యం. నా సంగీత సాధనకు మీరు కూడా ఏనాడు అభ్యంతరం చెప్పలేదు, పైగా ప్రోత్సహించారు.

0: కూడా. అందుకే రండి, నన్ను ఆశీర్వదించండి.
1: ఏమిటి, ఎన్నో వేల మంది భక్తర్స్ని ఎదిరించాను, సమాజాన్ని ఎదిరించాను, అవసరమైతే ఈ దేశాన్ని ఎదిరిస్తాను. కానీ కానీ నా భార్య ఏదైనా చిన్న మాట చెబితే ఆ మాట కాదని నేను బ్రతకలేను. అయితే నేను బ్రతకలేను.
0: ఏమండి మీరు కంట తడి పెడుతున్నారా? వద్దండి, ఇది ఎంతో సంతోషించాల్సిన సమయం. కష్టాలు చెప్పుకోవడానికి, కన్నీరు కార్చడానికి కాదు మనం ఇక్కడ ఉన్నది. సరే మోహన్, నా పాట నువ్వు కూడా వినాలి. నా ఎదురుగా కూర్చుని తన్మయత్వంతో నువ్వు నా పాట వింటుంటే నాకు ఎనలేని సంతోషం, పట్టరాని ఆనందం. తప్పకుండా నువ్వు నా పాట వినాలి. ఏమిటా మౌనం?
1: నో, నీ పాట నేను ఒక్కడే వినాలి, వీడదు. నువ్వు వెళ్ళు మోహన్.
0: మోహన్ నువ్వుండు, నువ్వు కూడా వింటేనే నా పాటకు సార్థకత, నాకు ఆనందం. ఇప్పుడే కదా నా మాటకి ఎదురు చెప్పనన్నారు. నృత్యం, సంగీతం, సాహిత్యం 10 మందికి పంచబడాలే తప్ప ఏ ఒక్కరో సొంతం చేసుకోవాలనుకోవడం ద్రోహం.
1: ద్రోహం కాదు, ఆకాంక్ష, అభిలాష. ఈ నృత్య రీతుల్ని, సంగీతాన్ని, సాహిత్యాన్ని నేను కొనగలను, పోషించగలను, నా ఇంట్లో ప్రతిష్ఠించుకోగలను. నేను ధనవంతుడి కదా.
0: ఎంత మాయకులండి మీరు. నృత్య, సంగీత, సాహిత్యాలు డబ్బు కమ్మడయ్యే వస్తువులు కాదు, అదొక తపస్సు.
1: ఆ తపశక్తి నా ఇంట్లోనే ఉంది, ఆ అపర సరస్వతి నా కళ్ళెదుటే ఉంది.
0: ఏం కాదు, నేను మీ భార్యను.
1: ఒక భార్యమే కాదు, నా అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దబడిన అందాల బొమ్మను.
0: బొమ్మను కాదు, మీ భార్యను.
1: నా ఆశలు పండించే అందాల రాశివి.
2: నేను వెళ్తున్నానమ్మా.
0: ఏమిటి, వెళతావా? నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తే నేను పాడలేను మోహన్, నేను పాడలేను.
1: వాట్ ఏ సర్ప్రైజ్! అసలు నువ్వు పాడేది నా కోసమా, లేక మన ఇంట్లో పనిచేసే ఒక నౌకరు కోసమా? చెప్పు వైదేహి, చెప్పు. నన్ను, నా జీతంతో బతికి ఆ నౌకరును ఒకటేలాగా చూస్తున్నావు. ఇది బయట ప్రపంచానికి తెలిస్తే నేను తల ఎత్తి తిరగలనా? చెప్పు. క్షణ క్రితం నా పాదాలకు నమస్కరించి నేనెంతో ప్రేమతో కొనిపెట్టిన ఆ వీణపై నా దగ్గర పనిచేసే ఓ నౌకరు కోసం పాట పాడుతున్నావంటే ఎంత పిచ్చివాటి! నాకింతకంటే శిక్ష ఏం కావాలి? ఎందుకులా శిక్షిస్తున్నావు? నేను నీకు ఏమో అపకారం చేశాను, నీకేం తక్కువ చేశాను? నీ మాటకి ఎప్పుడైనా చెప్పాను, నేను ఎంతగానో గౌరవించాను. సమాజంలో ఉన్న నా గౌరవానికి 100 రెట్లు అధికంగా ఈ ఇంట్లో నిన్ను ఆరాధించారు. వెల్ వెల్ వైదేహి, మంచి గుణపాఠం చెప్పావు.
2: నేను వెళ్తానమ్మా.
0: వద్దు మోహన్, నువ్వు వెళ్ళద్దు. నువ్విక్కడ లేకుండా నేను పాడలేను. ఈ వీణ పలకదు, నాకు పాట రాదు. నువ్వు వెళ్ళద్దు మోహన్.
1: నువ్వు పాడదు. నీ మనసులో ఒక పాట, పేదలపై మరొక పాట నేను వెళ్ళాను.
0: ఏమండి, ఏమిటి, ఏమిటండి మీరు మాట్లాడేది?
1: ఆడవారి మనసు ఊసరవిల్లు లాంటిదని అంటే మీరు ఎప్పుడూ ఒప్పుకోలేదు. కానీ ఈరోజు ఈ మోహన్ గారి మీద నీకున్న అభిప్రాయానికి నిజంగానే నేను అర్థం చేసుకుంటున్నాను.
0: ఏమండి, మీరేనా ఇలా మాట్లాడేది? మీరేనా నన్ను ఇలా అర్థం చేసుకున్నది? పొరపాటు పడుతున్నారండి.
1: ఇన్నాళ్ళు పొరపాటు పడ్డారని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను.
0: మీ భార్యగా, ఎన్నడూ మీకెదురు చెప్పని మీ భార్యగా నన్ను అర్థం చేసుకోండి. ఏమండి, ఎప్పుడన్నా అన్నారా 10 సంవత్సరాల దాంపత్య జీవితం మనది? ఏనాడు మీ నోటి నుండి ఆ మాట వినలేదు. ఈరోజు మీరెందుకు ఇలా అయిపోయారు?
1: నేనేమి అయిపోలేదు, నువ్వే, ముమ్మాటికి నువ్వే. ఇన్నేళ్ల మన దాంపత్య జీవితానికి కళంకం తెచ్చు, ఇంకెప్పటికీ కోలుకోని రీతిగా పతనమైపోయావు. నువ్వు పతనమైంది కాక నన్ను సమాజంలో ఎందుకు కొరగానే వాడిలా తయారు చేయాలని చూస్తున్నావు. ఏ శాసిస్తున్నావా? నీ ప్రేమ పగ్గాలతో నన్ను కట్టివేసే రోజులు పోయాయి వైదేహి. అడుగో, ఆ మోహన్ గారిని కట్టిపడాయి, దాసుడులాగా నీ చెప్పు చెత్తలో పడుంటాడు.
0: ఏమండి ఆపండి, నేను వినలేను, నేను భరించలేను.
1: అవును, నా మాటలు వినలేవు.

0: భరించలేను.
1: అవును బాబు గారు, నేను వెళ్ళలేను, భరించలేను.
0: అవునరా, పెళ్ళాంబై నిన్ను చాలాసార్లు పెళ్లి చేసుకోమన్నాను. నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తానన్నాను, కానీ నువ్వు పెళ్లి చేసుకోలేదు. ఎందుకో ఇప్పుడు అర్థమైంది.
1: బాబు గారు,
0: ఆ
1: మాట అంటూ నాకు చేతనవడు.
0: ఎందుకు చేత కాదురా, అండ చూసుకుని ఎదగాలనుకుని అలగావాడి. నీ నడిరెత్తి మీదకి వచ్చిన కళ్ళను ఎలా మూయించాలో నాకు తెలుసురా.
1: కళ్ళు మూయించడం ఏం కర్మ? మీరు తలుచుకుంటే శాంతిలకు శాంతిలే గల్లంతైపోగలం.
0: నోర్వై
1: బాబు గారు, నేను మీ నౌకర్ని కాదను, అయినంత మాత్రాన హద్దులు మెరటం ఏమంత మంచిది? అన్నం పుణ్యం తెలియని అమాయకురాలు అమ్మగారు ఒట్టి మనిషి కూడా కాదు.
0: వైదేహి, నిజమా? ఎంత సంపద ఉండి నేను దేనికోసం తప్పించిపోయారో? ఎన్నెన్ని కలలు కన్నానో అవన్నీ నిజం కాబోతున్నాయన్నమాట. అంటే నేను తండ్రిని కాబోతున్నానన్నమాట. ఇక్కడ కూడా నేను మోసపోయాను. ఇప్పుడు హాయిగా ఆనందంగా కాదు పాడేది, గుండెల్ని కోసివేసే భయంకర రాగాలాపరతో నన్ను వ్యథపెట్టు. నర నరాన సంకుచిత తత్వాన్ని ప్రేరేపించే నీ రాగాలాపరతో నన్ను సేద తీర్చు.
2: ఏమండి, మిమ్మల్ని వేధించడానికి కాదు నేను ఈ వీణ నేర్చుకుంది, మిమ్మల్ని బాధల్లోకి త్రోసి ఆనందించడానికి కాదు నేను ఈ సంగీత సాధన చేసింది. ఇప్పుడు మోహన రాగాన్ని గుండెలు పగిలేలా ఆలపిస్తాను, కానీ ఈసారి మోహన్ను ఇక్కడ ఉండమనను. మోహన్ వెళ్ళిపో, నాకు కనిపించకుండా ఈ చుట్టుపక్కల ఎక్కడా ఉండకుండా వెళ్ళిపో మోహన్, దూరంగా వెళ్ళిపో. నువ్వు ఒంటరి వాడివి, తిన్నా తినక కడుపు మార్చుకున్నా ఎవ్వరూ నిన్ను గురించి ఆలోచించరు. నీ మంచితనం నమ్రత ఎవరికి కావాలి? అసలు నువ్వుంటే ఎవరికి కావాలి? పోతే ఎవరికి కావాలి? వెళ్ళను,
1: నేను వెళ్ళను. ఒకవేళ నేను వెళ్ళాల్సి వస్తే నిన్ను తీసుకువెళ్తాను.
0: అందుకేరా, దాన్ని తీసుకుపో.
1: కాయ బరువుకి చెట్టు కూలిపోతుందండి. అమ్మా, సంగీతం, నాట్యం, సాహిత్యం ఇవి అందరి సొత్తు. ఏ ఒక్కచోట పూడ్చివేయాలనుకోవడం స్వార్థం, అవివేకం.
0: సెక్రటరీ
3: పిలిచారా సార్?
0: ఏమిటా బయట కేక? జనం గుమిగూడారు, వాళ్ళకి ఏం కావాలి?
3: మరి సార్,
0: పర్వాలేదు చెప్పు.
3: ఇన్నాళ్ళు సభల్లో సమావేశాల్లో మీరు చెప్పినవి ఒకటి చేయలేదట. మీరు డబ్బిచ్చి ఏర్పాటు చేసుకున్న సమావేశాల తీరుకు, మీరు చేసే బూటకు వాగ్దానాల హోరుకు, మీ మిల్లులో పనిచేసే పని వాళ్ళంతా మూకుమ్మడిగా మీ మీదకు వచ్చి మీది అన్యాయం అని చెప్తారట. వాళ్ళ కోరికలు అంగీకరించకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతారట. సంప్రదింపులు సమస్య లేదట.
0: వాళ్ళ కోరికలు ఏమిటి? సెక్రటరీ
3: సార్,
0: ఇన్నాళ్లకు నాది అన్యాయం అని చెప్పే దమ్ము నా దగ్గర పనిచేసే వాళ్ళకు వచ్చిందన్నమాట. నాకెందుకో ఈరోజు చాలా సంతోషంగా ఉంది
3: సార్.
0: ఎస్, నిజంగానే సంతోషంగా ఉంది. ఏది నాది కాదు అనుకునేటప్పుడు మనకు మిగిలే సంతోషమే. వాళ్ళ లీడర్ని పిలు, నా దగ్గరికి రమ్మను. వద్దు వద్దు వద్దు. సెక్రటరీ
3: సార్,
0: వాళ్ళకు బోనస్ ప్రకటించు
3: సార్.
0: ఏమిటి, ఆశ్చర్యపడుతున్నావా? నిజం, వాళ్ళు కోరే డిమాండ్స్ అన్నింటినీ అంగీకరించు, వాటిని అమలు చేయండి.
3: వాళ్ళు చాలా సంతోషిస్తారు సార్.
0: ఓకే, వాళ్ళందరినీ ప్రశాంతంగా వెళ్ళమను.
4: బాబు గారు, అమ్మగారు తమ గదిలో కింద పడిపోయి ఉన్నారు, మీ దగ్గర తీసుకెళ్ళమన్నారు, అందుకే తీసుకొచ్చా. ఈ మాటలు చేసే అమ్మగారి దగ్గర ఉంది బాబు.

0: అరే నోటినంత నొరగలు, ఉళ్ళలా అయిపోతుంది ఏమిటి? వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి.
1: అట్టగే బాబు. వద్దండి డాక్టర్, నేను వెళ్ళిపోతాను. పట్టెడు పసుపు కుంకుమలతో మీ చేతుల మీదుగా వెళ్ళిపోతాను. నేను వెళ్ళే ముందు మీతో మాట్లాడాలి.
0: ఏమిటి?
1: నా మీద మీకు ఇంకా కోపం ఉంది కదా. నేను మిమ్మల్ని మోసం చేశానని అనుకుంటున్నారు కదా మోహనేడి. మోహన్
0: అమ్మగారు,
1: నన్ను అమ్మగారు అని పిలవద్దని చెప్పానుగా.
0: అమ్మా
1: ఊరుకో మోహన్, ఏడుస్తున్నావా? వద్దు మోహన్.
0: నాతో ఏదో మాట్లాడాలన్నావు?
1: అవునండి, నాకు అసలు వేణు నేర్పింది ఎవరో తెలుసా? మా అన్నయ్య. తల్లి తండ్రి లేని నన్ను తానే తండ్రిలా తల్లిలా ప్రేమించి పెంచి పెద్ద చేశాడు, వీణ నేర్పించాడు. నా అన్నయ్య కూడా మోహన రాగం అంటే ఎంతో ప్రేమ. తన తీరిక వేళ నాతో మోహన రాగాలాపన చేయించి ఆనందించేవాడు. అన్నయ్య నా ప్రాణం, నా దైవం, నా తల్లి తండ్రి అయిన అన్నయ్య చచ్చిపోయాడు. అన్నయ్య ఈ మోహన్ని చూసినప్పుడల్లా గుర్తుకొస్తున్నాడు. మోహన్ మాట రూపు తీరు అంతా మా అన్నయ్యలాగే ఉన్నాడు. మా అన్నయ్యలాగే ఉన్నాడు.
0: వైదేహి అబ్బా, చెల్లి వైదేహి.
1: అనన్నయ్య మరొక్కసారి చెల్లి అను.
0: అమ్మా చెల్లి వైదేహి.
1: ఎప్పుడో చచ్చిపోయిన అన్నయ్య ఆడిస్తూ లాలిస్తూ నన్ను పిలిచినట్లుగా ఉంది. నాకు నీళ్లు పోసి బట్టలు తొడిగి చిన్న చిన్న జడలు వేసి గారాబం చేసిన నా అన్న నీలో చేరాడు. చెల్లి మీది మమకారాన్ని చంపుకోలేని నా అన్న నీలో చేరాడు.
0: వైదేహి నేను ఎంత అదృష్టవంతుణ్ణి. వైదేహి నేనెంత పాపాత్ముణ్ణి. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను వైదేహి.
1: చాలా పేద కుటుంబంలో జన్మించిన నన్ను కేవలం సంగీతం మీద మీకున్న అభిరుచితో పెళ్లి చేసుకున్నారు. నా సంగీత సాధనే మీకు భార్యనయ్యే అదృష్టాన్ని కలిగించింది. మరి ఆ సంగీతాన్ని నాకు నేర్పిన గురువు నా అన్నయ్య. నేను వినతిస్తే మోహన్ రూపంలో నా అన్నయ్య నా ఎదురుగా నన్ను ఆశీర్వదిస్తున్నట్లుంటుంది. అలాంటప్పుడు మోహన్ని వెళ్ళిపోమ్మంటే.
0: లేదు లేదు వైదేహి, మోహన్ ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే ఉంటాడు.
1: ఏమండి, నా అన్నయ్య నా స్వార్థంతో మిమ్మల్ని బాధించాను కదా, నన్ను క్షమిస్తారు కదా?
0: లేదు వైదేహి, అజ్ఞాన అంధకారంలో డబ్బు అధికారం ఎక్కువగా ఉన్నాయనే అహంకారంతో అందరినీ తోలనాడారు. డబ్బుతో సంగీతాన్ని కొని సొంతం చేసుకోవాలనుకున్న దుర్మార్గుణ్ణి నేను. సంగీతం వెనుక తాగిన సాధన తపస్సు ఏకాగ్రతలను అర్థం చేసుకోలేని మూర్ఖుణ్ణి. నా అవివేకంతో నేనే మిమ్మల్ని అందరినీ బాధించాను. వైదేహి నన్ను క్షమించు. వైదేహి
1: అంత మాటనకండి.
2: అమ్మా వైదేహి ఎప్పుడు ఎక్కడు ఎండుటాకులా రాలిపోతుంది అనుకున్న ఈ జీవితంలో మళ్ళీ బ్రతకాలని ఆశల్ని చిగురింపు చేశావు తల్లి.
1: అన్నయ్య
2: పిలువమ్మా, పిలువు, మళ్ళీ పిలువు, మళ్ళీ మళ్ళీ పిలువు. నువ్వు దేవుడిచ్చిన చెల్లెలు, నీ పిలుపు నా హృదయంలో అమృతాన్ని చిందించినట్టుంటుంది. మళ్ళీ పిలువు చెల్లి, మళ్ళీ.

0: నమస్కారం. ఈరోజు సభా కార్యక్రమంలో ముఖ్యంగా దయానిధి గారికి పుత్ర సంతానం కలిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. అదీగాక సభాముఖుగా దయానిధి గారు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలన్నారు. ఇప్పుడు దయానిధి గారిని మాట్లాడాలని కోరుతున్నాను.
1: సభ్యులకు నమస్కారం. ఇదివరకటి దయానిధికి ఇప్పుడు మీ ముందున్న దయానిధికి చాలా తేడా ఉంది. యజమాని కూడా శ్రామిక వర్గంతో చేయగలిపి వాళ్ల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నప్పుడే నిజమైన ఆప్యాయతలు పుడతాయి. కనుకనే ఇన్నాళ్లు మా ఇంట్లో పనిచేసిన మోహన్ ఈ రోజు నుండి ఫ్యాక్టరీ వ్యవహారాలు చూస్తారు. ఇక నుండి ఈ ఫ్యాక్టరీ మీది, అందులో పనిచేసే మీరంతా యజమానులే.
2: మీరింతవరకు వైదేహి నాటిక విన్నారు. రచన శ్రీమతి ఈ శకుంతల, నిర్వహణ శ్రీ పాండురంగ. ఇందులో దయానిధి శ్రీ కేఎస్టి సాయి, వైదేహి శ్రీమతి రేబాల శ్రీలక్ష్మి, మోహన్ శ్రీ వివి నారాయణ పాత్రుడు, సెక్రటరీ శ్రీ సిహెచ్ బసవరావు పాల్గొన్నారు. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇంతవరకు శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్ గారి కర్ణాటక గాత్ర సంగీతం రాగం తానం పల్లవిలో విన్నారు. వయలిన్ కుమారి మందా శ్రీరమ్య, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఈనాటి అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇంద్రధనస్సు సినిమా పాటలు విందాం. ముందుగా సుఖదుఖాలు చిత్రం కోసం సుశీల గారు పాడిన దేవులపల్లి గీతం, సంగీతం ఎస్పి కోదండపాణి

సీతారామరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సీతా రామశాస్త్రగీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

సొగసు చూడతరమ చిత్రం కోసం కేజేఎస్ దాస్ పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం రమణీ భరద్వాజ్.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు ముందుగా విందాం. ఎవడబ్బ సొమ్ము చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం జేవి రాఘవులు

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 11:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి.

0: पर भी सुन सकते हैं। इस कार्यक्रम के संबंध में अपनी प्रतिक्रिया आप हमें ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं। ईमेल का पता है airnstalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289904044। In the special series, you were listening to a discussion on 12 years of the Modi government transforming middle-class lives through reform and welfare. Participants were Ashok Tandon, political analyst, and Sharad Kohli, economic analyst. Moderator was Anubha Rohatgi. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News On Air. This program is also available on our YouTube channel, News on Air Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
1: Akashvani, Anantapuram Kendram. Mirintavarku. 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి మా ప్రసార వివరాలు: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో త్యాగరాజ కీర్తనలు వింటారు, 6:30 వినదక మాట వినిపిస్తున్నవారు శ్రీ ఎన్ కేశవరెడ్డి, 6:35 సేద్యపు శుద్ధులు, 6:44 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక విజ్ఞాన విపంచి, అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీపి సూర్యారావు, 8:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 మన ఆలయాలు, అనంతపురం రూరల్ బుక్కరాయ సముద్రం సమీపంలో నెలకొన్న శ్రీ కొండమేది వెంకటరమణ స్వామి ఆలయం గురించిన వివరాలు, వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత. సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, హలో అనంతరత్ రైతన్న ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి, 8:00 చిత్రసీమ సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 నాటిక సీతాకోకచిలుక రచన నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, 9:16 స్పాట్లైట్, 10:00 రూపకం లేపాక్షి నిర్వహణ శ్రీ ఎం హరి, సహకారం శ్రీ ఏ హరికృష్ణ, 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు, 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:49. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 మెగాహెడ్స్పై రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అందాక మీ అనౌన్సర్ తాయి స్వర్ణలతకు సెలవు. మరి నమస్తే. జై హింద్.